ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 18వ తేదీ మంగళవారం. లౌకిక చింతలు, తాపత్రయము నీ మనస్సును కలవరపెట్టనివ్వకు. విద్యుక్త కర్మలు సకాలంలో నిర్వర్తిస్తూ నీ మనస్సును మాత్రం సదా భగవంతుని యందు నిమగ్నం చెయ్యి అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. నిలయంలో సమయం 5:58 దాటి 57 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు.
1: ధర్మ వ్యవస్థ నుండి మనం ఆర్థిక సమాజంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు జనం ప్రజలు కాదు, పౌరులు. అంటే రాజ్యాంగ పరిపాలన యంత్రాంగంలో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఒకనాడు వ్యవస్థలో రాజులు, మంత్రులు, రాజక కుటుంబ వ్యక్తులు ధర్మనిష్ట కోసం తప్పించిన సన్నివేశాలు బహుళంగా ఉండేవి. ఇప్పుడు ఇది ప్రతి పౌరునిపైన ఉంది. ధనికుడైనా పేదవాడైనా ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలో భాగస్వామి. ప్రశ్నించవచ్చు, అధర్మాన్ని అనేక రూపాల్లో ఎదిరించవచ్చు. అంటే ప్రతి పౌరునికి, కుటుంబీకునికి బాధ్యత పెరిగింది. సమాజం అభివృద్ధిని సాధిస్తూనే శాంతియుత వాతావరణంలో నిర్భయంగా జీవించాలి. ఇది సామాన్యుని కనీస ఆశ. అటు శాసనాధికారం, పరిపాలనా యంత్రాంగం, న్యాయ వ్యవస్థ అనే

0: మూడు స్తంభాలుగా రాజ్యాంగం నిలబడితే నాలుగవ స్తంభం నైతికత. దీని ఆవశ్యకతను త్వరగా గుర్తించే దేశాలు 60 సంవత్సరాల ఎలుబడిలో నైతికతను గురించి దాని ప్రామాణికత ప్రచారం చేస్తున్నామంటే మన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఏదో అందరాని దాక్ష చేతికి అందిందని భావం. పైగా అధికారానికి అవసరం లేవు పదవులు. స్వతంత్రం వచ్చి స్వేచ్ఛను దుర్వినియోగం చేసి వ్యక్తి, పార్టీ, అభిమానులు, అనునాయులను మేలు చీకూర్చే తీవ్రతలో కనీస నీతి, న్యాయ సూత్రాలను కూడా విస్మరిస్తున్నారు పాలకులు. ఈ పరిస్థితుల్లో రాబోయే తరం వారిలో ధర్మాచార విశిష్టతను చాటి చెప్పవలసిన అవసరం అందరిపైన ఉంది. ప్రస్తుత అంశం నైతికత. నిజాయితీ లోపించకుండా తన పనిని తాను చేసుకుని వెళ్లే మానసిక స్థితిని భావితరాల్లో కల్పించకపోతే ఇప్పుడు ప్రజాప్రతినిధుల్ని, అధికారులను అనుసరించి భావితరం ఏమైపోతుందో అనే ఊహ నిస్పుక కాకూడదు. రాజకీయ నైతికత, అధికారంలో నైతికత, విద్య, వైద్య నిర్మాణ రంగాలలో నైతికత ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ధర్మం, న్యాయం మనందరం ఆశిస్తాం, ఆశించాలి కూడా. అయితే రుజుమార్గంలో సాధించే ప్రయత్నం చేయాలి. ఇది పౌరధర్మం. ప్రశ్నించే హక్కు ఉంది, శిక్షించే శాసనాలున్నాయి. ఆదిశగా చొరవ తీసుకోకపోవడమే దురదృష్టం. మన జీవనయానం భూతకాలం పునాదిగా, వర్తమానాన్ని నిర్మించుకుని భవిష్యత్తులో ఆనంద ఫలాలు మన వారసులు అనుభవించేలా కృషి చేయాలి. విజ్ఞాన వీచికలు వెదజల్లే గురువుల ప్రవర్తనలో సింహభాగం ఉందని నా అభిప్రాయం. కొన్ని వందల మంది విద్యార్థులు పగలంతా వారి కనుసరణలో ఉంటారు. పిల్లల్ని కనిపెట్టినట్టే పిల్లలు టీచర్లు కనిపిస్తూ ఉంటారు. క్లాసులో సెల్ ఫోన్లు మాట్లాడే గురువులు, తరగతి గది వదిలి బయటికి చెట్ల కింద బయట వారితో లాబీయింగ్ చేసే గురువులు, వీరి ప్రవర్తన పసివారి హృదయాలపై తప్పక పడతాయి. తల్లిదండ్రులు, అన్యోన్యత, బంధుజనుల ప్రేమానురాగాలు చవిచూచే పిల్లలు తమ ప్రవర్తనలో ఎంతో కొంత అనుకరిస్తారు. ధర్మం, కర్తవ్యం చాలా పెద్ద పదాలుగా కనిపిస్తాయి, రాయిలా గట్టిగా ఉంటాయి అనుకుంటాం. తీరా దగ్గరికెళ్లి ముట్టుకుంటే ఓ సింతేనా, వెన్నకన్నా మెత్తందా ధర్మం, కర్తవ్యం ఇంతేనా అని అనిపిస్తుంది. ధర్మం యొక్క సారాన్ని విజ్ఞాన కని విదురుడు భారతంలో ఎంత తేలిగ్గా చెప్పాడో చూడండి. ఒరులు వినరించిన మన మనమునకు అప్రియంబులు నరవరా, అవి ఒరుల ఏట ఆచరింపకే పరమధర్మ పరదార్థములకెళ్ళం. నీ పట్ల ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తే బాధ కలుగుతుందో అట్టి ప్రవర్తనను నువ్వు ఇతరుల పట్ల చేయకు. ఒక అధికారి తన ఆఫీసులో ఉద్యోగులందరూ రోజు నమస్కారం సార్ అనాలి అనుకుంటాడు అనుకుందాం. అప్పుడు అధికారి కూడా తన పై అధికారి వచ్చినప్పుడు లేచి నిన్ను నమస్కరించాలి. అది చిన్న ఉద్యోగులు గుర్తిస్తారు, గౌరవిస్తారు. గౌరవం మనం ప్రకటించుకునేది కాదు, ఒకరు స్పందించి ఇచ్చేది. మన నడవడిక, మాట తీరు, సంయమనం ఎంతవరనైనా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం నుంచి పుట్టిందే గౌరవం. మంచి భవిష్యత్తు, మంచి సమాజం కోరుకునే ప్రతి పౌరుడు విధిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, ఇతరులకు నేర్పాలి. అప్పుడే మానవ జీవితం మనోహరంగా, మహనీయంగా సాగుతుంది. సర్వే జన సుఖినోభవంతో.
1: మీరింతవరకు డాక్టర్ కపిల లక్ష్మణరావు గారు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: గ్రీన్ హౌస్లలో టమాటా సాగు అధిక లాభాలను ఆర్జిస్తోంది. టమాటా సాగు గ్రీన్ హౌస్లో చేపడితే నాణ్యత, ఉత్పాదకతతో పాటు మార్కెట్లో మంచి ధర కూడా పొందవచ్చు. సాధారణ సాగు కంటే హౌస్లో సాగు చేయడం ద్వారా 5 నుంచి 10 రెట్లు అధికోత్పత్తి పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టమాటా రకం మీదనే ఉత్పత్తి ఆధారపడి ఉంటోంది. సాగు చేసే రకంలో పరిమాణం, ఆకారం, రంగు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సాగు చేసే రకం అధిక దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. తక్కువ ధరగల గ్రీన్ హౌస్లో అధికోత్పత్తి వచ్చే

0: డిఏఆర్ఎల్ 303, హెచ్టి 6, సన్ 76/11, ఎన్ఎస్ 12/37, నవీన్ ఎన్ఎస్ 41/30, అభిమాన్ సిఓటిహెచ్ 1, ఎన్డిటి 5, ఎన్డిటి 120, పూసా దివ్య, మీనాక్షి, లక్ష్మి వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండాలంటే, ఉష్ణోగ్రత, కాంతి తీవ్రతల ప్రభావం, పింద ఏర్పడడం రంగు పోషక విలువలపైన ఆధారపడి ఉంటోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 16 నుండి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది టమాటాకు బాగా అనువుగా ఉంటోంది. గ్రీన్ హౌస్ లో తయారు చేసిన బెడ్లకు గట్టి ఫ్రేమ్లను ఏర్పాటు చేసి తద్వారా 8 నుంచి 9 అడుగులతో ఆధారానికి 10 నుండి 12 గేజ్ల సపోర్టింగ్ వైర్లు అమర్చాలి. నాటిన మొక్క దగ్గర వెదురు బొంగుల లాంటి కర్రలను అమర్చి మొక్క పైకి పాకేలా సహాయం చేయాలి. పెరుగుతున్న మొక్కను పక్కన ఇస్తున్న ఆధారంగా ఉండే వైరు వరకు పాకేలా చేయాలి. గ్రీన్ హౌస్ లో 10 నుండి 11 నెలల వరకు టమాటా పండించవచ్చు. అదేవిధంగా పండ్లు వచ్చే సమయంలో పండ్లను ఇరువైపులా ఉన్న పాత కొమ్మలను, ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే కాయ పరిమాణం పెరిగి నాణ్యత వస్తోంది. గ్రీన్ హౌస్ లో నారు సాగు అనేది ప్లాస్టిక్ ట్రేలలో చేస్తారు. వీటి ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ట్రేలలో పెంచిన నారును 28 నుండి 30 రోజుల్లో నాటుకోవచ్చు. ఈ నారును చదునుగా చేసిన బెడ్లలో 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. బెడ్లకు డ్రిప్లను అమర్చి పైపుల ద్వారా నీటిని ఇవ్వడం వలన నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా ఎరువులను కూడా అందించవచ్చు. దీంతో మొక్కకు తగిన పోషకాలు సమపాళ్లలో చేరుతాయి. హెక్టారుకు 350 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఇచ్చినప్పుడు అధిక నాణ్యత దిగుబడితో పాటు అధిక ఉత్పాదకత కూడా పొందవచ్చు. గ్రీన్ హౌస్లలో పంట కోత సంవత్సరం పాటు జరుగుతూనే ఉంటోంది. చాలా వరకు టమాటా జాతులు 75 నుండి 85 రోజుల వ్యవధిలో పంట కోతకు వస్తాయి. మంచి పరిమాణం నాణ్యత గల టమాటాలను కోసి వాటి పరిమాణం నాణ్యత ఆధారంగా వాటిని వివిధ గ్రేడ్లుగా వేరు చేయాలి. వేరువేరు గ్రేడ్లను వేరువేరు ధరలు ఉంటాయి. గ్రీన్ హౌస్ పద్ధతిలో దిగుబడి హెక్టారుకు 100 టన్నులు ఉంటోంది. అంటే ఇది సాధారణం కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువన్నమాట. వేసవిలో కాయ కోత ఉదయం సాయంత్రం వేళల్లో చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు, పూల సాగు ఉత్పాదకతను పెంచేందుకు పాలీహౌస్ సాగు పద్ధతికి 75% రాయితీ ఇస్తోంది. రైతులు దీన్ని గమనించాలి.
1: వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: గ్రీన్ హౌస్లలో టమాటా సాగు వివరాలు ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు.

100.1 MHz పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 చినుకు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం, ఉద్యోగవాణి వింటారు. అనంతరం మీ మాటతో ఓ పాట.

ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508. మరొక నెంబర్ 2950399. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 చిత్రగీతాలు వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 3:30 ఏకచిత్రగానం. సాయంత్రం 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాలు, ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొంత క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ

రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నినోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

0: వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ ను ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ
1: హమారీ సురక్షా వ్యవస్థకే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కల్యాణ్ ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
0: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పీటీఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్ ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు

అధికారులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, ఇతర నాయకులు స్వాగతం పలికారు.

0: కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోనూ ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు.

0: स्थलेषु समन्विताभियानानि प्रचालितानि, यैः एतत् जालं ध्वस्तीकृतम्। एतत् भारतस्य आतंकवादं प्रति शून्य सहिष्णुतायाः उत्कृष्टम् उदाहरणमस्ति। सुरक्षा संस्थाभिः अस्य मासस्य द्वादश दिनांके राज्यारक्षिबलैः सह तत्क्षणं गुप्त सूचनानाम् आदान प्रदानस्य प्रणाल्याः उपयोगं कृत्वा शहजाद भट्टी जालेन सम्बद्धानां विध्वंसात्मक प्रयासानां प्रतिरोधाय समन्वितं बहुराज्यीयम् अभियानं प्रचालितम्। एतत् जालं विविधेषु आतंकिकार्येषु संलग्नम् आसीत्। झारखण्डे जेपीएससी अथ जेएसएससी चेत्येतयोः परीक्षयोः अभ्यर्थिनां चतुर्विंशति दिवसीय विरोध प्रदर्शनस्य अनन्तरं राज्यप्रशासनेन चतुर्विंशत्यधिक द्विसहस्रतम वर्षस्य जेएसएससी सीजीएल परीक्षा अथ च टीडीपीएल संस्थया आयोज्यमानाः सर्वाः प्रतियोगी परीक्षाः निरस्ताः। मुख्यमंत्री हेमंत सोरेन ह्यः सायं विशेष मंत्रिमंडलोपवेशनस्य अध्यक्षतां कृत्वा एतत् निर्णयम् उद्घोषितवान्। राज्यप्रशासनेन चतुर्दशाधिक द्विसहस्रतम वर्षादारभ्य झारखण्ड लोकसेवायोगेन अथ झारखण्ड कर्मचारी चयनायोगेन च आयोजितानां नियुक्ति परीक्षाणां व्यापक परीक्षणस्य अपि आदेशः प्रदत्तः। किन्तु छात्रनेता पीयूष कुमारः उक्तवान् यत् एकादशतः त्रयोदश पर्यन्तानां जेपीएससी परीक्षाणां तथा केन्द्रीयान्वीक्षणाभिकरणस्य अन्वेषणात् सम्बद्ध प्रदर्शनकारिणां याचनाः अद्यापि विचाराधीनाः सन्ति। प्रदर्शनकारिणः छात्राः उक्तवन्तः यत् ते स्वीया अवशिष्ट याचना विषये चर्चां करिष्यन्ति तथा अग्रिम कार्याचरण विषये अपि निर्णयं करिष्यन्ति। दिल्ली प्रशासनेन चरणबद्धरीत्या स्नातक स्नातकोत्तर अतिविशेषज्ञता स्तरीय चिकित्सकीय शिक्षा संस्थानानां संख्यां वर्धयित्वा राष्ट्रीय राजधान्यां चिकित्सा शिक्षायाः क्षमतां वर्धयितुं सज्जः अस्ति। अस्य योजनायाः अन्तर्गतं प्रशासनेन त्रिमुखी कार्यनीतिः स्वीकृता अस्ति। अस्यां नवसंस्थानां संस्थापना, विद्यमानसंस्थानां विस्तारः तथा स्नातकोत्तर उन्नत चिकित्सकीय कार्यक्रमाणां विस्तारश्च सम्मिलिताः सन्ति। केरले विजिंजम समुद्रपत्तनात् प्रत्यक्ष निर्यातः आयातश्च अद्य आरभ्यते। मुख्यमंत्री वीडी सतीशन प्रातः पादोन एकादशवादने सेवायाः उद्घाटनं करिष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य झारखण्डे अतिवृष्टिमालक्ष्य रक्तवर्णपरा संचेतना प्रसारिता। ऋतु विभागेन अद्य बिहार छत्तीसगढ़ पूर्व मध्य प्रदेश हिमाचल प्रदेश ओडिशा पश्चिमोत्तर प्रदेशानां च विभिन्नेषु भागेषु अतिवृष्टेः संभावना पूर्वानुमानिता। बैडमिंटन क्रीडायां भारतस्य आयुष शेट्टी नवदिल्ल्यां आयोजितायां बीडब्ल्यूएफ बैडमिंटन विश्व स्पर्धायां पुरुषाणाम् एकल वर्गस्य प्रथम चरणे विश्वस्य प्रथम क्रमांकितं वर्तमान विजेतारं च चीन देशीयं शी यू क्यूई इत्येनं पराजित्य विजयम् अवाप्तवान्। तत्रैव पीवी सिंधुः तथा महिलानां युगलवर्गस्य भारतीय युगलं त्रिसा जौली गायत्री गोपीचन्दः अपि द्वितीय चरणे प्रविष्टे। इति वार्ताः।
1: आकाशवाणी करीमनगर जिल्ला समग्र निवेदिक వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. రామ్నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రెయిన్ నిర్మాణ పనులకు 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ నుండి మోర్ సూపర్ మార్కెట్ వరకు 98 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కు మంజూరు చేసిన 98 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కు మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల యుఐడిఎఫ్ నిధులతో అభివృద్ది పనులకు మేయర్ డిప్యూటీ మేయర్ తో కలిసి మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. మరో 3 నెలల్లో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులను

0: కూడా ప్రారంభించబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ 3 సిటీ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగినట్లు తెలిపారు. నగరంలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు, 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి పీఎం కుసుమ్ సోలార్ గ్రిడ్ కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్ మాట్లాడుతూ, రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని అందిపించుకోవాలని సూచించారు. అలాగే రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ కు 3.13 పైసలు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. జూన్ 25వ తేదీన ప్రారంభమైన ఎస్ఐఆర్ ఆగస్టు 10వ తేదీతో ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 1338 మంది బూత్ లెవెల్ అధికారులు 47 రోజుల పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి 10,89,090 ఓటర్లకు ఎమ్యూనరేషన్ పంపిణీ చేయగా, 9,11,445 ఓటర్లకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 86.69% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ ఈ నెల 17వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 16 తర్వాత అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15 లోపు పరిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7 మాసాలలో ఎల్లినో ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్చలు చేపట్టనున్నారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ చిత్ర మిశ్ర తెలిపారు. ఈ దిశగా వ్యవసాయ అధికారులు రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ పంచాయతీల సొంత నిధుల నుంచి విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పటి వరకు సుమారు 50% బకాయిలను చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లిలో 1,56,00,000 వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిపాలన భవనం, ఓపెన్ కవర్ షెడ్, ఆర్చీ, బోర్వెల్, లైటింగ్ పనులకు వెంకపల్లి సైదాపూర్ మార్కెట్ యార్డులో 30 లక్షలతో 100 మెట్రిక్ టన్నుల గోదాం, నూతన మార్కెట్ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. చిగురు మామిడి మండలంలోని బొమ్మనపల్లిలో 30 లక్షల రూపాయలతో వెటర్నరీ సబ్ సెంటర్, 16 లక్షల రూపాయలతో వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్, కరీంనగర్ మరియు సిస్టర్ నివేదిత స్కూల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాలురు బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. పాఠశాల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు.
1: కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్దంగా పూర్తి చేయడంపైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం 2024లో నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు

భూ కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ మూడో సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్దిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఖా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్ళారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైత సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేపీఎస్సీ

జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సి నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సిబిఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. పిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్ తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్ లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళనం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి విడి సతీశన్ ఉదయం 10:45కి సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళనం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4వ రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. డ్యూరెంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ సారి డ్యూరెంట్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలు రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: பாவம், ஓ சிவைய பாவம், லேலே.
1: அப்பா அப்படியே தெல்லாரி போயிடாதே கங்கே.
0: மரி ఏంటి అనుకున్నావు? ఎండాకాలం, రాత్రి పొద్దు తక్కువగా అందా. అవతల పూజారి పంతులు గారు దేవుణ్ణి కూడా నిద్ర లేపిండు, వినిపించలా?
1: దేవుడికి నిద్రైందే, అదంతా లోకం పిచ్చి. దేవుడే నిద్రపోతే లోకాల పని అయినట్టే.
0: సరేలే, ఇక మెట్ట ఏదంతం మొదలెట్ట మాక.
1: మెట్ట ఏదంతం కాకపోతే మాగాని ఏదంతం చెప్తా, ఏం తప్ప?
0: తప్ప ఒప్పు నాకు తెలియదు గాని, ముందు ఈ పళ్ళ పులతో మొహం కడుక్కో, నేను వాకిలి దిమ్ముతా.
1: కాసేపు పడుకుంటానే.
0: కాసేపు లేదు, కూసేపు లేదు, మంచం దిగు.
1: అంతేనంటావా?
0: మరి అంతే.
1: సరే దిగుతాను గాని ఊళ్ళో ఎవ్వరికి చెప్పబాక.
0: యావని?
1: మా బావ చెప్పినట్టు వింటాడు, కూకోమంటే కూకుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. అట్ట ఇట్ట అని ఆడోళ్ళు చెప్పుకుంటారు కదా, అవన్నీ చెప్పబాక.
0: అట్టగేలే, మా బావ శివయ్య ఉట్టి రెటమతమోడు, కూకోమంటే నిలబడతాడు, నిలబడమంటే కూకుంటాడు అని చెబుతా, సరేనా?
1: ఉండు, నీ సంగతి చెప్పా.
0: నేను నీకు దొరకనుగా.
1: ఒట్టి అల్లరి పిల్ల, వాళ్ళ అయ్యలాగా ఒట్టి బోలాది. ఏ పని తప్పినా నీళ్ళ మూత తప్పదు కదా.
2: రే కమయ్య, ఇంకా నిద్రలేవలేదంట్రా?
3: రా రా రామయ్య బావా, రా కూర్చో. ఏమేవ్? మీ అన్నయ్య వచ్చాడు, కాఫీ పంపించు.
4: పంపిస్తుందా అండి?
2: అబ్బే అవసరం లేదురా, కాఫీ తాగే వచ్చాను.
3: తాగితే మళ్ళీ బావా, మళ్ళీ తాగు. పంచాయతీ పెద్దవి, మా ఇంటికి రావటమే గొప్ప.
2: ఏ నువ్వు మాత్రం తక్కువ, ఊళ్ళో పెద్ద కామందుల్లో ఒకటివి. అటుపైన మీ పూర్వీకుల పుణ్యమా అని ఊరి బయట పొలంలో ఊరంతటి దాహాన్ని తీర్చే ఊటబావి గలవాడివి.
3: మన గొప్పే ఉందిలే బావా, అంతా దేవుడి దయ.
2: ఆ దేవుడి దయ నీకుంది గనకనే ఊళ్ళో వాళ్ళంతా నీ దయ కోసం పాకులాడుతున్నారు.
3: చతుర్లు మని ఇంతకీ వచ్చిన పనేంటో చెప్పరాదు.
2: ఏముంది, రేపు మన ఇంట్లో భజన ఉంది, రోజు కంటే ఓ 10 బిందెలు నీళ్ళు ఎక్కువ కావాలట. మీ అక్కయ్య నీతో చెప్పమంది.
3: భలేవాడి బావా, ఈ ఊళ్ళో నీ మాటకు ఎదురుందా? 10 కాకపోతే 20 బిందెలు. నాతో చెప్పాల్సిన పనేముంది, ఆ శివుడితో చెబితే సరిపోయేదిగా.
2: 10 మందికి నీతులు చెప్పేవాడిని, నేను నీతి తప్పకూడదు కదా. పద్ధతి పద్ధతే, బావి నీది, నీకు చెప్పకుండా నీ దగ్గర పనివాడితో చెప్పి నీళ్లు తెప్పించుకోవటం తప్పు కదా.
3: నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బావా. సరే శివుడితో చెప్పి ఏర్పాటు చేయిస్తాలే.
1: దండాలండే.
3: అడుగు, మాటల్లోనే వచ్చేశాడు. ఒరే శివుడు.
1: అయ్యగారు,
3: రేపు మా బావగారింట్లో భజన ఉందట, 15 బిందెల నీళ్ళు ఎక్కువ పోయి.
1: అట్టగే బాబు.
3: రే
1: అయ్యా,
3: ఆ 15 బిందెలకి డబ్బు నేనే ఇస్తా.
2: నువ్వివ్వటం ఏమిట్రా?
3: అది అంతేలే బావా, నువ్వు కాదనమాక, కాస్త మాకు కూడా పుణ్యం దక్కని.
2: సరే అట్లాగే గాని.
1: అయ్యగారు.
3: ఏంట్రా?
1: 5 బిందెల పుణ్యం నాకు కూడా ఇప్పించండి అయ్యగారు.
3: ఏమిట్రా నువ్వు అనేది?
1: ఆ 1-5 బిందెలు పైసలు తీసుకోకుండా పోస్తాను బాబు.
3: ఓరి నీ అసాధ్యం గోలా, నువ్వు కూడా మాటలు నేర్చావట్రా. సరే అట్లాగే కానీ.
1: దండాలండి బాబు, వస్తానండి.

0: ఏంది మావా?
1: మంచి నీళ్ళు ఇవ్వు.
0: చెరువు నుండి నీళ్లు తేవాలి మావా, ఇంట్లో ఒక్క సుక్క నీరు కూడా లేదు.
1: పక్కన ఎక్కడింటో ఉన్నాయో చూడే, గొంతు కొరపోయింది.
0: అట్టగే మావా, అడిగి తెత్తానుండు.
1: ఈ గుడిపాళ్ళ కట్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. రోగాలతో సత్తున్నా చెరువు నీళ్ళే దిక్కు. ఆ చెరువులోనే బర్రెలు కడుగుతారు, బట్టలు దుగుతారు. ఎండాకాలం చెరువు బురద గుంటలు అయిపోయినా సరే గుంటలు తవ్వి ఆ నీళ్ళే తెచ్చుకోవాలి. కామందు కామయ్య పొలంలో దిగుడు బావి నీళ్ళు కొబ్బరి బొండం నీళ్ళలా ఉంటాయంటారు. గాలాసుడు తాగుదామంటే ఈ జలములో అయ్యే పని కాలేదు. ఎంతైనా ఊరు ఏరు, గూడు ఏరు. అది స్వర్గం, ఇది నరకం.
0: ఇగో మావా, సెంబె నీళ్ళు తెచ్చాను, తాగు.
1: ఏ

0: Иди! అమ్మయ్యా, పానం కుదరబడింది.
1: మనకు కూడా నీళ్లు తెస్తానుండు మామ. అప్పుడే పొద్దుకి పోయింది.
0: తీసుకురాయే, నేనొత్తా పొరుగురు సంతకెళ్ళొత్తా.
1: వెళ్ళిరా మామా.

0: அம்மா, பாவா, ஓ பாவா, இதுகோ நீலகடை வந்துக்கோ. நின்னே
1: ఏంద అరుస్తానావు?
0: లేకపోతే ఏంటి, దిగుడు బావిలో నుంచి నీళ్లు మోసుకొత్తుంటే సప్పున అందుకోక దిక్కులు చూస్తామేంటి.
1: దేవుడు ఎక్కడున్నాడా అని ఆలోచిస్తున్నానే.
0: ఎక్కడుండదండి, గుళ్ళో ఉంటాడు.
1: ఆకాశంలో ఉన్నారంటారు, స్వర్గంలో దేవతలు ఉన్నారంటారు, యమలోకంలో నరకలోకం ఉందంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజమా అని ఆలోచిస్తున్నాను.
0: ఆలోచిస్తావు ఆలోచిస్తావు. ఒక పాలు దిగుడు బావిలోకి దిగి కడవలతో నీళ్లు మోస్తే అన్ని ఆలసలు పారిపోతాయి. నిలబడి చూస్తుంటే ఆలసలు రాక ఏమొద్ది.
1: ఏందే మా గొప్పలు చెబుతున్నావు, మన పెళ్లి కాకముందు నువ్వు మోసుకోలేదా?
0: మోసుకొచ్చా గనుకనే దేవుడు మెచ్చి మన పెళ్లి చేసిండు. ఈకెళ్ళు, కావడ నింటింది.
1: వెళ్తా గాని ఈ ఎండలో కూకోమాక, చెట్టు నీడకెళ్ళు.
0: అట్టాగేలే.

0: రామయ్య బావా, రామయ్య బావా.
1: ఓరో నువ్వట్రా కామయ్య, రా రా. ఏంటి పాలేరు చెన్నైని కూడా వెంటేసుకొచ్చావు? ఏదో పెద్ద సంగతే ఉండి ఉంటుంది.
0: రామయ్య బావా, అదిగో నీ పక్కనే నీడల్లే నుంచొని ఉన్నాడే నీ కుడిభుజం కోటయ్య. ఆడు నీకెంతో, ఈ చెన్నై నాకంత. అయినా ఈ విషయం ఎరుగుని వాళ్ళే ఉన్నారు ఈ ఊళ్ళో.
1: సరేగాని రా రా, ఇట్లా కూర్చో. అరే కోటయ్య, కామయ్య బావా కాసిన మజ్జిగ పెట్టరా.
2: అట్టగే బాబు.
0: కూర్చోటానికి ఏంలే గాని బావా, జాతర సంగతి మర్చిపోయావేమో అని గుర్తు చేయడానికి వచ్చాను.
1: భలే వాడివిరా, అమ్మోరి జాతర మర్చిపోయేంత ముసలోడిని కాలేదులే, దానికి ఇంకా టైం ఉంది.
0: నా ఉద్దేశం అది కాదు బావా.
1: నీ ఉద్దేశం నాకు తెలుసులేరా, నీ చెయ్యి మంచిది, ముందు పోనీ నువ్వే చెయ్యి బావా అంటావు. ఇది ప్రతి ఏడాది నువ్వు చెప్పేదే నేను వినేదేగా. రాసుకో 1016.
0: అబ్బే లాభం లేదు బావా.
1: ఏమిటి లాభం లేదురా?
0: 1016.
1: ఏంటి ఎక్కువ అంటావా? సరే 500 రాసుకో.
0: ఇదిగో అమ్మోరు విషయంలో నువ్వు చతుర్లు ఆడటం బాగలేదు బావా.
1: దీంట్లో చతుర్లేమున్నాయిరా, నువ్వు అడిగేది సరిగా అడుగు, నేను కాదంటేగా.
0: ఈ మాట అమ్మోరు జాతర అమోఘంగా జరగాలి. తప్పెట గుళ్ళు, కోలాటాలు, ఒక్కటేమిటి, అన్ని సంబరాలు జరగాలి.
1: సరే అలాగే, కానీ నేను ఎంత ఇవ్వాలో నువ్వే చెప్పు.
0: తీరా చెప్పాక తిట్టావు కదా.
1: ఎందుకు తిడతానురా, ఇదేమన్నా నీ ఇంట్లో వేడుక, ఊరి మంచి కోసం చేస్తున్నావు, సంవత్సరానికి ఒక్కసారి చేసే ఖర్చు. పర్వాలేదు చెప్పు.
0: ఒక 5000 అయితే బాగుంటుంది బావా.
1: 5000? ఏం చేస్తారా డబ్బుతో?
0: పేరుకి 5000 గాని బావా, ఈ కరువు రోజుల్లో అదేమంత పెద్ద మొత్తం బావా. పొరుగురు నుంచి కోలాటం వాళ్ళని పిలవాలా, విజయనగరం నుంచి తప్పెటగుళ్ళ వాళ్ళని రప్పించాలా, వారి దారి ఖర్చులు అవి ఇవి, మరి ఊళ్ళో వాళ్ళందరికీ సంతర్పణ, ఇవన్నీ లేవు.
1: సరే సరే, ఆ గొడవలని నువ్వు చూసుకో, నా పేరు మీద 5000 రాసుకో. రేపు మీ అక్కయ్యని అడిగి తీసుకెళ్ళు.
0: ఏమిటి మా అక్కయ్యనా? సర్లే, మా అక్కయ్య 50 ఇస్తే 5000 ఇచ్చినట్టు. ఆవిడతో ఎందుకు గాని బావా, అదేదో నీ చేత్తోనేవు బావా.
1: అబ్బా ఇనప్పెట్టి తాళం చెవులు దాని దగ్గరే ఉంటాయి కదరా.
0: నాకదంతా తెలియదు బావా, నువ్వెలా రాబడతావో నీ ఇష్టం. ఇది అమ్మోరు పని, అది గుర్తుంచుకొని ఉపాయంగా రాబట్టు.
1: ఒరే మీ అక్క సంగతి తెలిసి అలా మాట్లాడతావేరా? శివుడివి తెలియకుండా ఆయన మెళ్ళో పావును తీయొచ్చేమో కానీ మీ అక్కయ్య దగ్గర ఇనప్పెట్టి తాళం చెవులు తీసుకోవటం మాత్రం ఎవరి వల్ల కాదు. మాయిల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ అక్కయ్య ప్రాణం ఆ తాళం చెవుల్లో ఉంటుందిరా.
0: మనసు ఉండాలే గాని ఉపాయాలు ఉండవా బావా? నీలాంటి మేధావికి నేను ఉపాయాలు నేర్పాలా?
1: సరే ఓ పని చెయ్యి, గంగాధరం దగ్గర నేను నిమ్మన్నానని చెప్పి 5000 తీసుకో, రేపు పంటల్లో సర్దేద్దాం.
0: బావా ఆ గంగాధరం ఒట్టి అనుమాన పీనుక, వాడు సృష్టిలో దేన్ని నమ్మడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా నమ్మడు. చెప్పటాలు గిప్పటాలు ఎందుకు గాని, ఆ ఇచ్చేదేదో నువ్వే ఇచ్చేసేయి.
1: బాబా సరే, రేపు తీసుకుని నేనే ఇస్తాలే. అది సరే గాని నా దగ్గరే 5000 తీసుకుంటున్నావు, నువ్వెంత వేస్తున్నావు?
0: ఊరి పెద్దవి, నీతో పోటీ పడటం దేనికని ఒక 100 తక్కువగా 5000 వేసుకుంటున్నా బావా.
1: అదేం మాట్రా, ఎవరన్నా నాకంటే ఎక్కువ ఇస్తే పుచ్చుకోవా?
0: ఎందుకు పుచ్చుకోను?
1: మరి
0: దానికో ఉపాయం ఉంది బావా.
1: అదేమిటి?
0: 5000 పైన ఇచ్చిన మొత్తాన్ని 2

0: అడగాలు చేసి రెండు పేర్లుగా రాస్తాను.
1: నువ్వు చెప్పేది నాకు అర్థం కాలే.
0: ఉదాహరణకు నేను 6,000 ఇస్తున్నాను అనుకుందాం, ఊరికే అనుకుందాం. అప్పుడు 3,000 నా పేరు మీద, 3,000 నా పెళ్ళాం పేరు మీద రాస్తానన్నమాట.
1: ఓహో, ఇదంతా ఎందుకట?
0: మా రామయ్య బావ పెద్దరికాన్ని నిలబెట్టడానికి.
1: పెద్దరికు సహజంగా ఉండాలి గాని ఒకళ్ళు నిలబెట్టాలట్రా. సరే గాని నీ నమ్మకాలు నీవి.
2: అయ్యా మజ్జిగ అండి.
1: మజ్జిగ తీసుకో బావా.
0: దాని మాటకేం గాని బావా, మా అమ్మాయి సంగతి నీతో మాట్లాడమంది మీ చెల్లెలు.
1: కోటయ్య, చిన్నయ్య కూడా కాసిన మజ్జిగ పోయిపోయావా?
2: అట్టగే బాబు, రారా చిన్నయ్య మజ్జిగిస్తాను.
3: ఏంట్రో ఇలా ఈ మజ్జిగ మర్యాదలేంటి?
2: మర్యాదలు మనలు కాదురా పిచ్చి చిన్నయ్య. పెద్దోళ్ళు ఇంటి విషయాలు మాట్లాడుకోవడానికి మనల్ని పక్కకు పంపించి ఏర్పాటు అంతే. ఇందా ఈ మజ్జిగ గ్లాస్ తీసుకో.
3: అదేంట్రా, అలా సంగతులు మనకేం తెలియవనా ఇలా పక్కకు తప్పించడం?
2: కామయ్య గారి అమ్మాయి గారి సంగతి.
3: ఏంటి, మా చిన్నమ్మాయి గారి సంగత?
2: అవునరా,
3: దీనిలో మాట్లాడడానికి ఏముందిరా? సుందరి రామయ్య గారి కోళ్ళని ఏనాడు అనుకున్నారుగా.
2: అనుకున్నారనుకో.
3: ఇంకా ఏంటి సందేహం?
2: సందేహం మా రామయ్య గారి మీద కాదు, కామయ్య గారి అక్కగారు, అదే రామయ్య గారి భార్య మీద.
1: అయితే ఏమంటావు బావా, ఇప్పుడేమన్నా మాట మారుస్తుందా?
0: సూచనలు అలాగే ఉన్నాయి బావా.
1: కాస్త నాకు అర్థమయ్యేటి చెప్పు.
0: అక్కయ్య సరే అన్నప్పుడు నీ కొడుకు భాస్కరం అమెరికా వెళ్ళలేదు అవునా?
1: అవును. అయితే?
0: అయితే ఏముంది, భాస్కరం అమెరికా వెళ్ళి 1,00,000,000 రూపాయలు సంపాదిస్తున్నట్టగా.
1: అవన్నీ డాలరు రూపాయి తేడాలేరా. మనకి గొప్ప కానీ అమెరికాలో గొప్ప కాదు. 1,00,000,000 కాదు 10,00,000,000 సంపాదిస్తే మాత్రం మాట మారుస్తావా?
0: నువ్వు మార్చవలే బావా, అందుకే నువ్వు రామయ్యవి. మా అక్కయ్య నీలాంటిది కాదు, అపర చెండి, తన మాట నెగ్గాలనే పట్టుదల గల మనిషి.
1: ఏ, ఎక్కడన్నా ఏమన్నా తేడాగా మాట్లాడిందేమిట్రా?
0: ఎక్కడో ఎప్పుడో కాదు బావా, ఈ మధ్య అమలక్కల దగ్గర ఇదే విషయం మరీ మరీ చెబుతుందట.
1: ఏమని?
0: మా అబ్బాయికి గొప్ప సంబంధాలు వస్తున్నాయి, 1,00,000,000 దాకా కట్నం ఇస్తామంటున్నారు అని అదే పనిగా అంటుందట.
1: 1,00,000,000 దాకా కట్నమా? ఏంటవి రూపాయల చిల్ల పెంకుల, అసలు నాకు తెలియకుండా సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయరా?
0: ఏమో ఏం చెప్తాం, నీకు తెలియకుండా పెళ్లిళ్ల పంతులు గారితో పట్నం సంబంధాలు చూడొచ్చుగా. పైగా మాకు చదువుకున్న పిల్ల కోడలు కావాలి, అమెరికా కాపురం అంటే పల్లెటూరు పిల్లలేం పనికొస్తారు అంటుందట. ఇంట్లో మా ఆవిడకి అమ్మాయికి ఈ మాటలు విన్నప్పటి నుండి తిండి కునుకు లేదనుకో.
1: ఒరే కామయ్య, ఈ రామయ్య మాట అంటే మాటే. మీ అక్కయ్య నా మాట కాదని పరాయి సంబంధం చూసిందనుకో ప్రాణం తీసుకుంటా, కానీ దానికి లొంగన్రా.
0: లేదు లేదు లేదు బావా లేదు, నువ్వు అట్లాంటి మాటలు అనకు, నా గుండె పగిలిపోతుంది బావా. మా అమ్మాయిని కోడలు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బావా. మా అక్కయ్య మమ్మల్ని తక్కువగా చూసినా సరే ఆవిడ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి బావా. నా మీద ఒట్టేసి చెప్పు, ఎలాంటి అఘాయిత్యము చేయనని నా మీద ఒట్టేసి చెప్పు బావా.
1: లేదురా లేదు, ఈ ఒక్క విషయంలో నీ మాట వినలేను. మాట తప్పినవాడు నీతి మాలినవాడు శవంతో సమానం అనేవాడు రా మా నాన్న. ఆయన నడిచిన దారిలో నడుస్తుండబట్టేరా ఊర్లో రామయ్య అంటే గౌరవంగా చేతులెత్తి దండం పెడుతున్నారు. నేను మాట తప్పిన నాడు నా మొహం ముందు ఉమ్మెయ్యర్రా.
0: అలాంటిదేమీ ఉండదులే బావా, అంతటి చెడుకాలమే వస్తే మేము ఊరదలి పట్నం పోతాం, కానీ నీకు అవమానం జరగనియం బావా.
1: ఆ దేవుడి దయవల్ల నీ మంచి జరుగుతాయి నా సిద్ధం. నువ్వేమీ దిగులు పడకు, మీ ఆవిడికి అమ్మాయికి కూడా నా మాటగా చెప్పు.
0: అలాగే బావా, నేను చెప్పిన విషయాలు మనసులోనే ఉంచుకో, అక్కయ్యతో చెప్పకు.
1: అలాగే
0: వెళ్ళొస్తాను బావా.
1: అలాగే అలాగే వెళ్ళిరా.

0: కామయ్య
1: బావా,
0: ఆయన ఎవరు చూడు, కొత్త మనిషిలా ఉన్నాడు.
1: అలాగే బావా. ఎవరు సార్ తమరు?
2: నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. నా పేరు చంద్రం. మీ ఊరికి డ్యూటీ మీద వచ్చాను.
1: చాలా సంతోషం. రండి, మా ఊరి ప్రెసిడెంట్ రామయ్య గారిని పరిచయం చేస్తాను.
2: అలాగే.
1: ఈయన గారే రామయ్య గారు, మా ఊరి ప్రెసిడెంట్.
2: నమస్కారం సార్.
0: నమస్కారం. నమస్కారం.
1: వీరు గవర్నమెంట్ ఆఫీసర్ గారట, మన ఊరికి డ్యూటీ మీద వచ్చారట బావ.
0: అలాగా, చాలా సంతోషం. కూర్చోండి.
2: థ్యాంక్ యూ సార్.

0: డ్యూటీ అంటే
1: మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ప్రభుత్వం వర్షాధార భూములున్న గ్రామాల గురించి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. వర్షపాతాన్ని పెంచడానికి, వాననీటిని భూగర్భజల నిధులుగాను జలాశయాలుగాను రూపొందించడానికి ఒక సమగ్ర కార్యక్రమంలో భాగంగా నన్ను మీ ఊరికి పంపించారు.
0: అంటే తమరు ఏం చేస్తారు?
1: చేయాల్సింది చాలా ఉంది. ముందు మీ ఊళ్ళో విరివిగా చెట్లు నాటాలి.
2: చెట్లు నాటాలా?
1: అవును.
2: ఎందుకు?
1: చెట్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగా వర్షం కురుస్తుంది.
2: చెట్లకి వానకి ఏం సంబంధం అండి? మా ఊళ్ళో ఈమాత్రం వాన అయినా పడుతోందంటే అమ్మవారి సెలవే. అందుకే ఏటేటా ఘనంగా అమ్మవారి జాతర జరుపుకుంటుంటాం.
1: మంచిదే, కానీ చెట్ల దేవతల్ని కూడా మనం పూజించాలి. నిజానికి ప్రకృతికి మారుపేరైన చెట్లే మన మొదటి దేవతలు. వాటిని మనం మర్చిపోతే ఎలా?
0: మీరు చెప్పేది బాగానే ఉంది. సరే, రేపటి నుంచే మొక్కలు నాటే కార్యక్రమం మొదలెడదాం. ఎలా కామయ్యా?
2: మొదలు పెట్టవచ్చు, కానీ పాతటానికి మొక్కలేవి?
1: ఆ ఏర్పాట్లన్నీ చేసే వచ్చాను. అటవీ శాఖ నుండి రేపే లారీలో మనకు కావలసిన మొక్కలు వస్తాయి.
2: ఏమిటి, రేపే?
1: అవును, రేపే. రేపు ఉదయంలే లారీలో మొక్కలు వస్తాయి. మనం అందరం మొక్కలు నాటడానికి అనువైన చోటు చూసుకుని ఈరోజు గుంతలు తవ్వితే చాలా మంచిది.
0: మరి జాతర?
1: జాతర అయ్యాక మొదలెడదాం.
0: దానికేమైపోతాం, అలాగే చేద్దాం.
3: బావా, ఏంది కూకున్నావు? కావ నిండింది, ఇకెళ్ళు.
4: ఎల్తానుండవే, ఈ ఎండ మండిపోతా ఉంది.
3: అప్పుడే ముసలివాడు అయ్యావన్నమాట.
4: అనుకోయా, అనుకో, ముసలాన్ని అయ్యాను. ఎవడన్న పడుసోని చూసి మనవాడు.
3: అదిగో, అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడితేనే ఒళ్ళు మండేది.
4: ఇందులో తప్పేముంది? నువ్వు పడుసుదానివి, నేను ముసలోని, ఇద్దరికి జంట కుదరదు కదా.
3: అయ్యో, కుదరదు కదా. సాళ్లే, నీ తెలివి సంతోషించాం గాని ఇక కావడి ఎత్తుకెళ్ళు.
4: ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళు అంటూ ప్రాణం చేస్తున్నావే. ఈ ఎండలో ఒక్క కావిడి మోసుకెళ్ళి తెలుస్తుంది. దగ్గర దాప గూడెం మీదగా ఊళ్ళోకి వెళ్ళాలా. గూడెమే ఏడికి 6 మైలు ఉంది.
3: ఇట్ట కావిడి కావిడికి కూకుంటే ఊరందరికి నీళ్ళెట్టా పోతావు.
4: ఇక లాభం లేదే గంగే. వచ్చే ఏడాది ఎడ్ల బండి పెట్టుకోవాల్సిందే.
3: ఎడ్ల బండి కొంటాడంటే ఎడ్ల బండి? బుట్టికేగలేనమ్మా, స్వర్గానికి ఏగిందంట. అట్టా ఉంది నువ్వు చెప్పేది. ఊళ్ళో వాళ్ళు ఇచ్చే దాంతో నెల గడవడమే కట్టంగా ఉంది. నువ్వేమో ఎడ్ల బండి కొంటానంటావా? భలే బావయ్యా నువ్వు.
4: ఓ పిచ్చి మోకమా, ఎడ్ల బండి కావాలన్నాను గాని కొంటానని లేదు కదా.
3: కొనకపోతే ఎక్కడి నుంచి వస్తుంది?
4: రామయ్య గారును కామయ్య గారును అడిగితే సరే.
3: రామయ్య గారు కామయ్య గారు వాళ్ళ పనులు మానుకొని నీకు ఎడ్ల బండి ఇస్తారు కామోలు.
4: ఎందుకెవరే, ఇదేమన్నా మన ఇంట్లో పెళ్ళ, ఊళ్ళో వాళ్ళ కోసమే కదా.
3: సరే అడుగు, నేనెందుకు కాదనాలి.
4: చూస్తా ఉండు, అడుగుతాను లేదా.
3: ఇకెళ్ళు.
4: వెళ్తానా? అటారా మామాకు.
3: ఇట్ట తీరిగ్గా మోసుకెళ్తే ఇవాళ నీళ్లు పోసినట్టే.

0: ఎలమందా ఆ వేప మొక్క ఇటు పట్రా. అదే అదే, ఇదిగో ఈ గోతిలో నిలబెట్టు, నిలబెట్టు. ఇక మట్టిపోయండి, మట్టిపోయండి.
1: రే రే కామయ్యా, కాస్త కర్ర పెత్తనం మాని నువ్వు కూడా కొద్దిగా శ్రమదానం చేయరా?
2: బాగా చెప్పారు రామయ్య గారు. మొక్కలు నాటడం ఒక పవిత్ర యజ్ఞం లాంటిది. ఇందులో కామందులైనా కూలీలైనా తేడాలు మర్చిపోయి పనిచేసినప్పుడే దాని ఫలితం అందరికీ దక్కుతుంది.
1: చంద్రం గారు, మా ఊళ్ళో మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం, అందుకు కారణం మీరు. ఈ చైతన్యం ఇలాగే కొనసాగేటట్టు మంచి మంచి కార్యక్రమాలు మా చేత చేయించండి.
2: దానికేం భాగ్యం, అసలు నేను రావడంలోని ఉద్దేశం అదే కదా. ఊరంతా మొక్కలు నాటడం పూర్తయ్యాక మనందరం కలిసి ఒక్కొక్కరు కొన్ని చెట్ల చొప్పున దత్తత చేసుకుందాం.
0: దత్తత? మనుషుల్ని దత్తత చేసుకుంటాం కానీ మొక్కల్ని దత్తత చేసుకోవటం ఏమిటి చంద్రం గారు?
2: మరదే ఇందులోని విశేషం. దత్తత మనుషుల్నే కాదు, చెట్లని గ్రామాల్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దత్తత అంటే అర్థం పెంచుకోవడం కాదు, పెంపొందించుకోవడం. అంటే అభివృద్ధి

0: ఇంటి చేసుకోవడం అన్నమాట. మనం కష్టపడి మొక్కలు నాటాం, వాటిని అలా గాలికి వదిలేస్తే ఎలా బతుకుతాయి? చేనుకి మనం ఎంత పోషణ చేస్తున్నాం, ఎన్ని కాపలాలు కాసి కాపాడుకుంటున్నాం. చెట్లను కూడా అలా కాపాడుకుంటేనే మన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
1: ఒప్పుకున్నాను చంద్రం గారు, ఒప్పుకున్నాం. ఎంతైనా మీరు బాగా చదువుకున్నవారు, మీతో మేము పోటీ పడగలమా?
0: అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదండి. ఏదో నేను నేర్చుకున్న నాలుగు మాటలు చెప్పటమే తప్ప, మీ అనుభవం ముందు నేనెప్పుడూ చిన్నవాణ్ణే.
2: విద్య వినయమ్ముతో రాణించు ధరణి అన్నారు, మీ వినయం నాకు బాగా నచ్చింది చంద్రం గారు.
0: కానీ నన్ను మీరు గారు అని గౌరవించడం నాకు నచ్చలేదు ప్రెసిడెంట్ గారు.
2: ఇది మరీ బాగుంది. మీరు ఆఫీసర్ గారు, నేనేమో పల్లెటూరు రైతుని, మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇవ్వద్దు.
0: గారు అనే మాట మనుషుల్ని దూరంగా కూర్చోబెడుతుంది, ఏకవచనంతో ఏకమనస్కులవటం వీలవుతుంది.
2: సరే, నీ మాట కాదనటం దేనికి, అలాగే పిలుస్తాలే.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: బావా,
2: ఏమిట్రా?
1: మొక్కలు నాటడం దాదాపు పూర్తి కావచ్చింది, దీని తర్వాత పనేమిటో మీరిద్దరూ నిర్ణయించండి.
2: దీంట్లో నిర్ణయించడానికేముందిరా, మనిషికిన్ని మొక్కలని దత్తత చేసుకుందాం. చంద్రం చెప్పింది అదేగా.
1: చేసుకుందాం, ఎవరు ఏ మొక్కలు దత్తత చేసుకోవాలో నిర్ణయించుకోవాలిగా.
2: దాంట్లో ఇబ్బంది ఏముంది, ఎవరికి అందుబాటులో ఉన్నవి వాళ్ళు దత్తత చేసుకుంటే సరి.
1: ఊళ్ళో సంగతి సరే బావా, ఊరి బయట నాటిన మొక్కల సంగతి ఏమిటి అని.
0: వాటిని పంచాయతీ దత్తత చేసుకుంటే సరి.
1: ఇది బాగుంది బావా, అప్పుడు వాటి పోషణ రక్షణ రెండు బాగా జరుగుతాయి.
2: సరే, అలాగే కానిద్దాం.
1: శభాష్ బావా, ప్రెసిడెంట్ అంటే నీలా ఉండాలి.
2: పొగడ్తలు
1: ఇవి పొగడ్తలు కావు బావా, నిజాలు. మంచి పని ఏది చెప్పినా సరేనంటావు. ఊరిని అభివృద్ధి చేయటానికి అంతకంటే ఏం కావాలి చెప్పు. ఏం చంద్రబాబు, నేనన్నదాంట్లో తప్పేమన్నా ఉందా?
0: ఏమీ తప్పులేదు, కరెక్ట్గానే చెప్పారు.
1: చూసావా బావా, చంద్రం గారు కూడా నాకే ఓటేశారు.
2: ఓ సరే సరే, ఈ మాట ఎలక్షన్లో నువ్వు నిలబడరా, నా ఓటు కూడా నీకే వేస్తాను.
1: అమ్మో, ఆ తప్పు మాత్రం నేను చేయను బావా.
2: అంటే నేను తప్పు చేస్తున్నట్టేగా?
1: బావా, నువ్వు ఎలక్షన్లో నిలబడకపోతే తప్పు, నేను నిలబడితే తప్పు, అది నా ఉద్దేశం.
2: ఇదిగో చంద్రం బాబు, మా కామయ్య మాటలతో ఇట్ట కట్టిపడేస్తాడు, వీటితో నేనేం గెలవగలను?
1: ఆయన మాటలు నమ్మకండి చంద్రం గారు, నేను అల్పజీవిని, ఆయన అన్ని విధాలా నాకంటే గొప్పవాడు.
0: నిజానికి మీరిద్దరూ గొప్పవారే, ఈ ఊరికి మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వారు.
1: చూసావా బావా, ఒక్క దెబ్బతో మన ఇద్దరిని మట్టి గర్పించాడు చంద్రం గారు. ఏకా లాభం లేదు, నేను చంద్రం గారి ముందు ఓడిపోయానని ఒప్పుకుంటున్నా.
0: కామయ్య గారు, ఇందులో గెలుపు ఓటమిల ప్రసక్తి దేనికి గాని, అందరం కలిసి అభివృద్ధికి పాటుపడదాం, అవిద్యను దరిద్రాన్ని ఓడిద్దాం, అప్పుడు అందరూ గెలిచినట్లే.
1: సరే, అలాగే చేద్దాం.
0: ప్రెసిడెంట్ గారు
2: చెప్పు బాబు.
0: మొక్కలు నాటాక మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది.
2: ఏమిటది?
1: ఏమిటేముంది? దత్తతేగా.
0: అది కాదు.
1: మరేమిటి?
0: వాన నీరు వృధా కాకుండా తగు ఏర్పాట్లు చేసుకోవడం.
1: భలే చెప్పారండి, అసలు మా ఊళ్ళో వానే పన్నీటి జలులా పాడనా వద్దా అన్నట్లు కురిసి కురవకుండా పడుతుంది. ఇంకా దాన్ని వృధా కాకుండా ఏర్పాట్లు చేసుకోవటం అనే ప్రసక్తి ఎక్కడదండి?
0: ఇవాళ ఉన్న పరిస్థితి మీరు చెప్పారు, కానీ రోజులన్నీ ఇలా ఉండవు. మీ ఊళ్ళో పడే వానలకి ఏరు పొంగినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
1: ఓ అవును, మా చిన్నతనంలో అనుకుంటాను మా ఊరి పక్కనున్న బంగారు పాయ పొంగుతూ ఉండేది. మేము ఈతలు కొట్టేవాళ్ళం, తలచుకుంటే అదేదో కలలో జరిగినట్లు ఉంటుంటుంది.
2: ఒరే కామయ్య, మన చంద్రంబాబు చెప్పినట్టు చేద్దాం. ఎవరు చెప్పగలరు, రేపు ఆయన చెప్పినట్టే బంగారు పాయ పొంగి మన పొలాలకు మళ్ళీ పాత వైభవం తేవచ్చు.
1: అట్లాగే బావ. చంద్రం గారు, మీరేం చేయమంటే చేయటానికి రెడీగా ఉన్నాం.
0: ముందు ఊరి చెరువు పూడిక తీద్దాం.
1: అదెంత పని? ఊరంతా కలిస్తే మూడు రోజుల్లో పూర్తవదు. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పండి.
0: ఇళ్లలో ఇంకుడు గుంటలు తవ్వాలి, దీనివల్ల భూమి లోపల నీరు నిలవ ఉంటుంది, అదే చెట్లు చేమలకు జీవాన్నిస్తుంది. బావులు తవ్వుకుంటే ఆ నీరు మళ్ళీ మన వినియోగానికే పనికొస్తుంది.
1: ఈ సంగతి ఇన్నాళ్ళు మా బుర్రకి తట్టనేలేదు.
0: మీకే కాదు, 190 మందికి నీటి విలువ తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. రాబోయే కాలంలో నీటి కొరత తీవ్రంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భూమి లోపల మంచినీరు అంతరించి ఉప్పటి సముద్ర జలాలు ప్రవేశిస్తున్నాయి, దీనివల్లనే పొలాలు చౌడుబారి పంటలు పండకపోవడం.
2: చూసావట్రా కామయ్య, అందుకే చదువుకోవాలిరా, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. చంద్రంబాబు చదువుకోబట్టి ఇన్ని విషయాలు తెలుసుకుని మనకు చెప్పాడు. చిన్నప్పుడు చదువుకోరాంటే చెట్ల కొమ్మలెక్కి కూర్చుంటివి, ఇవన్నీ మనకేం తెలుస్తాయి?
0: రామయ్య గారు, మీరలా బాధపడాల్సిన పని లేదు. మన దేశంలో మీలాంటి వాళ్ళు కనీసం 140 మంది ఉన్నారు, వాళ్ళ కోసమే వయోజన విద్య ప్రారంభించారు.

0: వయోజన విద్య మా ఊళ్ళో కూడా పెట్టారు, కానీ అది గూడెం వాళ్ళకనుకున్నాం.
1: చదువుకి కులమతాలు బీద గొప్ప ఉండవు కామయ్య గారు. మీకు ఆసక్తి ఉంటే నేను చదువు చెబుతాను.
0: అందుకు నాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ ఓ చిన్న మనవి సార్.
1: ఏమిటది?
0: అదేదో కాస్త చాటుగా నలుగురు నవ్వకుండా చెబితే నేను మా బావ నేర్చుకుంటాం.
2: మొత్తానికి నన్ను వదలవన్నమాట.
0: మేనత్త మేనమా బిడ్డలం, ఒకరినొకరు వదిలి ఎలా ఉండగలం బావా?
2: సరే సరే, అలాగే కానీ చంద్రం మంచి రోజు చూసి మొదలుపెట్టు.
1: అలాగే.
0: అయితే చెరువు పని ఎప్పుడు?
2: ఇప్పుడేముంది, మొక్కలు నాటడం కాగానే చెరువు పనే.
0: చెట్ల పనే ఉందిలే, అయిపోవచ్చింది. చెరువు తవ్వటానికి గూడెం వాళ్ళని కూడా పిలవాలిగా.
2: మరి పిలవద్దు.
0: శివుడితో కబురు చేసి సిద్ధయ్యని పిలిపిస్తాను, నువ్వు మాట్లాడు.
2: అలాగేలే.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరింతవరకు చినుకు నాటిక విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ముద్దుబిడ్డ చిత్రం నుండి లీలా ఆలపించిన గీతం. ఆరుద్ర సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించారు.

కాళహస్తి మహత్యం చిత్రం నుండి పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు వినండి స్వాతి కిరణం చిత్రం నుండి పాట.

0: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
1: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
0: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
1: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
0: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
1: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
0: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
1: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
2: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. మొత్తం 11,403 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 186, తెలంగాణలో 191 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి. 21 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. అలాగే దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకునే నైపుణ్యం ఉండాలి. 1 August 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల బేసిక్ పే, దాంతోపాటు ఇతర అలవెన్సులు అందుతాయి. ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష, మెయిన్ ఆన్లైన్ పరీక్ష, లోకల్

0: లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుదిగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 21 August 2026. ప్రిలిమ్స్ పరీక్షను 2026, మెయిన్స్ పరీక్షను 2026 నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 21 August 2026. మరొక ప్రకటన. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ఈ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు 2 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. వయస్సు విషయానికి వస్తే అభ్యర్థుల వయసు 40 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 90,000 నుంచి 240,000, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుకు 30,000 నుంచి 120,000 వరకు వేతనం అందుతుంది. విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.ngel.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.ngel.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 31 August 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ ఎం కోటేశ్వరరావు, శ్రీ బి సుగ్రీవ గారు. హలో అంటూ మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో నేస్తం లక్ష్మీ సుప్రజ.

హలో అంటూ మనతో మాట్లాడేందుకు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, లైన్ కట్ అయినట్టుందండి, పాట వినిపిస్తాను.

0: హలో,
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూర్జహాన్ మేడం. కొత్తగూడెం బాయవటం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు, ఏ పాట వింటారండి ఇవాళ?
1: ఈరోజు సినిమా పేరు పులిపిట్ట సినిమాలో నుంచి

0: సాక్షి, ఆ పాట కావాలి మేడం.
1: తప్పకుండా వినిపిస్తా అండి, చాలా బాగా పాడారు.
0: అవునా మేడం? థ్యాంక్ యూ మేడం.
1: మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
0: ఓకే.

0: నమస్తే అండి, మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా అండి.
0: ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శ్రావణ మాసం సందర్భంగా మావిల వేల్పులో నుంచి మంగళ గౌరి మాగేశ్వరి అనే పాట ఇంటికి చూసిగా కోరుతున్నానండి. ఈ పాట
0: తప్పకుండా అండి.
1: శ్రావణ మాసం పూజ చేసుకున్న మన మహిళా మనందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాం ఈ పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో కూడా శ్రావణ మాస శిష్యుల గురించి మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారండి. సిచ్యువేషన్ కు తగ్గట్టు కార్యక్రమాలు వినిపించేది మన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో ఉందండి. ఏ మాసం గురించి విశ్లేషణ చెప్పేది కూడా మన కొత్తగూడెం కార్యక్రమే. అందుకని మన కొత్తగూడెం సారా ఎప్పుడు కొత్త కొత్తగా ఉండాలని కోరుకుంటూ.
0: ధన్యవాదాలండి, మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఈశ్వరయ్య గారు, బాగున్నారా? ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏంటండి?
6: 20వ సంవత్సరం.
5: ఓ, థ్యాంక్ యూ అండి. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏ పాట వింటారండి? అలాగే అండి, తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కాపత్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లప్పుడు గ్రామం. మేడం బాగున్నారా? మేడం
0: మేము బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: మేమంతా బాగానే ఉన్నాం మేడం.
0: ఇవాళ ఏ పాట వింటారు?
1: ఈరోజు లేత మనసులో చిత్రంలో నుంచి పిల్లలు దేవుడు చల్లని వారనే పాట. మా మనోడు కోసం చిత్రం, మా మనోడు పేరు, అతని కోసం. ఏంటి మేడం,
0: మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే మేడం.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారు ఎక్కడి నుండి?
1: ఆర్తి కాలనీ పాతపాలవంచండి.
0: పాతపాలవంచనండి. ఏం చేస్తుంటారండి?
1: హౌస్ వైఫ్ అండి.
0: ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: చదువుకున్న అమ్మాయిల చిత్రంలో సుశీల గారు పాడిన పాట వినిపించండి.
0: అలాగే అండి.
1: కోరియర్ శ్రోతలండి,
0: చెప్పండి.
1: మేరీ ఫ్యామిలీ, అరుణా, సునీల్ కుమార్, షారో, నారో,
0: మీ అందరి కోసం పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో అంటూ మనతో మాట్లాడేందుకు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మేడం. కాగిత వెంకటేశ్వరరావు నా పేరు.
0: వెంకటేశ్వరరావు గారు, ఏ పాట వింటారు ఇవాళ?
1: విచిత్ర బంధం పాట మేడం.
0: విచిత్ర బంధం అండి.

0: హలో
1: మేడం, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నీలోఫర్ని మేడం, ఖమ్మం నుంచి.
0: నీలోఫర్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి. ఏ పాట వింటారు?
1: నాకు ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో ప్రియ ఆ చిత్రం నుండి ఏదైనా ఒక మంచి పాట.
0: అలాగే అండి, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మారేపల్లి శ్రీనివాసరావు, ప్రశాంత్ నగర్, లక్ష్మీ దేపల్ నుంచి.
0: శ్రీనివాసరావు గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి. ఏ పాట వింటారు ఇవాళ?
1: ఎమ్మగోళ సినిమాలోంచి వయసు ముసురుకొస్తున్నది వన మబ్బుల, సొరసు దూసుకొస్తున్నది చూడి మెరుపుల, అయ్యవాగలేను ఆ ముసురు ఈ ఉసురు ఆపలేను. ఈ పాట వేయను మేడం.
0: తప్పకుండా అండి, వాళ్ళ శ్రోతలందరూ చాలా బాగా పాడుతున్నారు.
1: మొత్తం రెండు పాటలని వెళ్ళి నేర్చుకుంటారు అందరూ.
0: మీకోసం మీరు అడిగిన పాట. ఓకే, విని విని మీరు ఇంప్రూవ్ అయిపోయారంటారా పాడటంలో? ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: மட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
4: శ్రీ భూషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
5: డాక్టర్ అజ్మీరా వెంకన్న ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ ఏ భూషారాణి బీడీఎస్ డెంటల్ సర్జన్,
5: డాక్టర్ సాగరిక కట్ట స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు,
4: డాక్టర్ బి విజయ్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పి శిరీష్ కుమార్ అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
4: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
5: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: మనతో మాట్లాడేందుకు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
9: నమస్తే మేడం.
8: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?

0: రాంబాబు అండి, కారేపల్లి.
1: రాంబాబు గారు బాగున్నారా?
0: బాగున్నా మేడం.
1: ఏ పాట వినాలనుకుంటున్నారండి ఇవాళ?
0: అడవిలో అన్న వందనాలమ్మా, నీకు వందనాలు అని పాట వినిపించండి మేడం.
1: అలాగే అండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సిద్ధంపేట సాదా నరసింహారావు.
0: నరసింహారావు గారు ఏ పాట వింటారు ఇవాళ?
1: ఆనే సినిమాల నుంచి పాట అయింది మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన చిత్రంలోని పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ అండి.

0: మనతో మాట్లాడేందుకు మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: మేడం నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాములు గారు. ఏ పాట వింటారండి ఇవాళ? అలాగే అండి, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తా, వినండి. నమస్తే అండి, మీ పేరు? సతీష్ గారు, చెప్పండి. బాగున్నారా? బాగుందండి. అలాగే అండి, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినండి.

0: హలో,
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్.
0: నాగ్నాథ్ గుప్తా గారు, బాగున్నారా?
1: బాగున్నామమ్మా.
0: ఏ పాట వింటారండి ఇవాళ?
1: అమ్మా, మొరటోడు సినిమాలో ఏ కృష్ణ నీవే మళ్ళీ జన్మిస్తే అనే పాట ఉంటారమ్మా.
0: అలాగే అండి, మీకోసం
1: అద్భుతమైన పాట వినిపిస్తాయి.
0: తప్పకుండా వినిపిస్తామండి. మీరు అడిగిన పాట వినండి.
1: ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా.
0: అయ్యో, థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పురం రమేష్ మేడం, లక్ష్మీదేవి పల్లి మండలం సీతారాంపురం నుంచి మేడం. బాగున్నారా మేడం?
0: మేము బాగున్నాం రమేష్ గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం గారు.
0: ఏ పాట వింటారు ఇవాళ
1: మేడం? ఇడియట్ మూవీ నుంచి నేను ఎత్తున్న ఊళ్ళ అన్న పాట ఉంటుంది మేడం, ఆ పాట వినిపించింది మేడం.
0: ఓకే
1: మేడం,
0: మీకోసం మీ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే థ్యాంక్ యూ.

0: ఎందుకు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎనగంటి నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను. బామ్మ
0: నాగేశ్వరరావు గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా
0: బాగున్నామండి.
1: మేడం?
0: ఏ పాట వింటారు ఇవాళ?
1: నాకు పాట వినే ముందు నేను ఒక చిన్న సందేశం ఒకటి చెప్తాను మన కార్యక్రమాల మీద. నిన్న విజ్ఞాన వీక్షకుల కార్యక్రమంలో చక్కటి కార్యక్రమం వినిపించారండి. నేను ఆల్రెడీ టెక్నీషియన్ ని, టీవీ రేడియో టీవీ సెల్ ఫోన్ అన్ని చేస్తాను, కానీ మా దగ్గర ఉండేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఆ రిమోట్ కంట్రోల్ గురించి ఎంత చక్కగా వర్ణించి చెప్పారంటే అద్భుతమైనటువంటి కార్యక్రమం వినిపించారండి. విజ్ఞాన వీక్షకుల సెలవు వాళ్ళకి కూడా ఏ రిమోట్ వల్ల ఏమి అవుతుంది, ప్రయోజనము టీవీ రిమోట్ ఏంటి, తర్వాత
0: అన్నిటికీ రిమోట్స్
1: ఏ
0: ఉన్నాయి కదా
1: రిమోట్
0: ఇప్పట్లో.
1: దగ్గర నుంచి ఏ టు జెడ్ రిమోట్ల గురించి, ఆ గ్యాడ్జెట్ అండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ గురించి చక్కగా చెప్పారండి. చాలా అద్భుతమైన సందేశం ఇదే వాళ్ళకి. చాలా మంది ఉంటుంది అందరి చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంటున్నాయి, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్లు ఉంటాయి, కానీ వాటి ప్రయోజనం ఏంటి, వాటి వెనక ఉన్నటువంటి ఇది ఏంటనేది కూడా ఆంతర్యం గురించి చక్కగా చెప్పారండి. చెప్పిన వారు గద్దె శ్రీకాంత్, గద్దె
0: చంద్రకాంత్ గారు.
1: శ్రీకాంత్ అండి,
0: చంద్రకాంత్ గారండి.
1: సారీ, చంద్రకాంత గారు చెప్పారు. ఆ తర్వాత వీరు కూడా చెప్పారు,
0: శ్యాంప్రసాద్ గారు.
1: ఇద్దరు ఎక్సలెంట్ గా చెప్పారండి.
0: అదే అదే, మీరు ఆ ఫీల్డ్ లో ఉన్న బట్టి మీరు బాగా కనెక్ట్ అయ్యారు.
1: శ్యాంప్రసాద్ గారు ఇద్దరు
0: అవునవును.
1: బాగా చెప్పారండి. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమము మన రేడియో నుంచి వింటున్నారు, అందరూ ఇంట్లో ఉన్నారు, వింటున్నారు, పాడుతున్నారు, కవితలు చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు, శ్రోతలు అంతా బాగా ఇంప్రూవ్ అయిపోయారండి.
0: ధన్యవాదాలండి.
1: విజ్ఞానంలో బాగా ముందంజ వేసిన శ్రోతలు అయిపోయినాం మేము అంతరా అందరం. కాకపోతే కార్యక్రమాలు ఇవి, వాటిని అవగాహన చేసుకో అభిప్రాయం మాదిరిగా చెప్తే బాగుంటుంది అని నా సందేశం ఉందండి. పై అధికారులకు సూచించండి, అట్లే
0: తప్పకుండా అండి.
1: సందేశాలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారండి. ఒక అభిప్రాయాలుగా వేదికగా లెటర్స్ రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ప్రతి శ్రోతలు.
0: తప్పకుండా అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం పై అధికారులకి. ఇప్పుడు మీరు కోరిన పాట వినిపిస్తాను, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని మేడం.
0: అక్బర్ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏ పాట వింటారు ఇవాళ?
1: ఈరోజు త్రిశూలం సినిమా నుంచి రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా అనే పాట ఏంటి మేడం?
0: అలాగే అండి, తప్పకుండా మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: హలో.
7: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: నా పేరు మొహమ్మద్ షాకిర్ మేడం, ఇళ్ళలో R&R కాలనీ నుండి మాట్లాడుతున్నాను.
6: షాకిర్ గారు, బాగున్నారా?
7: బాగున్నా మేడం.
6: ఏ పాట వింటారండి ఇవాళ?
7: నాకు సిరిసిల్ మూవా చిత్రం నుండి సుమ్మంది నాదం అనే పాట మేడం.
6: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినండి.
7: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మేడం, నా పేరు ఆకుపాస మేడం, కొత్త నుంచి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను, థ్యాంక్ యూ మేడం.
0: ఏ పాట వింటారండి ఇవాళ?
1: మీకోసం చిత్రంలోంచి టైటిల్ సాంగ్ కావాలి మేడం. నేనైతే ఈ సినిమా

0: ఓకే
1: అందుకోసం ఈ పాట కోరుకుంటున్నాను.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: మన చివరి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూడిగడ్డ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాధాబాసి.
0: రాధాబాసి గారు బాగున్నారా?
1: బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నామండి. ఏ పాట వింటారు ఇవాళ?
1: నాకు కిరాయి రౌడి సినిమా నుంచి పాట కావాలి. మా అన్నయ్య చిన్నపాసి గురించి పొద్దున నాటిక వచ్చేది. ఆ నాటిక ఇది మా ఆయన ఏమంటాడు, మా బావ చిన్నపాసి లేని ఆ నాటికలు అని మేడం. ఇవాళ మా
0: ఆయన
1: సూపర్ ఉంది. ఆ నాటిక నాకు నచ్చింది.
0: థ్యాంక్ యూ అండి.
1: నాకైతే మా అన్నయ్య గుర్తుకొచ్చింది ఇవాళ.
0: ఓకే అండి, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం కోటేశ్వరరావు, శ్రీ బి సుగ్రీవ గారు. మీతో మాట్లాడిన నేను మీ రేడియో నేస్తం లక్ష్మీ సుప్రజ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన తారక ప్రభు ఫిలిమ్స్ వారి మేఘ సందేశం చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు కేజేఎస్ దాస్, డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ, పి సుశీల. ఈ చిత్రంలోని పాటలకు వేటూరి దేవులపల్లి సాహిత్యం అందించగా రమేష్ నాయుడు సంగీతం అందించారు. వినండి మేఘ సందేశం చిత్రం నుండి పాటలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు తారక ప్రభు ఫిలిమ్స్ వారి మేఘ సందేశం చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు కేజే యేసుదాస్, డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ, సుశీల. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యం అందించారు వేటూరి దేవులపల్లి. రమేష్ నాయుడు సంగీతం అందించారు.

మీరు వింటున్న ఈ పాట జెంటిల్మెన్ చిత్రం నుండి. షాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గుడి సుధా బృందం పాడిన పాట.

ఇద్దరు అమ్మాయిలతో చిత్రం కోసం డేవిడ్ సైమన్, అనిత పాడిన పాట విన్నారు. తర్వాత ఇంద్ర చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట.

జర్నీ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విన్నారు. కార్తికేయ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: United States without a mandatory valid photo identity document. India's Ayush Shetty stunned world number one and defending champion Shi Yuqi in the first round of the men's singles at the BWF Badminton World Championships in New Delhi yesterday. Ace shuttler PV Sindhu and the women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichand also advanced to the second round at the World Championships. Benchmark domestic equity indices were trading around 0.5% down in the forenoon session today. The Sensex dropped 366 points to 77,362, while the Nifty lost 87 points to 24,201 when reports last came in. And with that, we end this news bulletin.
1: Akasavani, Kottagudem Kendram.
2: అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: పూరా ఝూట్ ఫైలాయా దేశ్ భర మే కి ఎఫ్సిఆర్ఏ జో హై క్రిస్టియన్ మిషనరీ కో టార్గెట్ కియా జా రహా హై, జబ్కి క్రిస్టియన్ మిషనరీ కా టోటల్ ఇండియా కా జో ఫారెన్ కంట్రిబ్యూషన్ ఆతే హై వో 16% హై, బాకీ తో సబ్ హిందూ కా హై. తో ప్రొటెస్ట్ జ్యాదా కర్నా హై తో హిందూ లోగ్ కర్నా చాహియే, క్యోంకి సబ్సే జ్యాదా తో హిందూ కా హై. దేఖియే, ఇస్ తరహ కా ఝూఠే బాతే ఫైలా కర్కే రాజనీతి కర్నా బిల్కుల్ ఠీక్ నహీ హై.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సిబిఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సి జేఎస్ఎస్సి నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్,

కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ ను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదేల్ ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడి కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ, సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ, భారత ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్ తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో తొలిసారి టోర్నమెంట్ లో బరితిగలోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్ కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ లో రోహన్ కపూర్, రిత్విక శివాని భారత జోడీ కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు.

0: మహిళల డబుల్స్ రెండో రౌండ్ లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ, అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్, ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా టాక్సీ వాలా చిత్రం కోసం సిడ్ శ్రీరామ్ పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితా లోకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అబిడ్స్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. 2027 డిసెంబర్ నాటికి ఉస్మానియా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అబిడ్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణ భక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ఇస్కాన్ సమాజంలో మానవీయ విలువలు పెంపొందిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నూతనంగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కాలంలో పేదలకు ఉపయోగపడే ఆసుపత్రుల నిర్మాణాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ తాము ఎల్లప్పుడూ నిజాలనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 6:00 సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆపై రాత్రికి యూకే పర్యటనకు బయలుదేరి 30 నెలల వరకు విదేశాల్లో పర్యటిస్తారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. క్యాన్సర్కు దారితీసే పురుగుల మందుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఎరువుల విధానాలను విమర్శించారు. రైతు లేకపోతే దేశం, ప్రభుత్వాలు ఉండవని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. వందే మాతర గీతం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్ కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, ఆ 2 పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ

0: లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేపట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో రాష్ట వాటా 51% కాగా అభివృద్ది పనుల టెండర్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వివరించారు. భవ్య పథకం కింద తెలంగాణకు 4 పారిశ్రామిక పార్కులు కేటాయించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వల్ల పేద ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రాత్రికి రాత్రే హైడ్రా పోలీస్ బలగాలతో బహదూర్గూడ, గుండిగట్ల వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులను పీడకులుగా మార్చారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, భూముల వేలం పాటలు పాడుతోందని విమర్శలు చేశారు. పేదల భూములను ఆక్రమించడం తక్షణమే ఆపకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాట పటోటపు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను రాష్టవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన పాపన్న గౌడ్ ధైర్య సాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన వీరత్వ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు ఇతర నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అందించిన సేవల స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రాజకీయ పార్టీలతో పాటు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ సంఘం అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరాభివృద్ది లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
1: కరీంనగర్ కార్పొరేషన్ కు 100 రోజుల పాట 840 కోట్ల రూపాయలు యూసీఎఫ్ ఫండ్ తీసుకొచ్చి అలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. యుఏడీఎఫ్ సంబంధించి 50 కోట్లు, నెల మళ్ళా 30 కోట్లు మళ్ళీ వచ్చినాయి. అమృత్ సంబంధించి 150 కోట్ల రూపాయలు అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
0: నూనె గింజలు, పామాయిల్ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎన్ఎంఓఓపీ పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకుని ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు లాభదాయక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని వనపర్తి ఉద్యాన

0: పట్టు పరిశ్రమ శాఖ జిల్లాధికారి విజయ్ భాస్కర్ రెడ్డి సూచించారు.
1: ఎల్నినో ప్రభావం వలన వర్షాలు ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ తక్కువ నీరుతోటి వచ్చే ఆరుతడి పంటలు మరియు ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయిల్ పామ్ కి ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నది. మనకు కేవలం 20 రూపాయలకే ఒక మొక్క ఇస్తున్నారు. ఎకరానికి మనకు 50 మొక్కలైతే.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మహిళల్లో మూత్రాశయ సమస్యలు, లక్షణాలు, కారణాలు, చికిత్స అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే మా
0: డాక్టర్ గారు. మనం తరచుగా వింటూ ఉంటాం మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని. అసలు ఈ మూత్రాశయ సమస్యలు అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి?
1: మోస్ట్ కామన్, చాలా ఫ్రీక్వెంట్గా ఆడవాళ్ళు బాధపడే విషయమే ఇది, మూత్రాశయం సమస్య. అంటే మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడము, మూత్రంలో మంట రావడము, మూత్రం పోశాక కూడా నొప్పి ఉండడము, ఇది చాలా ఎక్కువగా మనం కంప్లైంట్ వింటూ ఉంటాము. దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. యూరినరీ ట్రాక్ట్ అంటే మీకు మెయిన్ మూత్రాశయము, మూత్రనాళాలు అండ్ పైకి కిడ్నీకి కూడా వెళ్తుంటాయి. దాన్ని ఇన్ఫెక్షన్ కానీ మనం ఇది దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది ఎందుకు మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్ అంటే, వీళ్ళకి వెజైనా అంటే మన లేడీస్కి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉండి ఇన్ఫెక్షన్కి ఈజీగా ఒకటి సోర్స్ ఒకటి. తర్వాత మూత్రనాళం అని ఒకటి ఉంటుంది, మూత్రాశయం నుంచి మూత్రనాళం, అది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. సో ఇది కారణాల వరకు వేరే ఉంటే అసలు ఎందుకు వీళ్ళకి ఎక్కువ, మగవాళ్ళకి తక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ అంటే ఈటి వల్ల. అంటే మూత్రాశయంకి మూత్రనాళంకి చాలా దగ్గర దగ్గరగా ఉండి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఊరికినే తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా కారణాలు. అండ్ వేరే కారణాలు ఉంటాయి ఎలాగో, ఆ కారణాలలో ఇంపార్టెంట్ వచ్చేసేసి హైజీన్. ఫస్ట్ ప్లేస్ నేను ఎప్పుడు హైజీన్కే చెప్తాను. సైజ్ హైజీన్ అంటే ఏంటి, యూరిన్కి వెళ్ళినా, మోషన్కి వెళ్ళినా, ఈవెన్ మెన్స్ట్రువల్ టైంలో కూడా మన ఏరియా, పెరీనియల్ ఏరియా ఆర్ ప్రైవేట్ పార్ట్స్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోమని చెప్తాం. అందుకని పర్సనల్ హైజీన్ మీద మేము ఎక్కువ క్లాసెస్ తీస్తాం. ఎందుకు అంటే పర్సనల్ హైజీన్ లేకపోతే హైజీన్ రిలేటెడ్ నార్మల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ తర్వాత కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. లైక్ ఇప్పుడు మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ క్యాన్సర్ కి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం మొదలెడతాం. అందుకనే పర్సనల్ హైజీన్ రూరల్లో అండ్ ట్రైబల్స్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి క్యాన్సర్స్. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకి ఎవరు చెప్పక వాళ్ళ హైజీన్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపారండి. ఇంకొకటి, వాళ్ళకి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ కరెక్ట్ గా దొరకవు కదా అర్బన్ లో ఉన్నట్లు. అందుకని హైజీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పర్సనల్ హైజీన్, ఈ పర్సనల్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ గా పెట్టుకోని వాళ్ళకి యూజువల్ గా రెగ్యులర్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సెక్షువల్ అయిన తర్వాత, అంటే భార్యాభర్త కలిసిన తర్వాత అలాగే పడుకోకూడదు, కంపల్సరీ క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఇది కూడా ఏంటంటే ఈ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేని వాళ్ళు పాపం ఆ విధమైన క్లీనింగ్ అనేది నాట్ పాసిబుల్ అనే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ.

0: వస్తూ ఉంటాయి. ఇది సింపుల్ గా జనరల్ అండి. ఇంకా ఏంటంటే షుగర్, షుగర్ ఉండే వాళ్ళు తొందరగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. అంటే ఆ షుగర్ అనేది బ్యాక్టీరియాని తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల యూరిన్ ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ మలినమే కదా, సో దాంట్లో పెరిగే అవకాశం, బ్యాక్టీరియా ఈజీగా పెరుగుతుంది. సో షుగర్ సరిగ్గా కంట్రోల్ లేని వాళ్ళు, అంటే స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఊరికూరికినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. మేము అందుకని ఏం చెప్తుంటాము, ఫస్ట్ యూరినరీ సింప్టమ్స్ ఎక్కువ ఉంటే సో షుగర్ టెస్ట్ చేసుకోమంటూ ఉంటాం. కొంతమంది మాటి మాటికి యూరిన్ వస్తుంది, మాటి మాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి, అంటే ట్రీట్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని షుగర్ టెస్ట్ చేసుకోండి అంటూ ఉంటాం. అలాగే కొంతమందికి థైరాయిడ్ సమస్య, అంటే ఇమ్యూనిటీ లో లెవెల్, థైరాయిడ్ ఉన్నా వేరే వేరే ఇమ్యూనిటీ లో లెవెల్ ఉండే ఇన్ఫెక్షన్ అంటే కన్సిడరేషన్స్ ఉండే వాళ్ళకి కూడా ఫస్ట్ ఈజీగా వచ్చేది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఇలాగ చాలా కారణాలు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి. ఇప్పుడుండే జమానాలు, అంటే ఇప్పుడుండే జనరేషన్ ఎలా ఉందంటే ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి నీళ్లే తాగరు, అండ్ వచ్చిన హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు ప్రమాదమే, నీళ్ళు ఎక్కువ తాకకపోవడము ఎంత ప్రమాదము, హోల్డ్ చేసుకోవడం కూడా. ఎప్పటికప్పుడు యూరినరీ బ్లాడర్ ని ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. పాపం స్కూల్స్ లో కాలేజెస్ లో వాళ్ళకి అదే వాష్రూమ్స్ ఫెసిలిటీస్, ఆ వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే భయము పిల్లలకి. మా పిల్లలు కూడా అంతే, నీళ్లే తాగరు. చెప్తూ ఉంటే లేదమ్మా అక్కడ మళ్ళీ ఆ వాష్రూమ్స్ బాగోవు, స్మెల్ వస్తుంటాయి,
1: ఇన్ఫెక్షన్ వస్తుంది,
0: అదొకటి. మళ్ళీ వెళ్ళినా ఆ ఏరియాస్ లో ఉంటుందో తెలియదని భయానికి నీళ్లు తాకపోవడము, ఆ నీళ్లు తాగక ఉన్న యూరినే కాన్సన్ట్రేట్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇది కాకుండా హోల్డ్ చేసుకోవడం. అంటే వాళ్ళకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది, వెళ్తే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఆ వాసన ఆ ఏరియా భరించలేక వాళ్ళు హోల్డ్ చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కామన్ టాయిలెట్స్ లో ఇప్పుడంతా కూడా వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేసినాయి, దానివల్ల ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఆ కమోడ్ మీద కూర్చొని యూరినేషన్ చేసేటప్పుడు ప్రీవియస్ గా ఎవరికైనా బాగా ఇన్ఫెక్టెడ్ వాళ్ళు ఉంటే అవన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు
1: ఉన్నాయి.
0: చెప్పలేము అది, కొన్ని ఏంటంటే తొందరగా ఎయిర్ పడంగానే చచ్చిపోతాయి, కానీ కొన్ని మాత్రం మంచిగా ఉంటాయి. సో అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే హ్యాండ్ శానిటైజర్స్ లాంటివి స్ప్రేస్ వస్తున్నాయి, అవి చెప్తున్నాం పిల్లలకి. ఇంకేం
1: చేస్తాం,
0: స్ప్రే యాంటీ అంటే సెప్టిక్ లాగా, యాంటీసెప్టిక్ లాగా అయిపోతుంది కదా, అది యూజ్ చేసుకోమని చెప్తున్నాం ఇంకా అట్లా హోల్డ్ చేసుకోకుండా. సో ఇట్లా కామన్ బాత్రూమ్స్ ని యూజ్ చేయడం ఒకటి. అందుకని ఇండియన్ కల్చర్ అంటే మనకి ఏదైతే ఇండియన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయో అవి ద బెస్ట్ అన్నమాట, దాంట్లో కాంటాక్ట్ ఉండదు. అండ్ దట్ పొజిషన్ ఆల్సో యూరినరీ బ్లాడర్ ని బాగా కరెక్ట్ గా ఎంప్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అది బెస్ట్. బట్ ఒకవేళ వెస్టర్నే తప్పదు అనుకుంటే ఇది చేసుకుంటే బెటర్ అని. అందుకని వాటర్ ఎక్కువ తాగకపోయినా, ఎక్కువ హోల్డ్ చేసుకున్నా, లేదు ప్రీవియస్ గా ఇన్ఫెక్టెడ్ వాళ్ళ యూజ్ చేసినది వాడినా కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా వేరియస్ కారణాలు చూడండి, ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ కానీ కారణాలు కూడా అన్ని ఉన్నాయి. ఈజీగా వచ్చే అవకాశాలు అన్నమాట ఆడపిల్లలకి.
1: అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా ఏదైనా దీనికి కారణం అవుతుందా మేడం?
0: ఫుడ్ కంటే మనకి మెయిన్ లిక్విడ్స్ వాటరే, 3-4 లీటర్స్ తీసుకోమంటాం. అందుకని ఫుడ్ లో పెద్దగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఉండదు, కానీ అంటే తినడంలో తాగాలి. తాగడం కూడా ఒకవేళ నీళ్లే తక్కువ, కొంతమందికి వాటర్ తాగడానికి నచ్చదు. లేదు ఇప్పుడు డీటాక్స్ వాటర్స్ అని మనకి ఈజీగా చేసుకునేవి చాలా ఉన్నాయి. సో ఏదో ఒక రూపంగా ఒక 3 లీటర్స్ మినిమం, 4 లీటర్స్ అయితే ఇంకా మంచిది. మజ్జిగ తాగొచ్చు హాయిగా, ఎన్నో రకాల జ్యూసెస్ అంటే ఇప్పుడు నేనైతే చియా సీడ్స్ అని, మనకి దాల్చిన చెక్క పౌడర్ ఇస్ ద మంచి ఇమ్యూనిటీ బూస్టర్. సో దాన్ని వాటర్ లో కలుపుకోవడం, తేనె కలుపుకోవడము, చియా సీడ్స్ తో పాటు ఇప్పుడు మనకి రకరకాలవి కీరా వాటర్ అని ఏవేవో ఉన్నాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయినా వాటర్ ని తాగమని అడుగుతున్నాం. వాటర్ తాగాలి అని అంటే అందరికి మగ దాహం వేయట్లేదు ఇట్లాంటి చెప్తూ ఉంటారు. సో అందుకని దాహం వేయకపోయినా ఇట్లాంటివి అయితే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, డిటాక్స్ చేస్తాయి, ఎనర్జీ ఇస్తాయి. సో మల్టీపర్పస్ లాగా మనం అట్లీస్ట్ ఆ వాటర్. సో వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాంట్లో నిమ్మకాయ నీళ్లు అంటే కొంచెం విటమిన్ సి ఉండేవి ఇంకా మంచిది. ఈవెన్ ఇప్పుడు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి మనం అందుకనే కొంచెం ఆల్కలైన్ ఉండేవి, సిట్రాల్కాన్ ఒక సిరప్ అంటే అది కంపెనీ పేరు, కానీ కొంచెం అట్లాంటివి సిరప్స్ ఉంటాయి, దాన్ని వాటర్ లో కలిపేసుకుని తాగితే వీళ్ళది ఈ అసిడిక్ యూరిన్ కాస్త కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది. సో అట్లాంటివి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాం. అంటే ఇట్లా నిమ్మకాయ నీళ్లు, ఆరెంజెస్, అట్లాగే ఈ బత్తాయిలు ఇలాంటివి, ఇవి మంచిగా పనిచేస్తాయి అన్నమాట ఇన్ఫెక్షన్ కి. అట్లానే వీటితో పాటు

0: గ్లూకోజ్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే షుగర్ వాళ్ళు కాకుండా మామూలు వాళ్ళైతే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి మేము షుగర్ వాటర్ అంటే గ్లూకాన్ డి అది పౌడర్ కలిపేసుకుంటే మనకి అది మంచిగా హైడ్రేట్ అవ్వటంతో పాటు డయూరిసిస్ అంటే బాగా వాష్ చేసేస్తుంది, అంటే కిడ్నీని ఫాస్ట్ గా పని చేయించి ఇన్ఫెక్షన్ అన్నిటినీ బయటకు తోసేస్తుంది. మెయిన్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డిఫరెంట్ బ్యాక్టీరియా యూకోలై అని రకరకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఆ బ్యాక్టీరియా అంతా వాష్ అవుట్ అయిపోవాలి. సో దాని కోసం ఎప్పుడు కూడా వాటర్ ఇస్ ద బెస్ట్ సోర్స్. మనకి ఎప్పుడు కూడా తిన్నా తినకపోయినా సఫిషియంట్ వాటర్ ఇచ్చాము అని అంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ నుంచి మనం బయటపడచ్చు.
1: ఓకే, ఏ వయసు వాళ్ళకి తరచుగా చూస్తుంటాం మేడం ఈ యూటీఐ ప్రాబ్లమ్?
0: యూటీఐ ప్రాబ్లం నేను చెప్పడం అయితే సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ కే ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల కంటే చిన్నపిల్లలకి హైజీన్
1: ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి
0: ఇమ్యూనిటీ అండ్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే చాలు వాళ్ళు. ఈ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశము, అండ్ ఏజ్ గ్రూప్ కి తీసుకుంటే అదే ఎక్కువ. తర్వాత ఓల్డ్ లేడీస్ కి ప్రాబ్లం ఏంటంటే మెనోపాజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ యురెత్ర అంటాం అంటే యూరిన్ పోసే స్పింక్టర్ ని అక్కడ కొంచెం వాళ్ళకి డ్రైనెస్ రావడము అండ్ నొప్పిలాగా దురదలాగా రావడం అలాంటిది వేరేగా అనమాట. అది మెనోపాజల్ వాళ్ళకి, వాళ్ళకి కూడా ఒక గ్రూప్ వాళ్ళు, వాళ్ళకి కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మీద పడుతూ ఉంటది, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. మోస్ట్ కామన్ అంటే మనం సెక్షువల్లీ యాక్టివ్ అండ్ నాట్ హ్యావింగ్ గుడ్ హైజీన్, ఈ దీంట్లో ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ, చిన్నపిల్లలకి కొంచెం తక్కువ. కాకపోతే చిన్నపిల్లలకి ఇప్పుడు టీనేజర్స్ కి కొంచెం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే చెప్పాను కదా వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇది ఈ ప్రాబ్లమ్ని ఒకళ్ళు ఒకళ్ళు మహిళల్లోనే డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది చాలా కామన్, ఇదేం పర్వాలేదు అని చిన్న చిన్న చిట్కాలతో దాన్ని సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎటువంటి సందర్భంలో మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు?
0: మెయిన్ లక్షణాలు చెప్పుకోవాలి అని అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే ఇప్పుడు యూరిన్ వెళ్ళిన కొంచెం సేపటికి మళ్ళీ యూరిన్ వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ఎక్కువ పోయారు వాళ్ళు, అంటే యూరిన్ ఎక్కువ పాస్ చేయరు కానీ కొంచెం కొంచెం కొంచెం కొంచెము నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఆ పోసే క్రమంలో నొప్పి, పోసేశాక అంటే యూరినరీ బ్లాడర్ ని ఎంప్టీ చేశాక నొప్పి వస్తుంది కొంతమందికి. అంటే ఆ బ్లాడర్ ఏదైతే ఉందో మూత్రం సంచి దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ వాల్స్ అంతా ఒకదాన్ని ఒకటి టచ్ చేసి ఇన్ఫెక్షన్ వల్ల చాలా నొప్పి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే సరే తగ్గిపోతుందిలే సరే తగ్గిపోతుందిలే అనుకుంటారు, కానీ అది పెరిగే కొద్దీ ఇబ్బంది ఎక్కువ, ట్రీట్మెంట్ చాలా కష్టం. అంటే సివియారిటీ పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ కష్టం కాబట్టి ఈ వ్యాధి లక్షణం ఉన్నప్పుడే కొంచెం వెంటనే వెళ్ళిపోయి యూరినరీ ఎగ్జామినేషన్ అని కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాం. దాంట్లో పస్సెల్స్ అని అంటారు, అంటే చీము కణాలు ఎన్ని ఉన్నాయో తెలిసిన దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ఇస్తే మనకి అది బాగుంటుంది. సో అందుకని మేమేమంటామంటే ఎర్లీ, ఎప్పుడు కూడా ఎర్లీగా రావాలి. ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మనకి చాలా మంచిది, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదు మాకు కొంచెం ఇంట్లోనే మేమేదో రెమెడీస్ అని కొంతమంది మేము మజ్జిగ తాగామండి, అది తాగామండి, మాకు ఇది చెప్పారండి, బార్లీ తాగామండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో గుడ్, మైల్డ్ గా ఉన్నప్పుడు దీంట్లో మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటది ఏ ఇన్ఫెక్షన్ అయినా, మైల్డ్ గా ఉండి వాళ్ళు టాలరేట్ చేయగలిగితే ఇట్స్ ఓకే. టాలరేట్ చేయలేకపోయినా కూడా వాళ్ళు ఇంట్లో వాటికే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది పైకి అసెండ్ అవుతుంది, అంటే కిడ్నీ వైపు వెళ్తుంది కదా ఇన్ఫెక్షన్, ఏదన్నా కూడా పాకుతుంది. సో అందుకని ఈ వ్యాధి లక్షణాలు ఒక రోజుకి తగ్గట్లేదు అంటే ఒక డాక్టర్ సలహా తీసుకోవడం అనేది ఎప్పుడు అవసరం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఈ వ్యాధి లక్షణాలన్నీ కనిపించిన నిర్ధారణ అయింది అనుకుందాము, ఎటువంటి టెస్టులు చేసుకోవాలండి?
0: దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఒకటి ఉంటుంది. కొంతమందికి రికరెంట్ గా అంటే ఇప్పుడు వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటారు మళ్ళీ నెలకి రెండు నెలలకి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో వాళ్ళని అక్యూట్ యూటీఐ అంటాము, క్రానిక్ యూటీఐ అంటే రెండు రకాలు. క్రానిక్ అంటే ఏంటి, వీళ్ళకి లో ఇమ్యూనిటీ అంటే స్టే వాళ్ళకి ఉండడమే ఇమ్యూనిటీ లో వల్ల మాటి మాటికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. సో అక్యూట్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు ఉంటాయి, క్రానిక్ వాళ్ళకి పరీక్షలు. సో దానికి మెయిన్ యూరిన్ కి సంబంధించిన పరీక్షలు అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం, అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అసలు వీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళల్లో కొన్ని మందులు వీళ్ళకి పనికిరావు, కొన్ని పనికి వస్తాయి, అదంతా కూడా కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే పేరు మీద టెస్ట్లు చేయిస్తాం. అది కాకుండా బ్లడ్ ఎగ్జామినేషన్, ఇంకా రికరెంట్ గా వస్తుంది అని అంటే వాళ్ళకి షుగర్ టెస్ట్ చెప్పాను, థైరాయిడ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఎందుకు ఇవిడ మాటి మాటికి ఇట్లా పడుతుంది, ఇమ్యూనిటీ స్టేటస్ లో ఉండేవి ఏమన్నా ఆ బాడీలో ఉన్నాయా, ఇలాంటి వాటిని మేము ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. మరీ ఎక్కువ కొంతమందికి బ్లడ్ పడుద్ది నొప్పితో పాటు,

0: బ్లడ్ పడుద్ది అంటే వాళ్ళకి స్టోన్స్, అంటే మనం వింటూ ఉంటాం బ్లాడర్ స్టోన్స్ అని, కిడ్నీ స్టోన్స్ అని, అలాగే స్టోన్ లెవెల్ కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి వచ్చి. సో వాళ్ళకి స్కానింగ్లని, సిటీ స్కానింగ్లని ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది, హయ్యర్ ఎండ్వి చేసుకోవాల్సి వస్తుంది. సో కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని యూరిన్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని ఇలాంటివి మోడాలిటీస్, ఏదో ఒకటి మనకి తప్పదు. బ్లడ్ పడుతుంది, ఎంతకి పెయిన్ తగ్గట్లేదు, అండ్ ఇంకా వాళ్ళకి ఫీవర్ రావడము అట్లాంటివి వస్తూ ఉంటాయి. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో వన్ ఆఫ్ ద లక్షణం వచ్చి చిల్స్, ఫీవర్ వచ్చి జలజ్వరం వచ్చేస్తుంది హయ్యర్ రేట్, హెవీగా ఉన్నప్పుడు. మైల్డ్ లో ఉండదు, మైల్డ్ లో ఓన్లీ ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ ఇదే ఉంటుంది, కానీ సివియారిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఆ ఫీవర్ తో పాటు చిల్స్ అంటాం, అంటే వణుకు వచ్చేస్తుంటది వాళ్ళకి, అంటే ఆ బ్యాక్టీరియా అంతా కూడా వాళ్ళకి ఆ వణుకుని తెప్పిస్తుంది. అండ్ ఈవెన్ దాన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో కూడా వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. సో ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రము ఫీవర్ కు సంబంధించినవి అన్ని చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్స్. సో క్రానిక్ అంటే రికరెంట్ గా వెళ్లే వరకు మనం వెయిట్ చేయకూడదు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుని మనకు అసలు రావడానికి కారణం ఏంటి అని చూసుకుంటే మనకి అది ఈజీ అన్నమాట ఇన్వెస్టిగేట్ చేయడం.
1: ట్రీట్మెంట్ గానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గానీ దీంట్లో ఏమో ఉన్నాయి?
0: అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఒక చాలా కామన్ యాంటీబయాటిక్స్ పెట్టేస్తాం, కామన్ యాంటీబయాటిక్ అది, అంటే ఇది పెడితే అందరికీ తగ్గిపోద్ది అన్నట్లు. కొంతమందికి అది తగ్గదు అన్నప్పుడు మళ్ళీ దానికి కల్చర్ అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నా, మాటి మాటికి వస్తున్నా, చిన్న ట్రీట్మెంట్ తో ట్రాక్ ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్ పెట్టేస్తారు, అక్కర్లేదు. ఫస్ట్ మనం సింప్టమాటిక్ అంటాం. సింప్టమాటిక్ అంటే ఏంటి, పోసేటప్పుడు పెయిన్ అన్నారు కదా, అలాంటి ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేసి వాళ్ళకి యూరిన్ ని, అసిడిక్ యూరిన్ ని కొంచెం అసిడిటీని తగ్గించి, తర్వాత ప్రోబయోటిక్స్ అని వస్తాయి కదా, అట్లాంటివి ఏమన్నా ఇచ్చుకొని ట్రై చేయాలి. ఇమ్మీడియట్ గా యాంటీబయాటిక్స్ కోసం పరిగెత్తకూడదు. సివియారిటీ ఉంటే తప్పదు కాబట్టి పెడతాం, లేకపోతే బెటర్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని, అంటే ఫీవర్ కి, ఫీవర్ ఉండే వాళ్ళకి ఫీవర్, కొంతమందికి ఏంటి డిహైడ్రేట్ అయిపోయి ఉండడం వల్ల కూడా వస్తుంది. సో వాళ్ళకి హైడ్రేషన్, లైక్ మనం ఓవరాల్ గా వామిటింగ్స్ అలాంటివి లేనప్పుడు మంచిగా ఈ కొబ్బరి బొండాలు లేకపోతే మజ్జిగ ఇలాంటివి హోమ్ రెమెడీస్ ని మంచిగా ఇచ్చి వాటి వాటర్ కంటెంట్ ని బాడీలో పెంచడము, తర్వాత వాళ్ళకి ఇంకేమన్నా లైక్ కొంతమందికి కాంబినేషన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటిని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు తగ్గట్లేదంటే అప్పుడు యాంటీబయాటిక్ ఎలాగూ ఇస్తాం. యాంటీబయాటిక్ ఇప్పుడు నేను వాటర్ లో కలుపుకునే కొన్ని సిరప్స్ ఇస్తాం అనమాట, అవి కూడా తొందరగా తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి కాకుండా కంపల్సరీ ఇప్పుడు షుగర్ పేషెంట్లకు అయితే షుగర్ కంట్రోల్ అయితేనే ఇవన్నీ కంట్రోల్, లేకపోతే తగ్గినట్టు తగ్గుతాయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. సో షుగర్ ని కంపల్సరీ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే థైరాయిడ్ లాంటివి చెప్పాను, అవి కూడా మనం కంపల్సరీగా చేసుకొని తీరాలి.
1: డాక్టర్ గారు, ఇది ఏమైనా సీజనల్ అంటారా? ఇప్పుడు మనకేమో సమ్మర్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం, ఇప్పుడు సరిపడిన మనం రెగ్యులర్ గా తాగే వాటర్ కన్నా డబుల్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాం కాబట్టి. సో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మనకి సీజనల్ ఇది, సమ్మర్ లో మనం ఎక్కువ చూస్తుంటాం, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతుంటే అట్లా స్వెట్ ద్వారా మనకి చాలా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ కంటెంట్ అనుకున్న దానికంటే ఎక్కువ తీసుకోవాలి. వింటర్ లో మనకి స్వెట్ ఉండదు, అలాగే బాగానే హైడ్రేట్ గా ఉంటుంది కాబట్టి బాడీ. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొంచెం తక్కువే చెప్పాలి అని అంటే, సో సమ్మర్ లో మాత్రం అందుకనే హైడ్రేట్ అవుతూ ఉండండి, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అది కూడా ఓఆర్ఎస్ లాంటివి, అంటే మనం ఇంట్లో కూడా చేసుకోమంటూ ఉంటాం కదా, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ కలుపుకొని ఆ వాటర్ ని తాగుతూ ఉండాలి. మజ్జిగ ఇస్ ద బెస్ట్ అనమాట రెమెడీస్ లో. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను నిమ్మకాయ నీళ్ళని, ఇలాంటివి ఎనీ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కంటే హ్యాపీగా ఫ్రూట్స్ తినడం ఎక్కువ, అంటే వాటర్ ఎక్కువ ఉండేవి మెలన్ లాంటివి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే వాటిని మనం ఎక్కువ ఫ్రూట్స్ ని తీసుకోవడము, అలాగే ఇప్పుడు విటమిన్ సి ఉండేవి సిట్రస్ ఫ్రూట్స్ ని ఎక్కువ తీసుకోవడం. సో ఇలాంటివి మనం జాగ్రత్తలు అయితే కంపల్సరీ సమ్మర్ లో అయితే కంపల్సరీ తీసుకోవాలి. సమ్మర్ లో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తో పాటు స్టోన్స్ ప్రాబ్లం చాలా మంది వస్తుంటారు. విపరీతమైన పెయిన్ ఉంటుంది, అది లేబర్ పెయిన్ కంటే దారుణమైన పెయిన్ ఆ స్టోన్ పెయిన్. సో మనం ఈ ఇన్ఫెక్షన్ ఇలాగే వదిలేసి ఆ యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి తర్వాత స్లోగా స్టోన్స్ ఫామ్ అవుతాయి. అందుకనే స్టోన్ ఫామ్ అవ్వకుండానే మనం ఈ వాటర్ తోటి మనం డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి బాడీని. చాలా జాగ్రత్త ఉండాలి. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కన్సంప్షన్ ఆఫ్ వాటర్ ని, లిక్విడ్ డైట్ ని పెంచుకోవాలి, అది మ్యాండేటరీ. అది వాటర్ లో.
1: గారు, ఇప్పుడు ఓఆర్ఎస్ అని మీరు ప్రస్తావించారు, అయితే మార్కెట్ లో వివిధ రకాల ఓఆర్ఎస్ వస్తున్నారు, ఏది తీసుకుంటే మంచిది అంటారు?
0: ఇప్పుడు అదే ఆల్రెడీ మనకి ఎక్కడ చూసినా ఫేక్ కొన్ని అయితే ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి అని అంటే మనం చూసుకోవాల్సిందే. మనం దాన్ని ఐఎస్ఐవి
1: అవన్నీ
0: డబ్ల్యూహెచ్ఓ
1: మంచిది అంటారు,
0: అట్లనేం లేదు. టెట్రాపాక్స్ కూడా మంచివే.

0: కొన్నింటి మాత్రము వాళ్ళు ఫ్రాడ్ చేసి ఈ మధ్య సెన్సేషనల్ కూడా అయింది కదా, అది మనకు కోర్టు వాళ్ళు కూడా ఇచ్చారు. సో అది చూసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఎట్లయిపోయింది
1: నిర్ధారించింది
0: తీసుకోవాలి. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా కూడా డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం మనం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు నిర్ధారించినవి ఉండి దానిపైన చెక్ చేసుకోమంటాం. ప్రతిదీ ఏ మెడిసిన్ అయినా కూడా తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి మనం అది కరెక్ట్ గా, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫ్రాడ్లు ఎక్కువ ఉంటున్నాయి ఏవో కంపెనీస్. అసలు ఎందుకు హ్యాపీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం మనమే ప్రిపేర్ చేసుకుందాం. బయటవి ఎందుకు మనం ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి కదా అనుకుంటే అది తప్పట్లేదు. ఇంకా
1: జర్నీస్
0: జర్నీస్ లో అట్లా అంటే వాటిల్లో కూడా కొబ్బరి నీళ్లు ఇస్ ద మంచి ఔషధం మనకి, అది న్యాచురల్ కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోవాలి కొబ్బరి నీళ్ళని బాగా తాగొచ్చు.
1: కొబ్బరి నీళ్ళు కూడా ఏమైందంటే మళ్ళీ వాళ్ళే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో దాన్ని వేసి కంటామినేట్ చేసేసి
0: అది కూడా ఉంది. అందుకని మనం డైరెక్ట్ గా తీసుకొని తాగాలి తప్పదు.
1: వెళ్తుంటే మనమే ఒక స్టీల్
0: నేనైతే అంతే మన డబ్బా, నేనే డబ్బాని ఇస్తాను, నేను దాంట్లో వేసి మనం అడుగుతాను, అది బెస్ట్. అలా తీసుకోవడం బెస్ట్.
1: డాక్టర్ గారు ఆల్రెడీ ఈ మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆహార అలవాట్లు ఏమైనా చేంజెస్ తీసుకోవాలంటే, అంటే మసాలాలు తినడం కానీ ఉప్పు కారాలు తగ్గించడం కానీ అలా చేస్తే ఏమన్నా ఉపయోగం?
0: ఇప్పుడు అది దీనికోసం అని కాదు, యునిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో మసాలాలు కాదు కానీ అది దట్ ఈస్ అ రాంగ్ ప్రాక్టీస్. ఎక్కువ మసాలాలు తినడము, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ బయట ఫుడ్ అది ఎప్పటికి కూడా అన్నిటికీ అసలు టోటల్ గా అసలు ఇమ్యూనిటీనే లో చేస్తుంది. అది అసలు ఎప్పుడు కూడా మనం మంచిది కాదు. ఏ డైట్ లో చూసినా అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది మనకి, క్యాన్సర్స్ అల్సర్స్ ఇవన్నీ వస్తే కాబట్టి ఎప్పుడు కూడా డైటరీ హ్యాబిట్స్ లో మనకు అది చాలా అవసరం.
1: డాక్టర్ గారు ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఈ మూత్రాశయంలో మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటారు, కిడ్నీ ఎఫెక్ట్ అవడానికి ఇది ఒక కారణం అంటారు?
0: ఎస్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇది అదే ట్రాక్ కాబట్టి ఇది కింద నుంచి పైకి ఇన్ఫెక్షన్ స్లోగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడేంటంటే కింద లెవెల్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అవగొట్టుకోవాలి, దాన్ని అట్లా వదిలేయద్దు అని చెప్తాం. ఇంకా ఇప్పుడు ఆ స్టోన్ ఫార్మేషన్ వచ్చింది అనుకోండి, ఇంకా అన్ని కిడ్నీ వాపులు రావడము, కిడ్నీ నుంచి కిందకు వచ్చే యురటర్స్ వాపులు రావడం ఇవన్నీ వస్తాయి. మనం అంతవరకు వెళ్ళకూడదు ఎప్పుడు.
1: అయితే మూత్రాశయ సమస్యల్లో చూసినట్లయితే మనకి యూరిన్ పాస్ చేసినప్పుడు కొందరికి బ్లడ్ పడడం అనేది గమనిస్తారు. అంటే ప్రతి ఈ సిమ్టము ఇదేమన్నా సర్వైకల్ క్యాన్సర్ కి ఏమైనా దారితీస్తుంది అనేది ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్?
0: యూరిన్ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధం లేదు, కానీ హైజీన్ కదా రెండింటికి కామన్ పాయింట్ హైజీన్ వల్ల మనం అది జాగ్రత్తగా ఉండండి అంటాం. బ్లడ్ పడ్డము అనేది ఎస్ అది భయపడే విషయమే. సో యూరిన్ లో బ్లడ్ పడడము క్యాన్సర్స్ ఆఫ్ యూరినరీ బ్లడర్ అంటే మూత్రాశయం క్యాన్సర్స్ లో కూడా బ్లడ్ పడుతుంది, అందుకని అదైతే కంపల్సరీగా మీరు కాషియస్ అయిపోవాలి. బ్లడ్ పడ అట్లని బ్లడ్ పడిన ప్రతిసారి క్యాన్సర్ ఉంటదని కాదు. సో కొంతమందికి ఇన్ఫెక్షన్ సివియర్ రేట్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఒక స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ లాగా కొంచెం ఒక ఎపిసోడ్ ఒక ఫ్రాంక్ బ్లడ్ కూడా పడుతుంది. సో అట్లని మనం భయపడక్కర్లేదు, కానీ సర్వైకల్ క్యాన్సర్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి డైరెక్ట్ రిలేషన్ ఉండదు. వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేయటం లేదు కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అపోహ చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు మాటిమాటికి ఇట్లా యూనిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి మాకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా అని నేను చాలా మందిని అడగడం విన్నా. సో దట్ ఈస్ నాట్ డైరెక్ట్ రిలేటెడ్, బట్ వైట్ డిశ్చార్జ్ అంటారు మళ్ళీ వాళ్ళకి, వైట్ డిశ్చార్జ్ కూడా వన్ ఆఫ్ ద అపోహ. అంటే యూరినరీ దాంట్లోంచి వస్తుందా లేకపోతే వెజైనాలో తెలియదు కదా వాళ్ళకి, అంటే ఆ ఏరియాని చాలా మందికి ఐడియా ఉండదు. సో వైట్ డిశ్చార్జ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో యూరినరీ ట్రాక్ట్ లో వైట్ అనేది కొంతమందికి వైట్ గా యూరిన్ లో వైట్ గా పాస్ చేస్తారు, కొన్ని ఫ్లేక్స్ లాంటివి పాస్ చేస్తుంటారు, అది టోటలీ డిఫరెంట్. ఈ వైట్ ఈస్ డిఫరెంట్. సో మనమే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో అన్ని వైట్ డిశ్చార్జ్లు కూడా క్యాన్సర్ కి సంబంధం కాదు కాబట్టి అంత భయపడేసి ఏమి ఉండదు. క్యాన్సర్స్ వస్తాయి కానీ మనకు అంత ఫ్రీక్వెంట్ గా క్యాన్సర్స్ వస్తాయి అని ఏమి ఉండదు కాబట్టి ఆ భయం పెట్టుకోవద్దు. కానీ యూరిన్ లో ఇట్లాంటి వైట్ ఫ్లేక్స్ పాస్ చేస్తున్నా కలర్ మారుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, అది చాలా చాలా అవసరం. ఎందుకు అంటే అది అర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎంత ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వగలమో, లేట్ డయాగ్నోస్ చేస్తే సక్సెస్ రేట్ అంటే బయటపడే అవకాశాలు చాలా కష్టం. అందుకనే బెటర్ అన్నమాట తొందరగా, లేదు యూరిన్ లో ఇంకా నాళాలు కూడా కొంతమందికి సన్నబడిపోతాయి, అంటే సడన్ గా వాళ్ళు యూరిన్ ఫ్రీగా పోయకుండా కొంచెం కొంచెంగా పోయడము, లేకపోతే స్ట్రీమ్ సన్నబడిపోవడం ఇలాంటివి ఉంటాయి. అంటే ఎందుకు నేరో అయిపోతుంది, స్టోన్ ఏమైనా అబ్స్ట్రక్ట్ చేస్తుందా, ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వాలి. పెద్ద అయ్యి టోటల్ గా క్లోజ్ అయిపోతే, ఈ మధ్యనే నేను ఒకటి యూరిన్ యూరిన్

0: ఎట్లయిపోయిందంటే ఒక స్టోన్ వచ్చి టోటల్ గా అడ్డం పడిపోయింది. అంటే అసలు ఆమె యూరిన్ పోయలేదు ఇంకా. సో దాన్ని మనం అండర్ అనస్థీషియా తీయాల్సినంత ప్రాబ్లం అయింది. సో అందుకని ఆవిడకి ఏంటి ముందు సిమ్టము స్లోగా పోయడం స్టార్ట్ చేసింది. అంటే అంత ఫ్రీగా పోయలేకపోయారు. అప్పుడే తనకి డౌట్ వచ్చేయాలి, ఏదో రాంగ్ ఉంది అని. ఆ తన పెద్దవాళ్ళు కదా పాపం, చదువుకోరు, ఎవరికి చెప్పుకోలేరు, ఒక సిగ్గు ఉంటుంది ఎవరికైనా చెప్పుకోవాలంటే. ఆ దాంతో ఆమె సరే చూద్దాంలే అనుకుని టోటల్ గా క్లోజ్ అయ్యే వరకు ఆమె వదిలేసేబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఏదన్నా ఎర్లీగా మనకి ఏదైనా కావచ్చు, సంథింగ్ ఇస్ నాట్ నార్మల్, ఏదో అబ్నార్మాలిటీ కనపడుతుంది అంటే డాక్టర్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎలా ఉందంటే డాక్టర్స్ ను కూడా చాలా మంది డౌట్ అయిపోతుంది, డాక్టర్స్ నిజం చెప్తున్నారా,
1: వెళ్ళగానే
0: ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ టెస్ట్లు వచ్చేస్తున్నాయి, తర్వాత ఒక 20-30 మెడికేషన్ పెడుతున్నారు అని భయానికి పోవట్లేదు. పాపం నిజమే, కామన్ పీపుల్ కదా, వాళ్ళని తప్పు పట్టలేము. బట్ తప్పదు, ఇంకా మీకు నచ్చిన డాక్టర్ లేదు మీరు నమ్మదైన డాక్టర్ అయితే కలవండి, అది అవసరం.
1: డాక్టర్ గారు, మూత్రాశయ సమస్యలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమున్నాయండి?
0: అడ్వాన్స్డ్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి పెద్దగా ఏం లేవు, సింపుల్ మీకు చెప్పినట్టు సింప్టమాటిక్ అంటాము, అంటే నొప్పికి లేకపోతే జ్వరానికి అట్లాంటి వాటికి. తర్వాత ఒక స్టెప్ వచ్చి యాంటీబయాటిక్స్, తర్వాత ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్. వీటిల్లోనే మనము సమస్య హయ్యర్ ఉన్నప్పుడు స్టోన్స్ ఫార్మేషన్ అనుకున్నాం. సో వాటికి ఇప్పుడు మనకి చాలా ఈజీగా లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ లాప్రోస్కోపీ, అంటే యురిథ్రోస్కోప్ అంట వాటిని, లాప్రోస్కోప్ లాగే అది కూడా. ల్యాప్ అంటే పొట్ట వేస్తాము, ఇది వచ్చి మూత్ర నాళంలో వేసేస్తాం, వేసేసి అండర్ విజన్ అంటే చూస్తూనే ఆ చిన్న స్టోన్స్ ని వాటిని మనం తీసేయచ్చు. సో అలాంటివి హయ్యర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ల దాకుండా పోకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనకు అసలు అవసరమే పడదు అనేది నేను చెప్పేది. చాలా ఈజీ ప్రికాషన్స్, చాలా ఈజీ, వాటర్ చాలు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్
1: ఎలాంటి వాటర్ తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్,
0: చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నిజంగా చూస్తే వాటర్ చాలా కలుషితమై, ఎక్కడ చూసినా వాటర్ కలుషితంగానే ఉంది. సో అట్లా భయపడి కాకుండా మేబీ కాజి చల్లార్చిన నీళ్లు మనం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్స్, రెగ్యులర్ గా యూరిన్ కి వెళ్ళడము, ఈ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ అయితే ఏంటి, మంచి వాటర్ తీసుకోవడం అయితే ఏంటి, రెగ్యులర్ గా వాష్రూమ్కి వెళ్ళడం అయితే ఏంటి, వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎప్పుడు కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఉంటుంది. మన ఇమ్యూనిటీని పడిపోకుండా చూసుకోవడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే డైటరీ హ్యాబిట్స్, ఇప్పుడు మనం అనుకున్నది స్పైసీ ఫుడ్ తినకుండా మంచిగా ఆకుకూరలు, ఎక్కువ వాటర్ ఉండే కంటెంట్ ఉండేవి ఎక్కువ తీసుకోవడము, స్పైసెస్ తగ్గించడము, అండ్ మనకి ఈ బయట మైదాకి సంబంధించిన ఫుడ్ తగ్గించుకొని తినడము, అలాగే డైలీ ఎక్సర్సైజ్, దట్ స్వెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి స్వెట్ అవ్వితే మలినాలన్నీ పోతాయని మనకు తెలుసు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ని మనం కంపల్సరీగా మనం అది మనం పెట్టగలిగితే ఆచరణలో. సో ఈ చిన్న చిన్నవి అట్లీస్ట్, ఈ చాలా చిన్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతుంటారు, అసలు అసలు కూర్చోలేరు, నిల్చోలేనట్లు అయిపోతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా, అండ్ షుగర్ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ మంచిగా షుగర్ కంట్రోల్ పెడితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే దురదలు వచ్చేస్తాయి కిందంత కొంతమందికి, అదంతా ఏరియా అంతా చాలా ఇన్కన్వీనియన్స్. సో అలాంటివి, సో జ్వరము, యూరినరీ నొప్పి, తర్వాత దురదలు, వీటన్నిటిల నుంచి మనం ఈజీగా బయటపడడం అంటే ప్రికాషన్స్ గా మనము జాగ్రత్తగా ఉంటే, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఎప్పటికప్పుడు శుభ్రత మెయింటైన్ చేసుకుంటే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ మా.

కిన్నెర లహరి కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం వ్రాయాలనుకుంటే మా అడ్రస్ కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్కోడ్ 507118.

కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి మురళీకృష్ణ, శ్రీను, సాయి, ప్రదీప్, షరీఫ్, ఇంకా ఇదే పాట కోసం నిర్మల్ నుండి చిట్టి రాంబాబు, మధులత, సుమ, నీలిమ, సుమిత్ర, దేవకి, సుభద్ర, స్వప్న, లావణ్య, స్రవంతి, శ్రావణి, రవి, నాగేంద్ర, శ్యామ్, కవిత, భాను, నరసింహారావు, నాగమణి, సరిత, లేపాక్షి, పద్మ, అనన్య, ఆశ, రాజు, రాజశేఖర్, కమల, చైతన్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి. శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత గోరింటాకు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్న పాసి, కన్నా పాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోష్ని, రోహిత్ వల్లి, రాజా, మౌనిక, అక్షయ, అనూష, అనుదీప్, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీబాయ్, చోటాపూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాది మెహరన్, జగన్మాత, రామ్ఫల్ పాసి, రమేష్ కోరి వీరంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెరల హరి కార్యక్రమంలో తర్వాత కొత్త జీవితాలు చిత్రం కోసం పి సుశీల ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత ప్రేమించుకుందాంరా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి భారతీబాయ్ జ్యోతిబాయ్ అంజలిబాయ్ రాజనందిని రమేష్ లోద్ అజయ్ లోద్ ఆదిత్య లోద్ కిరణ్ జాన్విక విశ్రుత్ లోద్ లక్ష్మీ ప్రహ్లాద్ శివనారాయణ్ దీక్షిత స్వరూప భారతి భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో తర్వాత ప్రేమించి చూడు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడెం ఉమాశంకర్, సూరజ్ బల్లి, జాడి పెంటయ్య, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, షాకీర్, మురళీధర్, భూతడ, రాములు, గట్టికలు శ్రీనివాస్ యాదవ్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

తాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద మీ అందాల చేతులు.

మలదన్న వనిత మహిళన కనరాజు ఈ కోపమెందుకు తాపమెందుకు తగునా ఇది నీకు ఓ మీ అందాల

అనగానే పొంగేను ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను ఇక వలపు దారిలో కలికి సేవలు కాలం గడిపేను ఓ మీ అందాల చేతులు

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత అమ్మాయి కోసం చిత్రం కోసం హరిహరన్ స్వర్ణలత పాడిన ఈ పాట కోసం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా ఇదే పాట కోసం సుజాత్ నగర్ మండలం గొల్లగూడెం నుండి వీర్ల మల్లేష్, పద్మ, వినోదిని, వాసవి, సాయి, అరవింద్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ప్రియమైన నీకు చిత్రం కోసం ఎస్బి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభా సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ, కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం టేకులపల్లి మండలం సుల్లాన్ నగర్ గ్రామం నుండి అజ్మీరా రామ, లక్ష్మి, అజ్మీరా మంగిలాల్, లక్ష్మణ్, వీరన్న, రఘు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పెద్ద అన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ప్రశాంతినగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారుబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయావుల రామ్మూర్తి, స్వరూప, జకుల హర్షిత, నరేష్, జోషిక, అకుల్ అర్జున్, పెద్దబోయిన సుధాకర్, లలిత, సిరి, భదావతి, లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, లక్ష్మణ్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరల హరి కార్యక్రమంలో తర్వాత పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య, మంజుల, ఆదినారాయణ, ఇంకా ఇదే పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్సారేఖ, దేవరాజు, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా ప్రేమలేఖలు చిత్రం కోసం పి సుశీల వాణి జయరాం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, ప్రశాంత్ చారి, మంచోళ్ళ శ్రీనివాస్ చారి, సన్నీ చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన జూబ్లీ ఎంటర్టైన్మెంట్ వారి ప్రియా ఓ ప్రియా చిత్రంలోని చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కోటి. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, స్వర్ణలత బృందం. వినండి ఏకచిత్రగానం శీర్షికన జూబ్లీ ఎంటర్టైన్మెంట్ వారి ప్రియా ఓ ప్రియా చిత్రంలోని చిత్రగీతాలు.

0: ఏకచిత్రగానం శీర్షికన జూబ్లీ ఎంటర్టైన్మెంట్ వారి ప్రియా ఓ ప్రియా చిత్రంలోని చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధుమంజరి కార్యక్రమంలో పిల్లలకు సెల్ఫోన్ లంచం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి దేవులపల్లి సౌజన్య.
2: తల్లి బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోగలిగే అద్భుతమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నం తినిపించడం వాటిలో ఒకటి.

కాని ఈ పనిని చిటికెలో ముగించడం కోసం తల్లులు పిల్లలకు చేతికి సెల్ఫోన్లు అందిస్తున్నారు. మన చిన్నతనంలో అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది, అమ్మమ్మ కథలు చెబుతూ అన్నం తినిపించేది. కాని ఇప్పటి తల్లులకు అంతటి తీరిక, ఓపిక కరువవుతోంది. ఉరుకుల పరుగుల జీవితాలతో బిడ్డకు సమయం కేటాయించే తీరిక, సమయం చిక్కడం లేదు. దాంతో బిడ్డ ఆకలి తీర్చే పనిని ఆదరాబాదరాగా ముగించేస్తున్నారు. అందుకోసం సెల్ఫోన్ల మీద ఆధారపడుతున్నారు. పిల్లాడు ఫోన్లో మునిగితే తల్లి బిడ్డ నోట్లో ముద్దలు కూరడం ప్రతి ఇంట్లో ఒక తంతుగా మారిపోతోంది. ఈ క్రమంలో బిడ్డకు కడుపు నిండా తినిపించగలిగాననే సంతృప్తి పొందే తల్లులు పరోక్షంగా బిడ్డ ఎదుగుదలను దెబ్బతీస్తున్నామనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ ధోరణితో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలు కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

కొందరు తల్లులు మా పిల్లలకు మాటలు రావడం లేదండి అంటూ వైద్యులను కలుస్తూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం పిల్లలతో తల్లులు సంభాషించకపోవడమే. తల్లి బిడ్డకు అన్నం తినిపించే సమయం ఎంతో కీలకమైనది. బిడ్డ కళ్లల్లోకి చూస్తూ కబుర్లు చెబుతూ అన్నం తినిపించడం వల్ల బిడ్డకు భాష మీద పట్టు పెరుగుతుంది. తల్లి బిడ్డల అనుబంధం కూడా బలపడుతుంది. ఆడుతూ పాడుతూ అన్నం తినిపించడం వల్ల బిడ్డకు భౌతిక వ్యాయామ ఫలం కూడా దక్కుతుంది. తల్లి మాట్లాడే మాటలనే పిల్లలు చెవుల ద్వారా విని మెదళ్ళలో

నిక్షిప్తం చేసుకుని తిరిగి నోటితో మాట్లాడగలుగుతారు. బదులుగా సెల్ఫోన్ చేతికి అందించి తినిపించినప్పుడు తల్లి బిడ్డల కళ్ళు కలుసుకోవు, వాళ్ల మధ్య మాటలు కూడా ఉండవు. దాంతో అనుబంధం బలపడకపోవడమే కాకుండా బిడ్డకు భాష మీద పట్టు పెరగడం ఆలస్యమవుతుంది. ఈ ప్రతికూలతలకు తోడు పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు కూడా పెరుగుతాయి. కోపం, చిరాకు, నిద్ర సమస్యలు తలెత్తడంతో పాటు మున్ముందు పిల్లలకు సెల్ఫోన్ ఒక వ్యసనంగా మారిపోతుంది. ఎన్ని పనులున్నా పిల్లల కోసం సమయం కేటాయించక తప్పదు. మరీ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పోషకాహారాన్ని అందించడంతో పాటు వయసును బట్టి తినిపించే వయసులో తినిపించాలి. స్వయంగా తినగలిగే వయసులో వాళ్లచేతే తినిపించేలా చేయాలి. పిల్లలు తినడానికి ఇష్టపడరని, పేచీ పెడతారని, అన్నం తినిపించడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుందని ఇలా తల్లులు పలు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ఫిర్యాదులన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి.

బిడ్డ పేచీ పెట్టకుండా తినాలంటే ఆకలి వేసే వరకు ఆగాలి. మనమెలాగైతే నిర్దిష్ట ఆహార వేళలు పాటిస్తూ ఉంటామో పిల్లల విషయంలో కూడా వాటినే పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డ పొట్ట చిన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే తల్లులు పాటించవలసిన నియమాలు ఇంకొన్ని ఉన్నాయి. అవేంటంటే, బిడ్డకు తల్లిదండ్రులు తగినంత సమయం కేటాయించాలి. బిడ్డకు గంటల తరబడి వెంటపడి భోజనం తినిపించకూడదు. బిడ్డ ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా భోజనానికి అరగంట సమయమే కేటాయించాలి. తిన్నది జీర్ణమై ఆకలి కలగడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆలోగా పిల్లలకు వేరే ఆహారమేదీ ఇవ్వకూడదు. పాలసీసా నింపి బిడ్డకు రోజంతా తరచూ పాలు తాగించే అలవాటు మానివేయాలి. పిల్లలను ఆకట్టుకునేలా నోరూరించేలా భిన్నమైన పద్ధతుల్లో పదార్థాలను వండి తినిపించాలి. రంగురంగుల కూరగాయలకు భోజనంలో స్థానం కల్పించాలి. కళ్లలోకి చూస్తూ కబుర్లు కథలు చెబుతూ అన్నం తినిపించాలి. ఆహారం రుచిగా ఆకర్షణీయంగా ఉన్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా పేచీ పెట్టకుండా తింటారు. ఇలాంటప్పుడు బలవంతంగా తినిపించే పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. అలాగే పిల్లలకు ఆకలేసే అవకాశం ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వకుండా ప్రతి అరగంటకు పండ్లు చిరుతిండ్లు తినిపిస్తూ పోతే భోజన సమయానికి పిల్లలు ఖచ్చితంగా పేచీ పెడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే పాలను రోజుకు 2 సార్లకు లేదా రాత్రికి పరిమితం చేయడం ఉత్తమం. రాత్రి నిద్రకు ముందు పాలు అందిస్తే పిల్లలు పేచీ పెట్టకుండా గటగటా తాగేసి పడుకుంటారు. కొన్ని ఇళ్లలో పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కు ముందు పాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొన్ని ఇళ్లలో పాలు బిస్కెట్లు తినిపించి బడికి పంపించేస్తూ ఉంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. ఉదయం నిద్రలేస్తూనే పాలు తాగవలసి వస్తుందేమోననే భయం పిల్లలను వెంటాడకుండా ఉండాలంటే పాలకు బదులుగా ఇడ్లీ ఉప్మా దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి. బయట చిరుతిళ్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అరుదుగా తప్ప అదొక అలవాటుగా మారకుండా చూసుకోవాలి. బయట చిరుతిళ్లలో అలవాటు పడడానికి దోహదపడే పదార్థాలను కలుపుతూ ఉంటారు. వీటితో పాటు చిరుతిళ్లలోని నిల్వ పదార్థాలు, కృత్రిమ రంగులు, రుచులు దీర్ఘకాలంలో పిల్లల్లో ఫిట్స్, తెలివితేటలు తగ్గడం లాంటి

సమస్యలను తెచ్చిపెడతాయి. 5 నెలల నుంచి 5 ఏళ్ల వరకు పిల్లల మెదడు ఎదుగుదల, తల్లితో ఏర్పడే అనుబంధం ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా 2 ఏళ్ల వయసొచ్చే వరకు పిల్లలు స్పాంజ్ మాదిరిగా సంగతులన్నింటినీ శోషించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆలోగా బిడ్డకు ఎంత ఎక్కువ మాటలు నేర్పిస్తే, ఎంత ఎక్కువగా సంభాషించగలిగితే వాళ్ల మెదళ్లలో అంత ఎక్కువగా నాడీ సంబంధాలు ఏర్పడి బిడ్డ మానసిక ఎదుగుదల అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఈ వయసులో బిడ్డల దృష్టి గ్యాడ్జెట్స్ వైపు మళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్లతో పాటు కంప్యూటర్లు, ట్యాబ్లు, టీవీలు ఇవన్నీ బిడ్డ ఎదుగుదలను దెబ్బతీసేవే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెల్ఫోన్కు బదులుగా ఆట వస్తువులు, బొమ్మలు, ఫోటోలు కలిగిన పుస్తకాలను అందించాలి. సెల్ఫోన్ వాడకం విషయంలో పిల్లలకు పెద్దలే మార్గదర్శకులు కావాలి. పెద్దలు కూడా వాటికి దూరం పాటించాలి. పరిమిత వేళల్లో అత్యవసరమైతే మినహా సెల్ఫోన్ జోలికి వెళ్లడం లేదనే విషయాన్ని పిల్లలు గ్రహించేలా నడుచుకోవాలి. మరీ ముఖ్యంగా భోజన వేళల్లో అన్ని స్క్రీన్స్కు దూరం పాటించగలిగితే పిల్లలు ఖచ్చితంగా ఇదే అలవాటును అలవర్చుకుంటారు.

కాలేజీ రోజుల్లో టీనేజ్ మోజు చాలా సహజం. అయితే ఒకప్పుడు ఈ దశలో మహా అయితే బోటనీ పాఠం ఎగ్గొట్టి మేటనీ ఆటకు వెళ్లేవాళ్లు. కాని ఇప్పుడు కౌమారం మరింత మారం చేస్తుంది. ఓటీటీ కంటెంట్కు పేటెంట్ రైట్ వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు టీనేజర్లు. వర్చువల్ వరల్డ్లో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు జెండర్తో సంబంధం లేకుండా అడల్ట్ కంటెంట్ను చాటుగా ఆస్వాదిస్తున్నారు. జీవితానికి చేటు చేసుకుంటున్నారు. నెట్టింట్లో స్ట్రీమింగ్ అవుతున్న అడలసెన్స్ చూసిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో టీన్స్ భద్రతపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అమాయకత్వాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వెబ్ సిరీస్ హెచ్చరించింది.

ఎవరికీ అర్థం కాని ఏమోజీ భాషలో మాట్లాడుకుంటున్న ఈ తరాన్ని మానిటర్ చేయకపోతే తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కష్టమే అంటున్నారు నిపుణులు. సామాజిక మాధ్యమాల్లో భాష రోజుకో కొత్త రూపు సంతరించుకుంటుంది. పొడిపొడి అక్షరాల్లోనే ఎన్నెన్నో భావాలు పంచేసుకుంటున్నారు పిల్లలు. చిత్ర విచిత్రమైన ఎమోజీలతో ఎమోషన్స్ షేర్ చేసుకుంటున్నారు. సాదాసీదా ఎమోజీ అని మనం అనుకుంటాం, కాని వాటి వెనుక ఊహకు అందని భావాలు దాగి ఉంటున్నాయి. ఉదాహరణకు రెడ్ఫిల్ ఎమోజీకి నువ్వు దాచిపెడుతున్న నిజం ఏంటో నాకు తెలుసు అని భావం. అంతేకాదు ఎమోజీల్లో వాడే హార్ట్ సింబల్లోని రంగుల వ్యత్యాసాలు కూడా పలు రకాల అర్థాలు మోసుకెళ్తున్నాయట. ఇది జెంజీలకు మాత్రమే తెలిసిన కోడ్ లాంగ్వేజ్. దీన్ని డీకోడ్ చేయకుంటే మీ పిల్లలు ఏ దిశగా వెళుతున్నారో అర్థం చేసుకోలేరు.

ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియాను యాక్సెస్ చేయడాన్ని బ్యాన్ చేశారు. గత ఏడాది నవంబర్లో ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. జర్మనీ, ఇటలీ దేశాల్లో 14 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. బెల్జియంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతా తెరవడానికి వీల్లేదు. మన దేశంలోనూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం 8 ఏళ్లలోపు వయసున్నవారు తల్లిదండ్రులు ధృవీకరించిన అనుమతి అవసరం. టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ టీన్స్ ని అందుబాటులోకి తెచ్చింది ఇన్స్టాగ్రామ్. ఈ వర్షన్లో పేరెంటల్ కంట్రోల్స్ పక్కాగా అప్డేట్ చేసింది. అంతేకాదు, ఇందులో లైవ్ స్ట్రీమింగ్ ను బ్యాన్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఓటీటీ కంటెంట్లో హింస, డ్రగ్స్, సెక్స్ తదితర అంశాలు గ్లామరైజ్ చేసి చూపిస్తున్నారు. ఇవి యువత భావోద్వేగాలను అస్థిరపరుస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది క్రైమ్కు దగ్గరవుతున్నారు, లైంగిక హింసకు ప్రేరేపితులవుతున్నారు. అంతులేని హింసను కలర్ఫుల్గా చూపించడం, ఏమాత్రం సెన్సార్ లేని కంటెంట్ గిగాబైట్ల కొద్దీ అందుబాటులోకి రావడంతో కౌమార దశలో పిల్లలు దీనికి విపరీతంగా అడిక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ రిలేషన్స్కు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకసారి వీటికి రుచిమరిగితే మీ పిల్లల్ని నియంత్రించడం తలకు మించిన భారమే అవుతుంది. కాబట్టి మీ పిల్లల ఆన్లైన్ విహారంపై నిఘా ఉంచాల్సిందే. డిజిటల్ దునియాలో ఉన్న పలు ఉచ్చుల గురించి వారికి విమర్శించి చెప్పాల్సిందే. పోనీలే అని చూసి చూడనట్టు వదిలేస్తే వారికి కౌమారం ఓ పీడకలలా పరిణమించే ప్రమాదం ఉంది.

మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి విన్నారు కదా. నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరూ అలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం అనివార్యం అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అప్పుడే నెటిజన్ గా మీరు బాధ్యతగా ముందుకు వెళ్తారు, సేఫ్ గా నెట్టింట్లో సంచరిస్తారు. ఆన్లైన్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్లను అనుకోవడం భీష్ముడు చేసిన త్యాగమైతే కాదు, మన ప్రైవసీ కోసం మనం తీసుకునే సింపుల్ నిర్ణయం. పేరు కోసం, లైకుల కోసం పరుగులు తీస్తే ఈ ఆన్లైన్ ప్రపంచంలో మీ వ్యక్తిగత సమాచారం ఎంత సురక్షితంగా ఉందో తెలుసుకోవలసిన టైం వచ్చింది. బీ అవేర్, భీష్ముడిలా బలమైన ప్రతిజ్ఞ తీసుకోవలసిన సమయం వచ్చేసింది.

మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి తెలుసు కదా. తండ్రి సంతోషం కోసం బ్రహ్మచారిగా ఉండిపోతానని మాటిస్తాడు. మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. భీషణ ప్రతిజ్ఞ చేసినందుకే ఆయన అసలు పేరు దేవవ్రతుడు కన్నా భీష్ముడిగానే లోకప్రసిద్ధి చెందాడు. ఆయన ఇచ్చిన మాట భీష్మ ప్రతిజ్ఞగా యుగాలు దాటినా గుర్తిండిపోయింది. అంతటి స్థితప్రజ్ఞత కలిగిన భీష్ముడిని నేటి తరానికి, ముఖ్యంగా వర్చువల్ వరల్డ్ సేఫ్టీకి ఎలా ఆదర్శంగా తీసుకోవాలి? భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ కేవలం వ్యక్తిగత త్యాగం కాదు, విలువలే ఆస్తి అనుకుని స్థిరంగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. ఎంతలా అంటే, తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన కోసం ఇచ్చిన మాటకు నిలబడి ఉన్నాడు. సో నేటి డిజిటల్ యుగంలో భీష్ముడి గాథలాంటి ఒక అర్థవంతమైన కథ ఇప్పుడు మరింత అవసరం ఉంది. ఈ ఆన్లైన్ ప్రపంచంలో రీల్స్, మీమ్స్, లైక్స్, షేర్స్, ఫాలోవర్స్ వెనుక మనం పరుగులు తీస్తూ ఉన్నాం. మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా గుర్తింపు కోసం ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. రియల్ లైఫ్ని, వర్చువల్ లైఫ్ని హెల్దీగా బ్యాలెన్స్ చేయడం నేడు అందరికీ అనివార్యం.

ఒక గొప్ప లక్ష్యం కోసం తన వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశాడు భీష్ముడు. వంశపారపర్యంగా వచ్చే సింహాసనాన్ని కోరుకోలేదు. అదే మాదిరిగా నేటి తరం ఇంటర్నెట్ యూజర్లు కూడా ఫేస్బుక్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం ఆరాటాన్ని పక్కన పెట్టాలి. తమ దీర్ఘకాలిక ప్రైవసీ, భద్రత గురించి ఆలోచించాలి. సోషల్ లైఫ్ వర్చువల్ వరల్డ్లో దొరికే కిక్కుకు బానిస కావద్దు. ఆలోచించకుండా యాప్ పర్మిషన్లకు ఓకే చెబుతున్నప్పుడు, కుటుంబం గురించి సున్నితమైన సమాచారాన్ని పోస్టు చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆగాలి, బాగా ఆలోచించాలి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను డైలాగ్ను స్ఫూర్తిగా తీసుకుని క్షణం ఆలోచించకుండా ఏది పడితే అది షేర్ చేస్తే అసలుకే ఎసరు రావచ్చు. నెట్టింట చిన్న చిన్న ఆనందాలు కూడా వదులుకోవాలా అనుకుంటారేమో, కాని వాటివల్లే స్వేచ్ఛను కోల్పోతారు. అనాలోచితంగా చేసే చిన్న పోస్టుకు విలువైన వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టేస్తున్నాం. ఇంటి గుట్టంతా ఆన్లైన్ వీధిలో పడేస్తున్నాం. చివరికి మానసిక ఒత్తిడికి లోనై రియల్ లైఫ్లో గౌరవాన్ని కోల్పోతున్నాం.

వర్చువల్ వరల్డ్ అన్న తర్వాత ఆమాత్రం ఫన్ ఉండదా అనుకునేవారు, ఎస్, అన్నీ సరదాలు ప్రమాదకరం కావు. కాని చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వినోదాన్ని ఒక ఎరగా వేస్తాయి. పదే పదే యాక్సెస్ అయ్యేలా చేస్తూ వ్యసనపరులుగా మార్చేస్తాయి. ఈ క్రమంలోనే యూజర్ని ఓ ప్రోడక్టులా మార్చి డేటాను సేకరిస్తాయి. నిత్యం నిఘా వేస్తాయి, ప్రవర్తనను పర్యవేక్షిస్తాయి. తర్వాత యూజర్లను నియంత్రించడం మొదలు పెడతాయి, భావోద్వేగాలను మార్చడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో యాక్టివ్గా లేకపోతే బ్రతికే వేస్ట్ అన్నంతగా అడిక్ట్ అయ్యేలా చేస్తాయి. కాని గుర్తుంచుకోండి, భీష్ముడు గొప్ప యోధుడు, శక్తివంతుడు, అయినా నిత్యం తనను తాను నియంత్రించుకున్నాడు. తండ్రి లేకపోయినా ప్రయాణం నిలిచే ఉంటుందని నమ్మాడు. కురువంశం వృద్ధి చెందడానికి తన కోడళ్లకు గర్భధానం చెయ్యాలని, రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని శంతనుడి భార్య భీష్ముడి సవితితల్లి అయిన సత్యవతి కోరుతుంది. ఆ సత్యవతి తన తండ్రిని పెండ్లాడాలనే భీష్ముడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. చివరికి ఆమె వచ్చి ఒట్టుతీసి గట్టుమీద పెట్టమని కోరినా మాట తప్పలేదు. మనకు అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ ఉండవచ్చు, అన్ఎథికల్గా దేనికి ఫ్రీ యాక్సెస్ ఉండకూడదు. మనం పెట్టుకున్న నియమాలను అనుసరిస్తూనే వెబ్ విహారం చేయాలి. మీరు నెట్టింట్లో ప్రైవేట్గా ఉండాలనుకుంటే ఉండాలి, ఎక్కడా తొందరపడవద్దు, దేన్ని అతిగా షేర్ చేయకూడదు, కుకీలను ఆఫ్ చేయాలి, లొకేషన్ యాక్సెస్ డిసేబుల్ చేయాలి, ఇంకా హానికరమైన సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు అది బలహీనత కాదు, అది ఒక బలమైన స్పృహతో కూడిన చర్య. అచ్చం భీష్ముడు ప్రతిజ్ఞలాగే ఇది మిమ్మల్ని కాసేపు మీ ఫీర్ గ్రూప్ నుంచి దూరం చేయవచ్చు, కాని అది మీ గౌరవం, ఆన్లైన్ భద్రతలను కాపాడుతుంది. ఇలా ఎప్పుడైతే కట్టుదిట్టమైన నియమాలను పాటిస్తామో అప్పుడు ఫోటో లీక్ అవ్వడం, ట్రోలింగ్కు బలవ్వడం, బ్లాక్మెయిల్కు గురవ్వడం లాంటివి చోటు చేసుకోవు. ఈ ఆన్లైన్ గందరగోళంలో చిక్కుకోకుండా సేఫ్గా మీ నెట్టింటి గౌరవాన్ని నిలబెట్టుకోండి. చివరిగా మహాభారతంలో భీష్ముడి నైతికతకు ప్రతీక ఈనాటి డిజిటల్ భారతంలో మనం కూడా ఆయనలాగే నిలబడాలి.

మీరింత వరకు పిల్లలకు సెల్ ఫోన్ లంచం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి దేవులపల్లి సౌజన్య. మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: కవులు, రచయితలు ఈ సమావేశంలో పాల్గొని వారి వారి కవితలను సభాముఖంగా వినిపించారు. అందులో కొంత భాగము మీకోసం.
1: నా పేరు రాయి వెంకటయ్య. పర్యావరణ సమతుల్యానికి ప్రతిరూపమైనటువంటి ఒక చెట్టు గురించి రాసినటువంటి ఒక చిన్న కవిత. కలము నేను, హలము నేను, ఏకలవ్యుడు ఎక్కు పెట్టిన విల్లు నేను, పంట నేను, మంట నేను, వంట నేను, ఇంట నేను, నీ ఇంట నేను, తుదకు నీ వెంట నేను, యేసు మూసిన శిలువ నేను, నీవు కట్టిన ఒలువ నేను, కొలన సొగసుకు కలువ నేను, శబరు కొరికిన పండు నేను, చిగన చురిమిన చెండు నేను, మహనీయుల మెడన దాల్చిన దండ నేను, జాతి కీర్తిని చాటుతున్న జాతీయ జెండ నేను. ధన్యవాదాలు.
2: నా పేరు మొహమ్మద్ ముస్తాఫా. శీర్షిక యుద్ధం విధ్వంసం. అగ్రరాజ్యాల ఆధిపత్యం సామాన్య జనజీవన అస్తవ్యస్తం. ఓ వీర్య కణ జననం ఉద్భవించెను ఒక రూపం. ఆధిపత్య పోరుకై సాగించిన ప్రయాణం. శ్వాస నిశ్వాసలతో నిండిన స్వార్థం. ఆశ అత్యాశ పేరాశలతో స్నేహం. అందరిలో అగ్రగ్రామిగా నిలవాలనే అహం. మంచి ముసుగులో మోసం. పసి మొగ్గలపై బాంబుల వర్షం. పసడి భవిష్యత్ ధ్వంసం. అందరూ బాగుండాలని పలికే నాలుక నాట్యం. అందరిలో నేనే ముందుండాలని నడిచే కపట స్వభావం. ప్రకృతి ప్రసాదించిన సహజ ఇంధనం. అహంకార పోరులో ధ్వంసం ధ్వంసం. యుద్ధం మిగిలించను ప్రకృతి విధ్వంసం. ధరణి అవ్వదా మునుముందు ధ్వంసం. నిస్సహాయ సామాన్యుల సాగర కన్నీళ్లు. నిజాలు మరిచిన ఇజాలు, మానవత్వం మరిచిన మతాలు. నిజాలు మరిచిన ఇజాలు, మానవత్వం మరిచిన మతాలు. బ్రతికేద్దాం బ్రతికేద్దాం, ఎలాగో అలా బ్రతికేద్దాం. బ్రతుకు అర్థం మరిచి బ్రతికేద్దాం. భావి తరాల భవితను మరిచి బ్రతికేద్దాం. ఏ ఎజెండా లేని బ్రతుకును కొనసాగిద్దాం. జీవమున్న నిర్జీవులం, అయినా మనం మనుషులం, మహనీయులం, సంఘ సంస్కర్తలం, మహోన్నతులం.
3: పేరు జంపాల శ్రీనివాస్. నా కవిత యొక్క శీర్షిక ప్రశ్న. మనిషి భౌతిక జీవనమే ఓ ప్రశ్న. ప్రతి అవయవ స్పందనలు ప్రశ్నలే. ప్రపంచ స్థితిగతులను తర్కిస్తుంది ప్రశ్న. చరిత్ర సమాజానికి ఇచ్చిన ఆయుధం ప్రశ్న. పోరాటాలన్నీ ప్రశ్నల సాధన మార్గాలే. పువ్వులే కాదు, ప్రశ్నలు కూడా పరిమళిస్తాయి. పాటలై పల్లవిస్తాయి, కవితలై జ్వలిస్తాయి, కిరణాలై ప్రకాశిస్తాయి, పరిష్కారాలై విముక్తి చేస్తాయి, అవినీతిని అంతం చేస్తాయి, విద్యార్థులను వికసింపజేస్తాయి. ప్రకృతే ప్రశ్నలకు మూలం. కాలం ప్రశ్నల చైతన్యానికి సాక్ష్యం. తల్లిపాల కోసం పసిబిడ్డ ఆకలి ఏడుపే తొలి ప్రశ్న. రైతు కష్టాన్ని చూడలేక ఎండిపోతున్న పంట ఆకాశాన్ని ప్రశ్నిస్తుంది వర్షించమని. చెమట చుక్కలు ప్రశ్న. శ్రమకు తగ్గ ఫలితం ఎక్కడ అని. నిజం ప్రశ్నిస్తుంది నన్ను ఎక్కడ దాచిపెట్టానని. నీరు ప్రశ్నిస్తుంది తరగడానికి పనికి రాకుండా చేయకండి. గాలి ప్రశ్నిస్తుంది కాస్త అయినా స్వచ్ఛంగా మిగిల్చమని. గుండె ప్రశ్నిస్తుంది ఈ స్వార్థం బరువు మోయలేకపోతున్నానని. ప్రశ్నలే ప్రతి ఆవిష్కరణకు ఆధారం. ప్రశ్నలే ప్రగతికి సోపానం. ప్రశ్నించడం కాదు నేరం, ప్రశ్నించకపోవడమే సమాజానికి ప్రమాదకరం. ప్రశ్నకున్న బలమే నేటి జంజీల ప్రశ్నల తూటాలు. ప్రశ్న మన హక్కు, ప్రశ్నిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ధన్యవాదాలు.
4: నా పేరు కన్నం సుధరయ్య. కళలకు రాణి నా కవిత. కళలకు రాణి నా కవిత. కళలకు వాణి నా కవిత. కళలకు వాణి నా కవిత. కళామ తల్లి చల్లగా చూస్తే, కళామ తల్లి చల్లగా చూస్తే, కవితలెన్నో రాస్తాను కన్నుల పండుగ చేస్తాను. కలవ పువ్వుపై కవిత రాస్తాను, కలవ పువ్వుపై కవిత రాస్తాను. చందమామలో కళను చూస్తాను, కలవ పువ్వుపై కవిత రాస్తాను. చందమామలో కళను చూస్తాను. సమతా వంతల కోసం

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అభ్యుదయ రచయితల సంఘం కొత్తగూడెం వారి ప్రథమ సమావేశంపై రేడియో నివేదిక వింటారు. కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత.
1: అభ్యుదయ రచయితల సంఘము కొత్తగూడెం వారి ప్రథమ సమావేశము ఈ నెల 16వ తేదీన కొత్తగూడెం రజబ్ అలీ భవన్ నందు ఘనంగా జరిగింది. ఈ కవి సమ్మేళనంలో రచయిత్రి శ్రీమతి రాజేశ్వరి, శ్రీ తూముల శ్రీనివాస్, శ్రీ సావటి స్వామిగార్లు అధ్యక్షత వహించారు. ఎంతో మంది

0: మధువు తిలకిస్తాను. తమత మమతల కోసం కవిత మధువు తిలకిస్తాను. పక్షి హృదయములు కళను చూస్తాను. పక్షి హృదయములు కళను చూస్తాను. కవితే జీవిత లక్ష్యంగా కళకు జీవితం అర్పిస్తాను. కవితే జీవిత లక్ష్యంగా కళకు జీవితం అర్పిస్తాను. కళాకాలం కవితలో జీవిస్తాను. కళాకాలం కవితలో జీవిస్తాను.
1: నా పేరు గుండా నరేందర్రావు. నా కవితా శీర్షిక ఎవరి కోసం రాయాలి, ఎవరి కోసం తీయని కవితలు రాయాలి. నా కళ్ళ ముందే నా సమాజం రాక్షస రాజసాలతో కుమిలిపోతున్నప్పుడు నేను ఎవరి కోసం రాయాలి? రాజ్యం విష కలశాన్ని బద్దలు చేస్తుంటే, వ్యవస్థ అవినీతి మత్తులో జోగుతుంటే నేను ఎవరి కోసం రాయాలి? రాజు జీవించు రాతి విగ్రహములందు, సుఖవి జీవించు ప్రజల నాలుకలందు అని వచించిన గుర్రం జాషువా, నీ కవిని బతికించుకోవాలిరా, నీవు మనిషి అనిపించుకోవాలిరా అని ప్రవచించిన తెన్నేటి సూరి, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అన్న అగ్నిశిఖ దాశరథి, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని వాపోయిన అంధ్యశ్రీ, జేహే గీతం చాలు ప్రజావాగ్గేయకారుల ప్రగతిశీల ప్రజావాణి పరవల్లు తొక్కిన జనవాణిని తెలుసుకునేందుకు, ప్రజావాగ్గేయకారుల ప్రగతిశీల ప్రజావాహిని పరవళ్లు తొక్కిన జనవాణిని తెలుసుకునేందుకు. మరి ఇంకా నేనెవరి కోసం తీయని కవితలు రాయాలి. కోయిలల కుహూ కుహూ రాగాలను కీర్తించాలి. ఎందరో మహానుభావుల రచనా స్పర్శానుభూతిని పొందిన నేను స్వేద జీవుల కోసమేగా రాయాల్సింది, యథార్థ జీవుల వేదనలేగా తెలపాల్సింది. ఎందరో మహానుభావుల రచనా స్పర్శానుభూతిని పొందిన నేను స్వేద జీవుల కోసమేగా రాయాల్సింది, యథార్థ జీవుల వేదనలేగా తెలపాల్సింది. ఎవరి కోసం తీయని కవితలు రాయాలి. నా కళ్ళ ముందే నా సమాజం రాక్షస రాజసాలతో కుమిలిపోతున్నప్పుడు నేను ఎవరి కోసం రాయాలి?
2: నా పేరు జక్కుల గణేష్. నేను ఎంచుకున్న కవిత యొక్క శీర్షిక రైతు నిజంగా రాజేనా. అవును, రైతు నిజంగా రాజేనా నాకు తెలియదు. మరి నాకు తెలిసిన రాజు మాత్రం చిన్నప్పటి నుండి కిరీటం పెట్టుకుని ముందు మంత్రి భట్టుల సైన్యంతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. మరి ఈ రాజు ఏంటి, ఎప్పుడు చూసినా దండించబడుతున్నాడు. అసలు ఈయన నిజంగా రాజేనా? అన్ని అబద్ధాలే అనుకుంటా. ఈయన రాజు కాదేమో, ఊరికే అలా అంటారేమో పాపం. ఈ రాజుకి సైన్యం లేదేమో, దండించబడుతున్నాడు తప్ప తిరిగి పోరాటపడలేకపోతున్నాడు. మరి ఈ ఈయనకి రాజు అనే పేరు ఎందుకు? ఈ రాచరిక రావణ రాజ్యంలో రైతుకి రాజు అనే పేరు ఎందుకు? ఇంకా దొంగ దోపిడీ పాలనలో రాజుగా రైతును పిలవడం అవసరమా? నాటి నుండి నేటి వరకు కూడా రైతు రాజుగా మారింది లేదు. అప్పుల కోరల్లో, ఆలుమగల ఆత్మహత్యల్లో తప్ప మరే కిరీటం లేదు. నెత్తిన తలపాగా కట్టి మండు టెండలో కూడా పొలంలో సేద్యం చేసే పాలకుడూ లేడు. మరెందుకు ఈ రాజును ఓడిస్తున్నారు? మన 4,000 నోట్లోకి వెళ్తున్నాయంటే రైతు 2 చేతులు అరియేలా కష్టపడి పండిస్తున్నాడని అర్థం. ఆ పండిన పంటకు కూడా సగం రేట్లతో దళారులు దోచుకుపోతున్నారు. జై జవాన్ జై కిసాన్ అంట. జై జవాన్ జై కిసాన్ అంటే దేశం కోసం ఒకరు, పంటలు పండించే ఒకరు, ఇద్దరు సేవ చేస్తున్నారు. ఏ క్షణంలో ఏ వాతావరణ పరిస్థితి మారుతుందో తెలీదు. పండించిన పంట నోటి వరకు వచ్చేదాకా భయం గుప్పిట్లో బతుకుతున్నాడు రైతు. అహర్నిశలు కష్టపడి పనిచేసే రైతన్న ఆశలకి కన్నీళ్లు తప్ప మరేదీ లేదు. మరి రైతును రాజుగా పిలవడం కన్నా పేద బంటు అని పిలిస్తే సరిపోతుందిగా? ఇంకా రైతును రాజు అంటూ సంబోధించి కీర్తించడం దేనికి? నిజంగా అలా పిలిచి పేద రైతును మోసం చేయడం ఎందుకు? అవును, నాకు తెలియదు, నిజంగా రైతు రాజేనా?
3: నా పేరు ఎస్కే కాజాపాషా. నేను చెప్పబోయే కవిత కలము కాగితము. నా కలములో రాసిన ఏ మంచి పని ఆగదు, నా కలముతో రాసిన ఏ మంచి పని ఆగదు. నేను రాసిన కాగితంలోని ప్రతి అక్షరం యొక్క ఆకాంక్ష మారదు. నా కలంతో రాసిన ప్రతి పదం ప్రజల గుండెల్లో బలం. నేను రాసిన ప్రతి అక్షరం వెనుక భావగీతాల ఆయుధం. అన్యాయపు చీకటి నుండి బయటకు తోలి రండి. ఇక్కడ ప్రతి కవి

0: గుండెల్లో అభ్యుదయ భావాలు, రేపటి మార్పు భవితకు బాటలు వేస్తున్నాయి. సమాజంలో మార్పు రావాలి. ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పు చేసిన వారి పునాదులు కదలాలి. మనలాంటి సాహిత్య సభలలో సత్యమే పలకాలి. ఉదయించే సూర్యుడు ఉదయాన్నే లేస్తాడు అనేది ఎంత నిజమో మన కవులు రాసే రచనలు, పాటలు ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పడం కూడా అంతే నిజము. కుల వివక్షత లేని సమాజం కావాలి. చేసిన కూలీకి సరైన వేతనం ఇవ్వాలి. అణగారిన వర్గాల సమానంగా చూడాలి. ఆడపిల్లలపై అఘాత్యాలు ఆపాలి. ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే వివాహాలు కూడా ఆపాలి. నిరుద్యోగ సమస్యలు లేకుండా చేయాలి. నా చివరి మాటగా, కవి యొక్క కులం కలం ఆగకూడదు. కవి యొక్క గొంతు ఎప్పుడూ మూగపోకూడదు. ప్రజల కోసం రాసిన ప్రతి అక్షరం చెదిరిపోకూడదు. ధన్యవాదాలు.
1: ఈ విధంగా అభ్యుదయ రచయితల సంఘము కొత్తగూడెం వారి ప్రథమ సమావేశము కవుల సన్మానాలతో ఘనంగా ముగిసింది.
2: మీరింతవరకు అభ్యుదయ రచయితల సంఘం కొత్తగూడెం వారి ప్రథమ సమావేశంపై రేడియో నివేదిక విన్నారు. కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత.

100.1 MHz పై చిత్రగీతలు వింటారు. కార్యక్రమంలో ఆరాధన చిత్రం కోసం జానకి పాడిన పాట.

0: ప్రజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: సత్య చిత్రం కోసం మనో స్వర్ణలత బృందం పాడిన పాట.

0: మీరు ఇంతవరకు చిత్రగీత విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ 2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటనలతో కూడిన జనపద గేయాలు వింటారు.
6: అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టిన, రంగుచీర కట్టిన, అద్దంలో చూసిన, చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపయింది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి

ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచుపెళ్ళం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుర్లు విందామా?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: మీరింతవరకు జానపద గేయాలు విన్నారు, చిత్రగీతం వింటారు. బాహుబలి 2 చిత్రం నుంచి సోను దీపి పాడిన పాట.

చిత్రగత విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Met. Tehran has tied the reopening of the strategic waterway directly to the complete removal of foreign sanctions and the cessation of military operations. The remarks come amid the expiry of the 60-day window provided by the MOU to halt military hostilities for peace talks between the two sides. The government has announced the National Sports Awards 2025. India's premier women's badminton doubles pair, Trisha Jolly and Pulela Gopichand, along with 15 other sports persons from various disciplines, will be presented the Arjun Award for their outstanding performances in sports and games. And in men's cricket, chasing a target of 372 runs, host Sri Lanka were 84 for 4 in the second innings against India on the fourth day of the first test in Galle when reports last came in. Earlier, India were bowled out for 193 in their second innings, setting the visitors a target of 372 runs. Rishabh Pant top scored with 66 runs off 69 deliveries. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. రాష్టంలో ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్టం స్వర్గధామం వంటిదని పేర్కొన్న ఆయన, 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం, 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. పూణేలోని ఆర్మీ పారాలింపిక్స్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్తో సహా వివిధ విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లై

రోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల పాటు రోజువారీ దరఖాస్తులు పరిశీలిస్తామని వివరించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్టంలోనే నెంబర్ 1 చేయాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం ప్రభుత్వం తరపున ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో 24 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి ఈరోజు మంత్రి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా నర్వా మండలంలో రైతులకు పంటల రవాణా ఖర్చుల కోసం 22 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించే సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాగజ్ నగర్ లో సర్ ప్రక్రియపై బీఎల్ఏలతో నిర్వహించిన సమాపేశానికి రాష్ట గ్రంథాలయాల చైర్మన్ రియాజ్ తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు స్పూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయకారం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ఎథిక్స్ కమిటీ ప్రాథమిక సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యకులు, కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే కమిటీ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. రాష్టంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొమ్మన ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. గుర్తింపు కార్డులు, ఇంటి స్థలం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ డిమాండ్లతో పాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో చట్టబద్దత, శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సూచనలు వచ్చాయి. త్వరలో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తేనున్నట్టు, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్టు కమిటీ వెల్లడించింది. స్టేషన్ ఘనపూర్లో మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 100 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దాచారం గ్రామంలో ఆయిల్ పామ్ తోటను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆమె, రైతులు సాంప్రదాయ వరి సాగును వీడి ఆయిల్ పామ్ సాగు వైపు రావడం అభినందనీయమన్నారు. మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, ఆశయాలు, పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

0: జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి ముఠాపై హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 130 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, హానికర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, కృత్రిమ సువాసనలు కలిపి అసలు నెయ్యిలా మార్కెట్లోకి వదులుతున్నట్టు గుర్తించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో 3,38,00,000 ఓట్లకు గాను 73,00,000 పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आदौ मुख्याः वार्ताः. अद्य नवदेहल्यां समनुष्ठिते द्वादशे ब्रिक्स पर्यावरण मंत्री परिषद अधिवेशने केन्द्रीय पर्यावरण मंत्री भूपेन्द्र यादवः प्रावोचत् यत् भारतेन 75,000 2020-2030 वर्षं यावत् मालिन्य विसर्जन तीव्रतायां 37%-तोप्यधिकं भूयान् ह्रासः समासादितः. भारतीय विशिष्ट प्रत्यभिज्ञान प्राधिकरणेन राष्ट्रव्यापी संकल्पस्य अंगत्वेन शालाच्छात्राणां 2,00,000+ अनिवार्य आधार बायोमेट्रिक कार्यं साफल्येन निर्व्यूढम्. भारतीय जनता पार्टी इति दलेन उत्तर प्रदेश, पंजाब, गुजरात राज्येषु नूतनाः राज्य प्रभारिणः सह प्रभारिणः च नियोजिताः. प्रशासनेन राष्ट्रीय क्रीडा पुरस्काराणां उद्घोषणा विहिता. बैडमिंटन क्रीडायाः तीसरा जोली पुल्लेला गायत्री गोपीचंदः च अथ 15 उत्कृष्टाः क्रीडकाः सम्माननीयाय अर्जुन पुरस्काराय समभ्यर्थिताः. अपि च नीदरलैंड्स देशस्य एमस्टेलवीन नगरस्थे वैग्नर हॉकी क्रीडांगणे संजायमानायां स्पर्धायां भारतीय महिला हॉकी दलं दक्षिण अफ्रीका दलेन सह स्पर्धिशिष्ट. अथ वार्ताः विशदीकृत्य. नवदेहल्याः भारतमण्डपे ब्रिक्स राष्ट्राणां 12 पर्यावरण मन्त्रीणां शिखर समवायः प्रावर्तत. अस्य द्विदिवसीय सम्मेलनस्य अध्यक्षतां केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मन्त्री भूपेन्द्र यादवः अकरोत्. भारतस्य 26,000+ वर्षस्य ब्रिक्स अध्यक्षतायाः मुख्य विषयः पर्यावरण सहनशीलता तथा नवोन्मेषस्य संवर्धनम् इत्यस्ति. सम्मेलनं संबोध्य भूपेन्द्र यादवेन मानवता प्रथम दृष्टिकोणम् अनुसृत्य नीतीनां उद्योग्याः जनसहभागितायाश्च एकीकृत प्रयासाः सुदृढाः कृताः.
2: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss, and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
1: मन्त्रिणा ज्ञापितं यत् भारतेन 75,000+ वर्षावधौ मालिन्य उत्सर्जिते 37%+ ह्रासः कृतः. तेन स्पष्टीकृतं यत् अध्यक्षत्वेन भारतं सर्वैः सदस्यराष्ट्रैः सह सहमति आधारित वार्तायै सदैव प्रतिबद्धं वर्तते. भारतीय विशिष्ट परिचय प्राधिकरणेन अनिवार्य बायोमेट्रिक नवीकरणाय संचालिते राष्ट्र

0: पुरस्कारेण विभूषितो भविष्यति। एतदतिरिच्य एथलेटिक्स प्रशिक्षकः परवीर सिंहः, मुष्टामुष्टिद्वन्द्व प्रशिक्षकः छोलेलाल यादवः, नेहानन्दकुमार चौहानः च द्रोणाचार्य पुरस्कारेण सम्मानिताः भविष्यन्ति। तथैव आर्मी पैरालंपिक नोड पुणे संस्था राष्ट्रीय क्रीडा प्रोत्साहन पुरस्कारेण अलंकृता भविष्यति। एफआईएच महिला हॉकी विश्व चषक प्रतिस्पर्धायां भारतीय महिला दलम अद्य सायं नीदरलैंड्स देशस्य एम्स्टेलवी नगरस्थे वेगनर हॉकी क्रीडांगणे स्वकीये द्वितीय समूह स्तरीय द्वन्द्वे दक्षिण अफ्रीका दलेन सह स्पर्धिष्यते। अवधेयास्पदं वर्तते यत् एषा स्पर्धा भारतीय मानक समयानुसारं सायं सार्धषड्वादने प्रारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी
2: डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी प्रेजेंट्स एजुकेशन एट योर डोरस्टेप, ए प्रोग्राम ऑफ लर्निंग फॉर एवरीवन।
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాలు వివరాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటలపై ఇలినోవో ప్రభావం గురించి, పెద్దపల్లి జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఓదెల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయం చేస్తున్న వారు సాంబమూర్తి. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 హరికథ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఇక రేపటి ప్రసారంలో ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల్లో శ్రీ గణపతి భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితము సమర్పణ శ్రీ పోలిపెద్ది రాధాకృష్ణమూర్తి. 6:30 రైతు సమాచారంలో మల్లె తోటల యజమాన పద్ధతులు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో మందుల వాడకం ఉపసంహరణ విషయాల్లో వైద్యుల సూచనలు తప్పనిసరి కొన్ని వివరాలు వింటారు. 7:30 సాహితీ సౌరభాలు సాహితీ కార్యక్రమంలో శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారి వచన కవిత్వం ప్రసారమవుతుంది. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట రికార్డింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 10:00

0: 3:30 ఏకచిత్రగానం, 4:00 తిరిగి 5:00 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 5:30 జానపద గేయాలు ప్రసారం అవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్ర నుంచి రిలే. 6:35 చిత్రగీతల ప్రసారం అవుతాయి. 6:50 ఎస్ఎస్ చైన్లు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో చేపల చెరువు నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 10:00 రాగం తానం పల్లవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 10:40 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమే కార్యక్రమంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
5: యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట, ఆకాశవాణి మాట.
6: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఉజ్వల కెరీర్ కు ఊతమిచ్చే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇది చాలా మంది కలల కోర్సుగా ఉంది. ఎందుచేతనంటే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో లేక చాలా మంది కూడా ఇది చేయాలని మరి యూటర్న్ తీసుకుని వేరే కోర్సుల వైపు వెళ్తున్నారు. దానికి సంబంధించి కొంత సమాచారాన్ని ఈనాటి యువవాణిలో మనం తెలుసుకుందాం. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ లో జరుగుతున్న యుద్ధం యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందనేది మనకు తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏరోస్పేస్ సిస్టంపై ఆధారపడి డ్రోన్లు, శాటిలైట్లు, రాడార్ నెట్వర్క్, నిఘా విభాగాలు, బాలిస్టిక్ క్షిపణులు, మానవరహిత కంబాబ్ వెహికల్స్, ప్రిసిజన్ గైడెన్స్ క్షిపణులు, సైబర్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫారమ్స్ సంబంధిత విశేషాలను మీడియా ద్వారా తరచూ తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక దేశ సరిహద్దు భద్రతలో వైమానిక దళం పోషిస్తున్న పాత్ర, అలాగే అది అధునాతన వ్యవస్థలతో శత్రువులను ఢీకొంటున్న వైన్యం కూడా అర్థమవుతుంది. వాటి ఆధునీకరణలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పాత్ర కీలకమని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఒక రక్షణ రంగానికే పరిమితం కావటం లేదు. సివిల్, కమర్షియల్ రంగాల్లోనూ దీని పాత్ర నేడు చాలా పెరిగింది. ఏవియేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అప్లికేషన్స్, అటానమస్ ఫ్లయింగ్ వెహికల్ కు తోడు పట్టణాల మధ్య ఎయిర్ మొబైలిటీ అనేది నేడు చాలా పెరిగిపోయింది. ప్రపంచంలోని వివిధ పట్టణాల మధ్య దూరాన్ని విమానం తగ్గిస్తుంది. అంటే ప్రయాణాలు సమయాన్ని తగ్గించడం ద్వారా అందుకు అది దోహదపడుతుంది. ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితమైన విమానయానం ఇప్పుడు ఎగువ మధ్యతరగతికి దగ్గరవుతుంది. గడిచిన దశాబ్దన్నర కాలంలో దేశీయంగా పెరిగిన విమానాశ్రయాలే అందుకు సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే దేశీయంగా విమానరంగంలో సాంకేతికత పురోగతి సాధనకు ఇది

మురికొల్పుతుంది. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడం అంటే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడం అన్నట్లే. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియేషన్ పరిశ్రమలు, డ్రోన్ స్టార్టప్, స్పేస్ టెక్నాలజీ కంపెనీలు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, ఎయిర్బస్, బోయింగ్, గుడ్రిచ్ ఏరోస్పేస్ సిస్టమ్, సఫ్రాన్ ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, క్యాబ్ జెమినీ, యూటీసీ ఏరోస్పేస్ సిస్టమ్, క్వెస్ట్, జీఈ, అలాగే ఏవియేషన్లో ఎమర్జింగ్ రంగాలైన యుఏవి టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్, కంప్యూటేషనల్ డైనమిక్ శాటిలైట్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు మంచి వేతనంతో ఉపాధి నేడు ఎక్కువగా లభిస్తుంది. ఇక మన దేశంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల్లో బాంబే, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, హైదరాబాద్, రూర్కీ, ఐఐటీలకు తోడు న్యూఢిల్లీ, త్రిచి, సూరత్కల్, ఎన్ఐటీలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ, దీనికి తోడు బెంగళూరులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృత్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, చెన్నైలోని హెచ్ఆర్ ఐటీఎస్ తదితరాలు కూడా ఏరోస్పేస్ కోర్సును అందిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ రంగంలోకి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెరిగే అవకాశాలు కూడా నేడు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. సో ఏరోస్పేస్ కి సంబంధించిన కోర్సు చేస్తే భవిష్యత్తులో మంచి జీతంతో మంచి హోదాలో మీరు స్థిరపడవచ్చు. తప్పకుండా ఏరోస్పేస్ రంగంపై మీ దృష్టి సారించండి, భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని కైవసం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.

సాంకేతిక పురోగతితో ఉన్న ఉద్యోగాలు ఊడడమే కాదు, కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఐటీ రంగంలో సరికొత్తగా ఉనికిలోకి వచ్చిన ఉద్యోగాల్లో ఒకటి డిప్లాయిడ్ ఇంజనీరింగ్. ఫీల్డ్ సైట్లో లేదంటే కస్టమర్ను నేరుగా ఎదుర్కొనే వ్యక్తి డిప్లాయిడ్ ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధ విషయాల్లో వీరి అవసరం పెరుగుతోంది. ఫిక్సింగ్ నుంచి ఆర్కిటెక్టింగ్ ట్రస్ట్ అంటే విశ్వాసాన్ని ప్రోది చేసే పనిగా డిప్లాయిడ్ ఇంజనీర్ పాత్ర మారింది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కస్టమర్ విశ్వాసాన్ని పెంపొందించే పనినే ఈ ఇంజనీర్లు చేపట్టాలి. ఒక రకంగా వీరు ట్రబుల్ షూటర్లు. ప్లానింగ్, లాగ్ అనాలిసిస్, కాన్ఫిగరేషన్ పనులు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. పటిష్టమైన AI పైప్లైన్స్ డిజైనింగ్, మూల్యాంకనంతో వాటిని ఎప్పటికప్పుడు సరిచేయడమే వీరి పని. భవిష్యత్తులో వీరు కస్టమర్కు చెందిన LML పవర్డ్ యాప్ డేటా లీకేజ్ లేదా మోడల్ పాయిజనింగ్ ను అరికట్టాల్సి ఉంటుంది. AI ఏజెంట్లను బృందంలోని సభ్యులుగా మలుచుకోవాలి. నెట్వర్క్ల సమన్వయానికి తోడు ఫిక్స్లను సూచించే పనిని సైబర్ సెక్యూరిటీ AI ఏజెంట్లు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే లోటుపాట్లను కనిపెట్టి వాటిని సరిచేయడం డిప్లాయిడ్ ఇంజనీర్ పని. తప్పులను కనుగొనడం నుంచి సరిదిద్దడం వరకు అంతా వీరి పనే. అందులో భాగంగా AI జనరేటెడ్ నిర్ణయాలను కస్టమర్లకు తెలియజేయాలి. ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో ఈ పని చాలా అవసరమవుతూ ఉంటుంది. AI సిఫార్సులు ఏ సందర్భంలో పనిచేయవో గుర్తించడమే కాదు, కస్టమర్లకు వాటిని వివరంగా తెలియజేయగలే నైపుణ్యాలు పెంపొందించాలి. జీరో ట్రస్ట్ ఎన్ఫోర్సర్లుగా మారాలి. అంటే సైబర్ భద్రతలో ఎవరిని డిఫాల్ట్గా నమ్మకూడదు. ప్రతి యూజర్ పరికరం డేటాను నిరంతరం ధృవీకరించే సాధనాలను, విధానాలను రూపొందించగలగాలి. కస్టమర్ హార్డ్వేర్లో కాన్ఫిడెన్షియల్ కంప్యూటింగ్ను రంగంలోకి దింపాలి. ఫెడరేటెడ్ లెర్నింగ్, సెక్యూరిటీ అండ్ డేటాను ఒకే చోట ఉంచకూడదు. వికేంద్రీకరించాలి. శిక్షణ పొందిన AI నమూనాల సాయంతో మోసపూరిత సమాచారాలను నిరోధించాలి. ట్రిటాన్, టెన్సర్ ఫ్లోర్, సర్వింగ్ ఇందుకు ఉపయోగపడతాయి. AIతో కలిగే రిస్క్ను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అవసరమవుతాయి. అందుకోసం రెడ్ టీమ్ AI మోడల్స్ను రూపొందించాలి. EU AI యాక్ట్, NYDFSI AI సిస్టమ్ ఆడిటింగ్ చేపట్టేలా చూడాలి. ఈ క్రమంలో ఫీల్డ్ ఇంజనీర్ కాస్త AI ట్రస్ట్ ఆర్కిటెక్ట్గా మారుతారు. మరో రెండేళ్లలో ఆన్ ప్రీమియం AI సెక్యూరిటీ ఇంజనీర్, ఎడ్జ్ మోడల్ ఇంటిగ్రిటీ స్పెషలిస్ట్, డిప్లాయిడ్ AI రెడ్ టీమ్ లీడ్గా రూపాంతరం చెందుతుంది. డిప్లాయిడ్ ఇంజనీర్కి సంబంధించి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రంగంలో దూసుకుపోవాలంటే AI సెక్యూరిటీ టూల్స్, కరక్ LML వర్నలబిలిటీ స్కానర్, రీపా ప్రాంప్ట్ ఇంజెక్షన్ డిటెక్టర్, కాన్ఫిడెన్షియల్ కండక్టర్స్ కాటాప్లస్టీ నేర్చుకోవాలి. ఆన్ ప్రీమియం AI స్టాక్, నివీడియా AI ఎంటర్ప్రైజ్, రెడ్ హ్యాట్ ఓపెన్ సిస్టమ్ AI, హగ్గింగ్ ఫేస్ టెక్స్ట్ జనరేషన్, ఇన్ఫర్మేషన్స్లో ఒకదానిలో మాస్టర్ చేయాల్సి ఉంటుంది. AIలో సెక్యూరిటీ సర్టిఫికేషన్, CCSK క్లౌడ్ AI రిస్క్స్, AIWS సెక్యూరిటీ స్పెషాలిటీ, జనరేటివ్ AI సెక్యూరిటీ లేదా సరికొత్తదైన మిటెట్ లాస్ ఫ్రేమ్వర్క్ చేయాలి. తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. ఇంజనీర్ పాత్ర ఏమీ తొలగిపోదు, ఎలివేట్ అయ్యిందంతే. ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ అలాగే ఆపరేషన్ ట్రస్ట్లో AI సెక్యూరిటీ స్కిల్స్కు సంబంధించి డిప్లాయిడ్ ఇంజనీర్ అటు కస్టమర్కు ఇటు కంపెనీకి వారధిగా మారుతాడు. ప్రధానంగా డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, నియంత్రిత ఫైనాన్స్ రంగంలో డిప్లాయిడ్ ఇంజనీర్లకు

0: డిమాండ్ భవిష్యత్తులో పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సరికొత్తగా పుట్టుకొస్తున్న డిప్లాయిడ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ను పెంచుకోండి, కెరీర్ లో స్థిరపడండి. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్లాలో శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్గా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అదే ఖరీఫ్ పంటల్లో పోషక యజమాన్యం అధిక దిగుబడికి ఎటువంటి మార్గం అనే అంశం పైన చర్చ చేద్దాం. రైతులు మంచి దిగుబడి సాధించడానికి నాణ్యమైన విత్తనం, సరైన పంట రకం, సమయానికి విత్తడం, నీటి యజమాన్యం, కలుపు నివారణ, పురుగు మరియు తెగుళ్ల నియంత్రణ వంటి అనేక అంశాలపై శ్రద్ధ చూపుతారు. అయితే వీటితో పాటు పంటలకు అవసరమైన పోషకాలను సరైన సమయంలో సరైన మోతాదులో అందించడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. మంచి విత్తనం పంటకు ప్రారంభమైతే సమగ్ర పోషక యజమాన్యం మంచి దిగుబడికి పునాది అవుతుంది. పంటలు ఆరోగ్యంగా పెరగడానికి మొక్కకు 17 రకాల పోషకాలు అవసరం. అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, బోరాన్ వంటి మూలకాలు మొక్కకు అవసరమైనటువంటి పోషకాలు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. మనం ఏమనుకుంటాము, ఎక్కువ రసాయనిక ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది సరైన ఆలోచన కాదు. పంటకు ఎంత అవసరమో అంతే పోషకాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో అందించాలి. అదే మన సమగ్ర పోషక యజమాన్యం. అయితే రైతు సోదరులు ఈ వానాకాల పంటల్లో ఎటువంటి పోషక యజమాన్య పద్ధతులు పాటించాలి? ఈ పోషక యజమాన్యంలో మొట్టమొదటి అంశము భూసార పరీక్ష. రైతు సోదరులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడకుండా పంటకు అవసరమైన మేరకే రసాయనిక ఎరువులను వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మొట్టమొదటి అంశము భూసార పరీక్ష. పంట వేసే ముందే భూసార పరీక్ష చేసుకున్నట్లయితే, భూసార పరీక్ష చేసుకోవడం వల్ల మన పొలంలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏ పోషకమైన తక్కువగా ఉంటే, ఉదాహరణకు మన పొలంలో నత్రజని తక్కువగా ఉంటే నత్రజని ఎరువును ఎక్కువగా వేయడం, ఒకవేళ భాస్వరం ఎక్కువగా ఉంటే తక్కువగా వేయడం, పొటాషియం ఎక్కువగా ఉంటే తక్కువగా వేయడం, ఈ విధంగా భూసార పరీక్ష ఆధారిత ఎరువులను వాడినట్లయితే మనకు అధికంగా రసాయనిక ఎరువులను వాడడం తగ్గుతుంది. అనవసరంగా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ అధిక రసాయనిక ఎరువులు

భూసార పరీక్ష ఆధారంగా వేయకపోవడం వల్ల నేల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిను దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు తప్పనిసరిగా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనం అధిక దిగుబడిని పొందడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే రైతు సోదరులు తప్పనిసరిగా ముందుగా భూసార పరీక్షను చేసుకొని తర్వాత మాత్రమే ఎరువుల వినియోగాన్ని చేపట్టాలి. ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం వరిలో ఎటువంటి పోషక యాజమాన్య పద్ధతిని పాటించాలి? రైతు సోదరులు ముందుగా వరిలో ఇష్టారీతిన రసాయనిక ఎరువులను వాడడం మంచిది కాదు. ముఖ్యంగా నత్రజని యూరియా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నత్రజనిని ఒకేసారి కాకుండా పంటకు అవసరమైన మేరకు మూడు దఫాలుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే నత్రజనిని మనకు అడుగు భాగంలో, అదేవిధంగా దుబ్బు వేసే దశలో, అదేవిధంగా అంకురం తొడిగే దశలో అవసరాన్ని బట్టి మాత్రమే మనము నత్రజనిని అందించాలి. అదేవిధంగా ఎరువులను పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఎరువులు వేసిన వెంటనే రైతు సోదరులు అధికంగా నీరు పెట్టడం జరుగుతుంది. అధికంగా నీరు పెట్టడం వల్ల రసాయనిక ఎరువులు అవి మనకు పంట మొక్కకు అందకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి రసాయనిక ఎరువులు వేసిన వెంటనే అధిక నీరు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువు పొలంలో నిలిచి పంటకు అందేలా నీటి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మొక్కకు ఈ ఎరువులు అంది మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అదేవిధంగా భాస్వరం, వరిలో భాస్వరం మనకు వేల అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి అది మనము అడుగు భాగంలో వేసుకోవాలి. పొటాష్ కూడా మనకు రెండు భాగాలుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా ఈ పొటాష్ వాడకం తప్పనిసరిగా చేసుకోవాలి. పొటాష్ వాడినప్పుడు మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వారి యొక్క పోషక యాజమాన్యంలో పొటాష్ను తప్పనిసరిగా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా జింకు లోపం మనకు ఎక్కువగా కనబడతా ఉంది. రైతు స్థాయిలో ఈ జింకు లోపాన్ని ఏ విధంగా గమనించవచ్చు? జింకు లోపం ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకులపై రంగు మార్పులు గమనించడం జరిగినట్లయితే జింకు లోపం ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవచ్చు. మరి ఈ జింకు లోప నివారణకు రైతు సోదరులు ఏం చేయాలి? జింకు లోప నివారణకు రైతు సోదరులు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోప నివారణను మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ వరి పండిస్తున్నటువంటి పొలాల్లో ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంది. అసలు ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అంటే ఏంటిది? రైతు సోదరులు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల చౌడుగా మారి అధికంగా నీటిని పట్టుకొని ఉండడం వల్ల అది నీటి ముంపుకు గురవుతూ ఉంది. సో దానివల్ల సల్ఫైడ్ అనే మూలకం మన వరి పొలాల్లో అధికంగా కావడం వల్ల మొక్కలు వాటి పెరుగుదల తగ్గిపోయి గిడిసబారిపోయి దిగుబడి తగ్గడమే కాకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉండకపోవడం జరుగుతుంది. దాన్నే సల్ఫైడ్ దుష్ప్రభావం అంటారు. ముఖ్యంగా రైతు సోదరులు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ వాడడం కూడా ఒక ప్రధాన కారణం దీనికి. 20-20-0-13 ఈ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ సల్ఫైడ్ అనేది అధికంగా పెరిగి ఇది వరిలో చాలా సమస్యలకు దారితీస్తూ ఉంది. ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం మనం గమనించినట్లయితే రైతు సోదరులు అధికంగా ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు తీసివేసినట్లయితే మొక్కకు గాలి అంది వేర్లు సమృద్ధిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వారి పొలాల్లో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించినట్లయితే వారు తప్పనిసరిగా అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేసి ఆ పొలాన్ని ఆరబెట్టినట్లయితే మొక్కకు గాలి ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా రైతు స్థాయిలో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని గుర్తించడానికి మనం ఎప్పుడైతే పొలంలో దిగినప్పుడు గాలి బుడగలు ఎక్కువగా రావడం, అదేవిధంగా వేర్లు నలుపు రంగులోకి మారడం ఇవి సల్ఫైడ్ యొక్క ప్రధాన లక్షణాలు. కాబట్టి రైతు సోదరులు అధికంగా ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడడం, ముఖ్యంగా సల్ఫర్ ఉన్నటువంటి రసాయనిక ఎరువులు వాడడం తగ్గియాలి. అదేవిధంగా అమ్మోనియం సల్ఫేట్ వంటి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించినట్లయితే ఈ ప్రభావం నుంచి మనం గట్టెక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రధాన పంట పత్తి.

మట్టిలో ఎటువంటి పోషక యజమాన్య చర్యలను చేపట్టాలి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రత్తిలో చాలా చోట్ల మెగ్నీషియం లోపం గమనించడం జరిగింది. కాబట్టి మెగ్నీషియం లోప నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ను మనం పిచికారి చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పడిన వర్షాలకు రైతు సోదరులు రసాయన ఎరువులైనటువంటి ఒక 25 కిలోల యూరియా, అదేవిధంగా 10 కిలోల పొటాష్ ఎకరానికి వేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని ఒకేసారి కాకుండా 3 దఫాలుగా వేసుకున్నట్లయితే పంట అవసరాన్ని బట్టి వివిధ దశల్లో 3 భాగాలుగా విభజించి నత్రజని ఎరువు అందించాలి. పత్తిలో ముఖ్యంగా నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంట దశను బట్టి సిఫార్సు చేయబడినటువంటి రసాయనిక ఎరువులను మాత్రం

0: రకాలుగా వేసుకున్నట్లయితే పంట అవసరాన్ని బట్టి వివిధ దశల్లో మూడు భాగాలుగా విభజించి నత్రజని ఎరువును అందించాలి. పత్తిలో ముఖ్యంగా నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంట దశను బట్టి సిఫార్సు చేయబడినటువంటి రసాయనిక ఎరువులను మాత్రమే అందించాలి. పైపాటి ఎరువులను ఒకేసారి అధిక మోతాదులో వేయకుండా పంట అవసరాన్ని బట్టి విడతల వారీగా అందించడం మంచిది. మరొక ముఖ్యమైన సూచన పత్తి రైతులకు, ఎప్పుడైతే నేలలో తేమ లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. ఎప్పుడైతే నేలలో సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసినట్లయితే ఆ ఎరువులు మొక్కకు అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే కాలంలో సెప్టెంబర్లో మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది. సో అందుకు అనుగుణంగా అప్పుడు ప్రత్తిని కాపాడుకోవడానికి రైతు సోదరులు 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కను బిట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, చిత్రం తోడికోడళ్ళు.

0: ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంటు మార్చ్ నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవికా ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను

0: ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5, 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 10% పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమాపేశం ఎల్లుండి సింగపూర్ లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహనా ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జల సంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్ లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 4వ క్రికెటర్ గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది.

నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత్ జట్టు 2వ ఇన్నింగ్స్ లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దపల్లి రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఓదెల సంపత్ గారు, ఎలినినో వలన పంటలపై ఎటువంటి ప్రభావం చూపెట్టబోతుంది?
7: నమస్కారం అండి. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం చూసినట్టయితే ఎలినో ప్రభావం అనేది చాలా ఎక్కువగానే కనబడతా ఉన్నది. ప్రపంచ సంస్థల నుండి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ జూలైలో చూసినట్టయితే వర్షపాతం చాలా మట్టుకు తగ్గడం జరిగింది. దాదాపు లోటు 30% ఉంది. ఆగస్టు వరకు చూసినట్టయితే ఇప్పటికి కొంచెం కోలుకొని 10% లోటుగా కనబడతా ఉన్నది. ఎల్నీను అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువ అవడం వలన మనకు ఈ వర్షాభావ పరిస్థితులు అనేటివి ఏర్పడతా ఉంటాయి. వర్షాలు ఆగిపోవడం లేదంటే వర్షాలు అధికంగా పడడం, వర్షాలు పడినా కూడా మధ్య మధ్యలో కొంచెం కొద్ది పీరియడ్ డ్రై స్పెల్స్ అంటే వర్షాలు పడకుండా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా మనకు దక్షిణ భారతదేశంలో ఈ ప్రభావం మనకు ఈసారి ఎక్కువగా కనబడతా ఉన్నది. సో అందులో మనం తెలంగాణలో చూసినట్టయితే ఈ ప్రభావం జూన్ జూలైలో చూసినట్టయితే మనకు అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కొంచెం మనకు వర్షాలు పడినాయి. సో ఈ సమయంలో మనం రైతులను కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది అత్యంత అవసరమైన చర్య. సో మనకు సెప్టెంబర్లో చూసినట్టయితే కూడా మనకు IMD శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం సెప్టెంబర్లో కూడా మనకు వర్షపాతం చాలా తక్కువ పడే ఆస్కారం ఉంది కాబట్టేసి దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో మనకు రైతులకు సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

0: డాక్టర్ గారు, రైతులు పంటలను సంరక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: సో మనకు చూసినట్టయితే జూన్ జూలైలో వర్షపాతం చాలా మటుకు తక్కువగా పడింది. పడిన వర్షపాతం వలన పంటలు కూడా లేటుగా, అంటే చాలా లేటుగా వారు కూడా విత్తుకోవడం జరిగింది. సో కావున ఈ లేటుగా పంటలు వేసుకోవడం వలన కొంచెం చీడపీడలు కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కొంచెం పంటలపై ప్రభావం ఎక్కువ పడే ఆస్కారం ఉన్నది. అందులో భాగంగా మనకు దిగుబడి కూడా తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి చాలా మటుకు సస్యరక్షణ జాగ్రత్తలు కానీ అదేవిధంగా నీటి యాజమాన్య పద్ధతులు చాలా మటుకు మనం పద్ధతిగా పాటించినట్టయితే మనం ఈ ఎల్నినో ప్రభావం నుండి మనం బయటపడి మన దిగుబడికి ఎలాంటి నష్టం లేకుండా మన రైతుల్ని మనం నష్టపోకుండా నివారించిన వారం అవుతాం.
0: డాక్టర్ గారు, మీరు చెప్పారు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలపై ప్రభావం పడుతుందన్నారు, అది ఎలాంటి ప్రభావం పడుతుంది?
1: వర్షాభావ పరిస్థితుల వలన మనం చూసినట్టయితే మనకు జూలై ఎండింగ్లో చివరి వారంలో ఆగస్టు మొదటి వారం చాలా మంది రైతులు నాట్లు వేసుకోవడం కానీ విత్తనాలు చల్లుకోవడం కానీ చేసినారు. సో ఇందులో భాగంగా వర్షాలు ఒకవేళ లేట్ అయిన సందర్భంలో విత్తనం వేసుకున్నా కూడా మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కూడా ఒకవేళ మనకు వర్షాలు తక్కువైనట్టయితే ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడే ఆస్కారం ఉన్నది. సో ముఖ్యంగా ఎత్తు తగ్గిపోవడం, ఆకులు ముడుచుకోవడం, దాని వలన మనకు ముఖ్యంగా మనకు మన ప్రధాన పంటలైన వరి గాని పత్తి గాని మొక్కజొన్నలు గాని అధిక శాతం పిలకలు రాకపోవడం కానీ వరిలో, అదేవిధంగా పత్తిలో మనకు చీడపీడల సమస్య కానీ అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మనకు ఆకులు రాలిపోవడం, ముడుచుకుపోవడం వంటి సమస్యల వలన మనకు దిగుబడి తగ్గే ఆస్కారం ఎంతైనా ఉన్నది.
0: ఇప్పుడు మొక్కజొన్నలో మీరు చెప్పారు ఆకులు ముడుచుకుపోతున్నాయి అని చెప్పి, దాన్ని జరగకుండా అంటే ఆకులు ముడుచుకుపోకుండా మనం ఏం చేయాలంటారు?
1: మొక్కజొన్న పంటలో అది కొంచెం నీటి సమస్య ఏర్పడినా కూడా మొక్కజొన్న ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆకులు ముడుచుకోవడం అనేది మనం ప్రధానంగా చూసే ఒక లక్షణం. సో అటువంటి సందర్భంలో ముఖ్యంగా మొక్కజొన్నలో మనం అంతర్ కృషి చేసినట్టయితే ఇంటర్ కల్టివేషన్ అంటాం, ఈ నేలలో ఉన్న తేమ సో బయటికి వెళ్లకుండా నేలలోనే ఉండిపోవడం వలన మనకు ఈ నీటి బిందువులు అనేటివి నీటిని మనం సంరక్షించుకున్న వారమవుతాం. అదేవిధంగా నీరు ఒకవేళ తక్కువ ఉన్న ప్రాంతంలో ఒక కాలువ ఒక రోజు ఇచ్చినట్టయితే మరుసటి రోజు ఇంకో కాలువ ద్వారా నీరు ఇచ్చినట్టయితే మనం ఆ నీటిని మనం సంరక్షించుకున్నట్టయితుంది. అదేవిధంగా మనకు మల్చింగ్ అనే పద్ధతి ద్వారా మనం అంతర్ పంటలు వేసుకోవడం ద్వారా ఆ మల్చింగ్ పద్ధతి ద్వారా కూడా మనం నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ చర్యలు తీసుకున్న ఎడల సో మొక్కజొన్నలో మనం నీటి ఎద్దడి నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
0: అంతర్ పంటల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
1: అంతర్ పంటలు అనేటివి చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు చూసినట్టయితే ఎల్నినో ప్రభావ పరిస్థితులు. ఎందుకంటే అంతర్ పంటల వలన మనకు ఒకటి మెయిన్ పంట ఒకటి ఉంటుంది, అదేవిధంగా అంతర్ పంట అనేది ఒక ఇన్సూరెన్స్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. అంతర్ పంటలు ముఖ్యంగా పప్పు దినుసులు అనేవి మనం వేసుకుంటాం కాబట్టి వాటి యొక్క పెరిగిన దశలో వెడల్పాటి ఆకుల వలన ఎక్కువగా ఎదగకపోవడం వలన అవి నేలను మొత్తం కూడా కప్పివేయడం వలన నీరు ఏదైతే ఉంటుందో భూమిలో ఉన్న నీరు కానీ తేమ కానీ బయటికి వెళ్ళదు కాబట్టి అంతర్ పంటడం వల్ల మనకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఎల్నినో పరిస్థితుల. అదేవిధంగా భూమిలో ఉన్న తేమను కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం.
0: వరి నారు ఎక్కువ వయసు అయితే నాటవచ్చా?
1: వరి నారు మనకు ఇప్పుడు చూసినట్టయితే చాలా మటుకు చాలా ప్రదేశాల్లో రైతులు 45 రోజుల పైబడిన వరి నారు కూడా ఉన్నది. కానీ లోతట్టు ప్రాంతాల్లో వేరే పంట వేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి వరి నారును మనం కొన్ని చర్యలు తీసుకోవలన సో మనం పంటను దిగుబడి తగ్గకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా వరి యొక్క కొనలను చుంచేయడం వలన వరి నారు ఏదైతే ఉంటుందో ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వరి నాట్లు వేసే ఒక 5 రోజుల ముందు కానీ 6 రోజుల ముందు కానీ మనం కార్బోఫ్యూరాన్ గులికలను ఇట్లా మనం వరి నారులో వేసుకున్నట్టయితే ఈ చీడపీడ సమస్యల నుండి కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా వేసిన నాట్లలో కూడా మనం అధిక శాతం ఏదైతే నత్రజని ఉందో యూరియా రూపంలో వేసినట్టయితే ఫస్ట్ బేసల్లోనే మొదటి దఫాలనే ఎక్కువ వేసుకున్నట్టయితే పంట తొందరగా మనకు ఎదుగుదల అనేది కనబడతా ఉన్నది. లేని ఎడల సో ఎదుగుదల తగ్గి పిలకలు తగ్గి మనకు దిగుబడి తగ్గే ఆస్కారం ఎక్కువగా కనబడే సూచనలు ఉన్నాయి.
0: డాక్టర్ ఓదెల సంపత్ గారు, ఆలస్యంగా విత్తడానికి అనువైన పంటలు ఏమిటి?
1: ఈ ఎల్నినో ప్రభావ దృష్ట్యా మనకు నీటి సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టేసి లోటు శాతం కూడా ఎక్కువ ఉంది కాబట్టేసి

మనకు ముఖ్యంగా చూసినట్టయితే చిరుధాన్యాలు, మనకు కొర్రలు కానీ సజ్జలు కానీ సామలు ఇలాంటి పంటలు చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది కాబట్టి వీటిని వేసుకోవడం వల్ల ఫస్ట్ మనకు ముఖ్యంగా మనం ఆ పంటల నుండి మంచి ఆదాయం రాబోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే పప్పుదినుసులలో కూడా చూసినట్టయితే మనకు ముఖ్యంగా ఈ సీజన్కి కంది అనేది మంచి పంటగా మనం సూచించవచ్చు. కంది అనేది వేరు వ్యవస్థ అనేది 1 మీటర్ నుండి దాదాపు 2 మీటర్ లోపలి వరకు వెళ్తుంది కాబట్టేసి ఒకవేళ మనకు 10 రోజులు కానీ 15 రోజులు కానీ వారం కానీ ఒకవేళ వర్షాలు పడని ఎడల నీటి సమస్య అనేది ఎంత మాత్రం పంటపై పడే ఆస్కారం లేదు. అదేవిధంగా మనం ఇలాంటి పంటలను తీసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ మనకు కాలం కొంచెం ఎక్కువైంది కాబట్టేసి లేటుగా మనం విత్తడం జరుగుతూ ఉన్నది కాబట్టేసి కొంచెం స్వల్పకాలిక రకాలను మనం ఎంచుకున్నట్టయితే మనకు దిగుబడి ఏమాత్రం తగ్గకుండా సరైన టైంలో మనకు పంట చేతికి వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ చీడపీడ బాధల నుండి కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

0: ఇప్పుడు పురుగు మందులు ఇవన్నీ మందుల పిచికారి అంతా ఎండలు ఉన్నప్పుడు కూడా చేస్తుంటారు. అయితే ఎండ విరామంలో ఈ కలుపు మందుల పిచికారి చేయవచ్చా?
1: మనకు నీటి సమస్య, మధ్య మధ్యలో ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఒకవేళ కలుపు ఉన్న ఎడల మనకు రైతులు ముఖ్యంగా చేస్తూ ఉన్నారు కలుపు కానీ కలబడిన వెంటనే, సో వాటిని తీసేయడానికి పురుగు మందులను పిచికారి చేస్తూ ఉంటారు. వాస్తవంగా చూసినట్టయితే భూమిలో ఎంతో కొంత తేమ లేని ఎడల మనం ఈ కలుపు మందులను పిచికారి చేసినట్టయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు కలుపు మందు పిచికారి చేసేది ఒకటి, వాటి యొక్క ఆకుల మీద కానీ కాండం మీద కానీ భూమిలో కానీ భూమిపైన కానీ. బట్ మనకి ఏంటంటే వేరు వ్యవస్థ దగ్గర నీటి తేమ లేని ఎడల ఆ మొక్క ఏదైతే ఉంటుందో కలుపు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టేసి ఆ రసాయనాలను. సో కాబట్టేసి మనకు ఆ పిచికారి చేసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టేసి రైతులు ముఖ్యంగా ఎంతో కొంత భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులను మనం పిచికారి చేసుకుంటే మనకు కలుపు తగ్గడానికి మంచి ఆస్కారం ఉంటుంది.
0: నేలలో తేమను ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయొచ్చు అంటారు?
1: మనకు ఆల్రెడీ నీటి సమస్య ఎదురవుతా ఉన్నది. ఇది సెప్టెంబర్లో కూడా మనకు మాసంలో కూడా ఎక్కువ నీటి సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉన్నది. సో భూమిలో కూడా మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ చూసినట్టయితే చాలా తక్కువగా ఉన్నది, ఆల్మోస్ట్ మనకు 4 మీటర్లు లోపలికి ఉన్నది. సో కాబట్టేసి మన సంరక్షణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు అనేటివి పాటించాలి. సో మంచి పద్ధతులు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అంతర్ కృషి అనేది పంటల్లో అత్యంత మంచి కార్యక్రమం అది. ఎందుకంటే అంతర్కృషి చేయడం వల్ల మనకు భూమే ఒక మల్చింగ్ లాగా ఏర్పడి మనకు లోపల ఉన్న ఏదైతే తేమ ఉంటుందో బయటికి రాకుండా సో అడ్డుకోగడానికి ఆస్కారం ఉంటుంది. లేని ఎడల భూమిలో ఉన్న తేమ

0: ఈజీగా బయటకు వచ్చేసి నేలలో ఉన్న తేమంతా బయటకు వెళ్ళిపోయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంతర్ కృషి చేయడం వల్ల మనకు నీటి యాజమాన్యం అనేది మంచిగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం అంతర్ పంటలు వేయడం వలన కూడా నీటి యాజమాన్య పద్ధతులను పాటించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సో మనం ఆల్టర్నేటివ్ స్కిప్ అండ్ ఫర్రో అంటే ఒక కాలువను వదిలేసి ఇంకో కాలువకు నీటిని ఇవ్వడం వలన కూడా నీటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కాలువలు బోదెలు ఆ పద్ధతుల ద్వారా మనం నీటిని గిట్లా ఇవ్వగలిగితే సో మనకి ఏదైతే వర్షం కొంచెం పడ్డా కూడా ఆ కాలువల్లో నీరు ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వల్ల అధిక వర్షాలు పడినా కూడా ఆ కాలువల ద్వారా నీటిని మనం బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బోదలు కాలువల ద్వారా మనం విత్తుకున్నట్టయితే నీటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: మల్చింగ్ అంటే ఏమిటి?
0: మల్చింగ్ అంటే భూమిపై మనం ఒకటి పరిచినట్టుగా చేయడం. ఒకటి అంటే ఉదాహరణకు చూసినట్టయితే పాలిథీన్ షీట్లు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పాలిథీన్ పలచడం వలన భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో బయటికి రాకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సూర్యరశ్మి అనేది ఈ భూమిపై పడని ఎడల కలుపు అనేది పెరగపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మల్చింగ్ ద్వారా మనకు రెండు పద్ధతులు రెండు అవుతుంది. ఒకటి కలుపు యొక్క యాజమాన్యం బాగా పాటించవచ్చు, కలుపు మొక్కలు రాకుండా మనం చూసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో ఈ సమయంలో చాలా ముఖ్యం కాబట్టి ఆ తేమ కూడా బయటికి వెళ్ళకపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మల్చింగ్ పద్ధతి అనేది రకరకాల పద్ధతుల ద్వారా మల్చింగ్. మనకు ఉదాహరణకు చూసినట్టయితే మన పొలాలనే చాలా మటుకు ఏదైతే స్టబుల్స్ ఉంటాయో స్టబుల్స్ ద్వారా మన పంటల్లో మనకు దొరికే ఈ పంట అవశేషాలు స్టబుల్స్ అంటా ఉంటాం. ఆ పంట అవశేషాలను మనకు రెండు సార్ల మధ్యలో పెట్టుకున్నట్టయితే భూమిలో ఉన్న తేమ బయటికి వెళ్ళకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా చాలా రకాలు, ఉదాహరణకు మనకు పల్లి పొట్టి ఉంటుందండి. పల్లి పొట్టి కూడా ఈ వరుస సార్లలో మధ్యలో మనం వేసుకున్నట్టయితే తేమను సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం అనుకుంటా ఉంటాం తేమ ఎక్కువ సంరక్షించుకోవాలంటే ఉదాహరణకి సేంద్రీయ ఎరువులు వాడకం వలన కూడా తేమను ఎక్కువగా కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భూమి ఏదైతే ఉంటుందో మట్టి ఆ ఉన్న తేమను ఉన్న నీటిని చాలా పగడబందిగా పట్టుకుంటది. కాబట్టి ఆ భూమిని ఉన్న తేమ బయటికి పోకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: వర్షాలు పడినప్పుడు పత్తిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: మనకు ప్రధాన పంటల్లో పత్తి అనేది కూడా చాలా ప్రధానమైన పంట. ఈ పంటను చూసినట్టయితే రైతులు ఆల్రెడీ చాలా లక్షల ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది తెలంగాణలో. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసినట్టయితే ఆగస్టులో చూసినట్టయితే కొన్ని ప్రాంతంలో వర్షాలు విరివిగా కూడా పడతా ఉన్నాయి. సో ఈ వర్షాలు విరివిగా పడినప్పుడు నీటి నిల్వ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. నీటి నిల్వ చేసుకోవడంతో పాటు ఒకవేళ నీటి ఎద్దడి ఏర్పడినా నీరు నిలువున్నా కూడా మనకు కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే కాండం కుళ్ళు తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది పత్తిలో. సో కాబట్టి ఈ కాండం కుళ్ళు తెగులు రాకూడదంటే ఒకటి ముఖ్యమైనది ఆ నీరు అనేది నిల్వకుండా చూసుకోవడం. ఒకవేళ కాండం కుళ్ళు తెగులు మనం పరిశీలించినట్టయితే ఆ మొక్క అనేది వాడిపోవడం మనం గమనించవలసిన లక్షణం. ఒకవేళ మొక్కలు గిట్లా వాడిపోతుంటే సో వాటి మొత్తానికి ఒకటి రెండు ఉన్న చోట వాటిని తీసేయడం కానీ, లేదు అంటే మనకు ఎక్కువ శాతం చూసినట్టయితే మనం మ్యాంకోజెబ్బు కార్బండిన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో మనం వాటిని నీరుని గిట్లా పోసినట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల నుండి మనం పత్తిని కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: అంతర్ కృషి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు?
0: అంతర్ కృషి అనేది ఇప్పటి కాదు ఎప్పటికైనా కూడా రైతులు పాటించవలసిన ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే అంతర్ కృషి వల్ల మనకు కలుపు అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తేమను కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ఏంటంటే పంట సార్ల మధ్యలో మనం కొంచెం అంతర్ కృషి చేసుకున్నట్టయితే ఆ కలుపు ఒకటి మొక్క మొదల్లో ఆ మట్టి పడుతుంది కాబట్టి మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి ఒక ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కలుపు కూడా మొత్తం మధ్యలో నుండి తీసేస్తాం కాబట్టి అంతర్ కృషి వల్ల కలుపు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తేమ కూడా బయటికి పోకుండా ఉండడానికి ఆస్కారం. అదేవిధంగా మనం ఇంకో విధంగా చూసినట్టయితే ఈ అంతర్ కృషి వలన మనకు ఒకటి ఏంటంటే కలుపు మందుల నుండి కూడా మనం కొంచెం మన ఖర్చును తగ్గించుకోవడం

0: దానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనం అంతర్కృషి చేయడం వల్ల వేరు వ్యవస్థతో పాటు మనం ఈ కలుపును మనం తీసేస్తూ ఉంటాం కాబట్టేసి మళ్ళీ కలుపు రాకపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టేసి మనం కలుపు మందులను కూడా ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి మంచి మార్గంగా మనం చూడవచ్చు.
1: తేమను భూమిలో కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: తేమను భూమిలో కాపాడడానికి రకరకాల పద్ధతులు మనం పాటించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఈ పాలిథిన్ షీట్స్ ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే ఇప్పుడు రెండు వరుసల మధ్య ఈ పాలిథిన్ షీటును పరిచినట్టయితే మనం తేమను రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ పద్ధతులు కొన్ని పాటించినట్టయితే ముఖ్యంగా వర్మి కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ వీటిని మనం జీలుగా జన్ము పచ్చిరొట్ట లాంటివి భూమిలో ఎక్కువ శాతం మనం ఉపయోగించినట్టయితే ఈ తేమను భూమి గట్టిగా పట్టుకోవడం వలన తేమ అనేది బయటికి వెళ్లకుండా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా అంతర్ పంటలు వేసుకోవడం వలన కూడా సాళ్లకు మధ్య ఏదైతే మనకు మెయిన్ పంట ఉంటుందో ఆ మెయిన్ పంటలో అంతర్ పంట కింద పప్పు దినుసులు లాంటి పంటలు వేసుకున్నట్టయితే పప్పు దినుసుల వల్ల ఒకటి ఏంటంటే మనకు నత్రజని భూమిలో ఫిక్సేషన్ జరుగుతుంది. అదేవిధంగా మనకు కలుపు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు భూమిలో ఉన్న తేమ కూడా బయటికి వెళ్లకుండా పప్పు దినుసు పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి అడ్డుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వీటి వేరు వ్యవస్థ ద్వారా కానీ లేదంటే వీటి ఆకుల ద్వారా కానీ భూమిలో ఉన్న తేమను బయటికి వెళ్లకుండా కాపాడుతూ ఉంటాయి.

0: యూరియా ద్రవ పిచికారి వల్ల లాభాలు ఉంటాయంటారా?
1: ముఖ్యంగా మనం ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితిలో మనం చూసినట్టయితే భూమిలో ముఖ్యంగా మనం తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు మనం పోషకాలు మనం ఎన్ని యూరియా రూపంలో కానీ సూపర్ రూపంలో కానీ డిఏపి ఏ రూపంలో అందించినా కూడా తేమ లేనప్పుడు అవి వేరు వ్యవస్థ ద్వారా తీసుకోకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి బట్ మనకు మొక్కలకు ఖచ్చితంగా సరైన సమయంలో ఖచ్చితంగా పోషకాలు అనేటివి అందాల్సిన అవసరం ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే మనం ద్రవ రూపంలో మనం యూరియాని గిట్లా మనం ఇచ్చినట్టయితే అవి ఇందులో రెండు రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి మనం మొక్కకి పోషకాలు అందించిన వారం అవుతున్నాం, అదేవిధంగా పంట వర్షభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది, అదేవిధంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. మొక్క ఒత్తిడికి గురి అయ్యి దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ మొక్కను ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ద్రవ రూపంలో మనం ఇట్లా యూరియాను లేదంటే పొటాషియం నైట్రేటు వీటిని ఇట్లా మనం పిచికారి చేసుకున్నట్టయితే ఆకుల మీద పంట ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, మొక్కజొన్నలో కత్తెర పురుగు సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి?
1: మొక్కజొన్నలో మనం చూసినట్టయితే పంట కొంచెం మోకాలు ఎత్తు ఎదిగిన తర్వాత ఈ కత్తెర పురుగు అనేది తెలంగాణలో చాలా తీవ్రంగా కనబడతా ఉన్నది. సో

0: వీటి సంరక్షణ కోసమని చెప్పేసి మనం ముఖ్యంగా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని వారం రోజులకు ఒకసారి, అంటే మనం వారం రోజులు వదిలేసి వారం రోజులు ఒకసారి అంటే 15 రోజులలో 1-2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ కత్తెర పురుగు బిడద నుండి మనం పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వేప నూనె మనం 2-3 సార్లు పిచికారీ చేసినా కూడా ఈ కత్తెర పురుగు అనేది ఉధృతి తగ్గకపోతే మనం క్లోరాంట్రో నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొనేసి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ కత్తెర పురుగు నుండి దాదాపు మనం పంటను సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పంటలు ఏమిటి?
0: ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులలో మనకు కావాల్సింది ఏంటంటే తక్కువ నీటితో పంటలు ఏ విధంగా మనం పండించవచ్చు, అధిక లాభాలు కూడా ఉండాలి అందులో కూడా. సో కాబట్టి మనకు ఉన్న వాటిలలో చిరుధాన్యాలు అనేటివి చాలా చాలా ముఖ్యమైన పంటలుగా మనం చూడొచ్చు. చిరుధాన్యాలు కొర్రలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ నీటిని తీసుకుంటాయి. ఎకరానికి ఒక వరి వేసే నీటితోని దాదాపు 5 ఎకరాల చిరుధాన్యాలు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ నీటితో వచ్చే చిరుధాన్యాలు కావచ్చు. పప్పు దినుసులలో ముఖ్యంగా చూసినట్టయితే కంది అనేది చాలా ముఖ్యమైన పంటగా ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితుల్లో మనం చూడవచ్చు. స్వల్పకాలిక రకాల కంది పంటను ఇట్లా మనం తీసుకున్నట్టయితే మనకి ఎల్నినో ప్రభావ పరిస్థితి నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఆముదం అనేది కూడా ముఖ్యమైన పంటగా ఉంటుంది కాబట్టి ఈ ఆముదం పంట కూడా చాలా తక్కువ నీటితోనే మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఈ ఆముదం పంటను కూడా మనం వేసుకున్నట్టయితే తక్కువ నీటితోని మనం మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయవచ్చా?
0: ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయొచ్చు అండి. సో బట్ కొన్ని మనం ముఖ్యమైన సూచనలు తీసుకున్నట్టయితే ఈ పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకు పంట ఒత్తిడికి గురి అవుతా ఉన్నది, ఈ ఒత్తిడి గురే సందర్భంలో ముఖ్యంగా నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ మనం 1 నుండి 2% అంటే 10 గ్రాముల నుండి 20 గ్రాములు లీటర్ నీటి గిట్ల మనం తీసుకునేసి పిచికారీ చేసినట్టయితే మనం పంటలను ఒత్తిడి నుండి కాపాడచ్చు. అదేవిధంగా పోషక లోపాలు లేకుండా కూడా మనం పంటలను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గమనించవలసిన ముఖ్య అంశం ఏంటంటే ఒకవేళ 1% కానీ 2% దాటినట్టయితే మొక్కలు కొంచెం ఆకులపై మనకు బర్నింగ్ అంటే ఆకులు అనేటివి కాలిపోయే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి ఈ 10 గ్రాములు 20 గ్రాములు దాటి మనం వేసుకోకపోతే మనకు మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా పంట కూడా ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
1: పంట ఒత్తిడికి గురైనప్పుడు ఏ లక్షణాలు పంటపై కనిపిస్తాయి?
0: పంట ఒత్తిడికి గురైనప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆకులు అనేటి ముడుచుకుపోవడం, వాలినట్టు కనబడడం, అదేవిధంగా మొక్క అనేది ఎదుగుదల అనేది చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు వరి అనేది ముఖ్యమైన పంట, అందులో ఈ పిలకలు అనేటివి రావు. అదేవిధంగా మొక్కజొన్నలో చూసినట్టయితే ఎదుగుదల అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆకులకు మధ్య దూరం కూడా చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. ఆకులు కూడా పేలవంగా కనబడతా ఉంటాయి, ఆకులు ముడుచుకుపోవడం, ఈ లక్షణాలనే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం.
1: జీవరక్షక నీటిపారుదల ఎప్పుడు ఇవ్వాలి?
0: మనం ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులలో ఒకవేళ మనం వర్షాలు మధ్య మధ్యలో రాకుండా ఉండడం వలన మనం పంటకు నీరుని ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకున్న కొద్దిపాటి నీరు ఉన్నట్లయితే వాటిని ఏ టైంలో ఇవ్వాలి, ఏ సమయం ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. ముఖ్యంగా ప్రతి పంటకు కొన్ని ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి, గ్రోత్ స్టేజెస్ అంటూ ఉంటాం. ఆ ముఖ్యమైన స్టేజెస్లో మనం పంటకు నీటిని ఇచ్చినట్టయితే మన దిగుబడి నుండి చాలా మట్టుకు మనం మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వరిలో చూసినట్టయితే పిలక వచ్చే దశ కానీ, అదేవిధంగా మనకు గింజ గట్టిపడే దశ కానీ, పూత దశ కానీ ఇవన్నీ ముఖ్యమైన దశలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో మనం చూసినట్టయితే మోకాలు ఎత్తు ఎదిగిన దశలో కానీ, అదేవిధంగా పూత దశలో కానీ చాలా ముఖ్యమైన దశలు. ఈ దశల్లో మనం ఎంతో కొంత ఈ నీరు ఇచ్చినట్టయితే పంటను మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ ఓదెల సంపత్ గారు, మీరు పెద్దపల్లి రైతు విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మా కిసానవాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోతలకు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.

0: ఇంతవరకు మీరు పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కంట్రాతి.
1: उतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
1: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
1: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: नाटी किसान वाणी ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాతి కార్యక్రమం వెంటనే.
4: ఆకాశవాణి వికసిత్ భారత్, వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చరిత్ర ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఉన్నారు. వీరు హిస్టరీ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి వికసిత్ భారత్ లోని జీరామ్జీ చట్టము 2025 ప్రవేశపెట్టారు. మరి ఈ జీరామ్జీ చట్టం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి బడే సాహెబ్ గారు.
6: సార్ నమస్కారం సార్.
5: ముఖ్యంగా అండి వికసిత్ భారత్ జీరామ్జీ చట్టము 2025 అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
6: అలాగే సార్. వికసిత భారత్ జీరామ్జీ చట్టము మనకు 2025 కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలకు మేలు చేయడానికి వికసిత భారత్ జీరామ్జీ చట్టము 2025 జూలై 1 నుండి మనకు భారతదేశ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతున్నారు సార్. ఇది నిజంగా రైతులకు కానీ అలాగే కూలీలకు కానీ ప్రధానంగా నైపుణ్యం లేని కార్మికులకు వరమని చెప్పవచ్చు వికసిత భారత్ రామ్జీ చట్టం 2025 సార్.
5: చాలా సంతోషం అండి. ఇక మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అనేది 2005 స్టార్ట్ అయిందండి గత ప్రభుత్వంలో. మరి 2005 మనం వచ్చేసి ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకు ఈ ఉపాధి హామీ పథకము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పథకాన్ని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ జీరామ్జీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 2025 అంటే 20 సంవత్సరాల తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఇక ఈ చట్టము ఎన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలవుతుందండి? ఇక ఈ చట్టం కింద ఎన్ని రోజులు ఉపాధి హామీ ఉంటుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను ఎలా రూపొందిస్తున్నారో తెలియజేస్తారండి.
6: అలాగే సార్. మహాత్మా గాంధీ ఎంఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ అనేది 2005 ప్రారంభమైంది నిజంగానే. ఆ తర్వాత దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు 2025 దీన్ని వికసిత్ భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగింది, తప్పితే ఇంకోటి ఏం లేదు. అయితే దీనివల్ల ఏంటంటే, ఇంతకుముందు 100 రోజులు పని కల్పించేవారు నైపుణ్యం లేని కార్మికులకు కానీ కూలీలకు కానీ, ఇప్పుడు 125 రోజులు పెంచారు. సవరించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా డబ్బులు సాయం చేస్తున్నది, నిధులు కేటాయిస్తున్నది. అలాగే దీనిని అన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకే రోజు జూలై 1 2006 నుండి దేశవ్యాప్తంగా మనకు అమలుకి వస్తున్న సార్ ఇది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే, అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజులు కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని అంటే నైపుణ్యం అవసరం లేని సార్ వాళ్లకు

0: మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ నైపుణ్యం
1: స్కిల్ లేబర్ కాకుండా స్కిల్ లేబర్
0: అన్స్కిల్డ్ సార్ అన్స్కిల్ లేబర్ కూడా దీని అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్
1: ఇంపార్టెంట్
0: మాకు నైపుణ్యం అవసరం లేదు దీనికి నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం ప్రకారం
1: చాలా సంతోషం అండి ఇక పోతేనండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను రూపొందించాయి కదా మరి మహాత్మాగాంధీ ఎన్ఆర్జీఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి
0: సార్ దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్ మనకు చాలా మంది ఏంటంటే ఒక అపోహ ఉంది ఎంఎన్ఆర్ఈజీఈ తీసివేసి వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం వస్తే అదేమి రద్దవుతుందని అటువంటిది ఏమీ లేదు సార్ ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్ అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసినంత వరకు ఉదాహరణకు

0: హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినాము అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
1: సార్, ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్. ఇది ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, వీజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే, కొత్త చట్టం అమలులోకి వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగం తీసివేయడం కానీ లేదా కూలివారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోదు సార్, వాళ్ళందరికీ ఉద్యోగాలుంటాయి. వీబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది. దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
0: మామూలుగా అండి మన గ్రామీణ ప్రాంతాల్లో, మన కర్నూలు అయితేనేమి, మన చుట్టుపక్కలన్న ఇడ మన చుట్టుపక్కలన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి, ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటు తనము ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జీఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజులు పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటా ఉంటారండి. అయితే ఈ ఎన్ఆర్జీఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయి అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
1: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో, అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈకేవైసీ ఆల్రెడీ అయిపోయింటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయొచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం గాని, కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సులు, చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పనులు చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్, కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు, ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.
0: ఇకపోతే అండి ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులే ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే, ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పటికి కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదంటే చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 120 రోజులు పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
0: ఇక దరఖాస్తు చేసుకున్నాక 8 రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
1: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్, ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
0: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
1: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు, మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
0: ఇక పోతే అండి గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి.

0: వాటిల్లో. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్జిఎస్ పథకం కానీ జియరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర, అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
1: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువేనే సార్. మనకు గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమల్లో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సార్. అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాల్లో ఏ ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
0: ఇక మామూలుగా అండి, కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారండి. అపార్డ్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది, అపార్డ్ నుంచి ఈ ద్వామ డిఆర్డీఏ పీడి, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు. ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి ఈ చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డీఏ పీడీ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
1: ఇది కాంట్రాక్ట్లు అనుమతించరు సార్, ఎందుకంటే కాంట్రాక్ట్లు అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి సార్. అందుకేం చేస్తున్నారంటే ఇక్కడ కాంట్రాక్ట్ అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్ట్ నియమించకూడదని చట్టం చెబుతుంది సార్.
0: అప్పుడు కూడా ఇది ఉండింది.
1: అవును, అప్పుడు కూడా ఉన్నది,
0: కూడా ఉండింది.
1: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్, ఇది కాంట్రాక్ట్కి అవకాశం లేదు దీంట్లో.
0: ఇక పోతే అండి, ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
1: ఇది చాలా మంచి ప్రశ్న సార్ ఇది, ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాలి ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఉంటాం సార్. అంటే 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్. మనలాంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని, 60% కేంద్రము, 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్ ఇది వీజీ రామ్జీ పథకంలో.
0: ఇకపోతే అండి, చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి.
1: ఎస్ సార్, మనం జీరాంజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశం సంబంధించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరికీ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువల్ల ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా

0: రామ్ జీ సార్.
1: చాలా సంతోషం అండి, డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రతి ఒక్క చట్టం అంటే అమలు అవుతా ఉంది. ముందుగా 2024 సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది, ఇప్పుడు 2025 జీరామ్జీ చట్టము అమలైంది. ఈ జీరామ్జీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు, అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమం సమర్పణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బహుజనుల హక్కుల పోరాటంలో పాపన్న గౌడ్ వీరుడని కొనియాడారు. ట్యాంక్ బండ్కు వచ్చే
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుహాతినగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి బంధుమిత్రులు. వీరంతా కోరుతున్న పాట తోటరాముడు. చిత్త నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట వీరి కోసం.

కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. చిత్రం పేరు మాపల్లెలో గోపాలుడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను కొన్ని శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి మిత్ర బృందం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: నూరు.1 మెగాహెర్ట్స్పై కిన్నర లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమంలో పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను కొన్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత్, జోషిక, అర్జున్, కాగితపు రమాదేవి, ఇందు, స్వప్న, కౌశిక్, భదావత్ లింగయ్య, సావిత్రి, ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం పెళ్లి సందడి సినిమాలోంచి.
6: అభ్రపథమ్మున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా

కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బాటంపెట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణకుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజవిక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయ్, పురాణ్ పాసి, సూరజ్ లాల్, ఎండి షకీర్, షాహిదా, మెహరీన్, ప్రవీణ్, జగన్నాత్మ, జి వెంకటేశ్వరరావు, ఇంకా వీరి మిత్రబృందం వీరంతా కోరుతున్న పాట ఆటగాడు సింబంలోంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో అడవిలో అన్న సినిమాలోంచి కేజే యేసుదాసు జానకి పాడిన పాట. ఈ పాటను కొన్ని శ్రోతలు కొత్తగూడెం బూడిదగడేరియా నుంచి మెరుగు రాములు, జయలక్ష్మి, తేజస్విని, నితీష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: 100.1 MHz పై కిన్నర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమంలో చంటి చిత నుంచి చిత్రాపాన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఈలపొడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, ఇంకా వీరి బంధుమిత్రులు. వీరందరి కోసం చంటి సినిమా నుంచి

వేటూరు సాహిత్యానికి ఘంటసాల పానపాట చిత్రం దేవత. ఈ పాటను కొన్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణ్దేవి, చక్రవర్తి శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, భానుశ్రీ, కోట రాములు, లక్ష్మి, దుర్గారావు, నాగమణి, మురిపేటి స్వరూప, నాగయ్య, ఇంకా వీరి మిత్ర బృందం. వీరందరి కోరికపై దేవత చిత్తనించి ఈ పాట.

కార్యక్రమంలో చివరగా గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. ఈ పాటన కోరు శ్రోతలు భద్రాద్రి కోతరం జిల్లా చుంచుపల్లి మండలం గాంధీకాల నుంచి శ్రీనివాస్ రమాదేవి, చంటి, విజయ్, తేజ, వెంకటమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. మీకు వినిపించిన వారు మీ రేడియో నిస్తం రమేష్ పిట్టల, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:40 వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ആകാശവാണി ഹൈദരാബാദ് കേന്ദ്രം.
1: രവി, അരേ രവി, ഉണ്ടാ ഇട്ടണേ.
2: ആരാ സുധാകർ, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఈ చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

వాచకులు శ్రీ ఎమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. వినండి తులసీ జలంధర హరికథా గానం.

మహాభక్తులారా, ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలులు. ఈనాటి సత్కథ తులసీ జలంధర. ఈ భూమండలంలో అనేక వృక్ష సంపద ఉంది. అయితే తులసీదళం యొక్క ప్రత్యేకత వేరు. ఎందుకు తులసి చెట్టుకు, తులసి తీర్థానికి, తులసి మాలకు ఆ ప్రత్యేకత అంటే ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసీ చరిత్రలో ఒక్కసారి గట్టిగా

మును దంభుడను దయచుడు అనిమిషాది పుగెల్వనగు కుమారునిగల్చ అడవికి చేరీ.

పెద్దలారా, పూర్వకాలంలో దంభుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవేంద్రుణ్ణి గెలిచే కుమారుణ్ణి పొందాలని పరమేశ్వరుని గూర్చి కఠోరంగా తపస్సు చేయగా, అది తెలిసి ఇంద్రుడు అమాంతంగా స్వర్గలోకంలో బయలుదేరాడు. ఓరి దంభా, నువ్వు 4 కాలాల పాటు బతికి బట్టగడితే కదరా నీకు పిల్లలు పుట్టేది, పుట్టి పెరిగివాడు నా స్వర్గాన్ని ఎదిరించేది అనుకుంటూ ఆవేశపూరితంగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకుని వేగంగా వస్తూ వస్తూ ఆ తొందరపాటులో దంభుడు అనుకుని ఆ సమీపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సుధాముడు అని

అనేటువంటి ఒక శివభక్తుణ్ణి చంపేశాడు. ఈ విషయం తెలిసిన పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఆవేశంతో శివయ్య మూడవ కన్ను తెరవగా పాల నేత్రాగ్ని బయలుదేరి ప్రజ్వరిల్లి ఇంద్రుణ్ణి తరుముకొస్తోంది ఆ జ్వాల. ఆ వాడి వేడి కీలల జ్వాలలు భరించలేని ఇంద్రుడు ముక్కోటి దేవతలను ప్రార్థించగా అప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి కాపాడే నెపం మీద స్వామి మహాదేవ తండ్రి అంటూ దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు పరమశివుణ్ణి.

ಮಹಾದೇವ, ಶಂಕರ, ಸ್ವಾಮಿ, ವಿಷವೃಕ್ಷೋಪಿ ಸಂವರ್ಜ್ಯ ಸ್ವಯಂ ಚೇತ್ತು ಮಸಾಂಪ್ರತಂ. మన చేత్తో మనం నాటిపించిన విషపు మొక్కను మనమే త్రుంచివేయకూడదు కదా. ఇంద్రుడు మీ దయ వల్లనే ఆ పదవిలో నిలబడ్డాడు, ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాడు. అటువంటి ఇంద్రుణ్ణి మీరే భస్మం చేస్తే స్వర్గం ఏమైపోతుంది? అరాచకం పాలు కాదా? ఇబ్బందులు పడిపోరా అని దేవతల ప్రార్థన విన్నటువంటి ఆ యొక్క పరమశివుడు దేవేంద్రుణ్ణి రక్షిద్దాము అని అనుకుని వెంటనే ఆ నేత్రాగ్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ అకారణంగా నా భక్తును చంపాడన్న కోపం శివయ్యకు పోలేదు.

ఓ ఇంద్ర, ఈ దంభుడి తపస్సు ఫలిస్తే అతనికి ఒక కొడుకు పుడితే నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడనే పాపిష్టి బుద్ధితో ఈ పని చేశావు. నీ చేతిలో చనిపోయిన ఈ సుధాముడనే భక్తుడే రాక్షస బాలుడుగా మారి ఆ దంభుని ఇంటిలోనే పెరిగి పెద్దవాడై ఒకనాటికి నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడుగాక అని శపించి పరమశివుడు వెళ్ళిపోయాడు. చేజేతులారా చేసుకున్నటువంటి పాపానికి మనస్సులో బాధపడుతూ ఇంద్రుడు కూడా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో శివయ్య

ఈ విధంగా శపించి పరమశివుడు నందివాహనారూఢుడై కైలాసానికి వెళ్లిపోయారు. ఇంద్రుడు ఎంతో బాధపడి దారిని పోయే గొడవ మెడకు చుట్టుకోవడం అంటే ఇదేనేమో, పొరపాటు చేశానని బాధపడుతూ స్వర్గానికి చేరుకున్నాడు. ఇదంతా చూశాడు దంభుడు. నేననుకుని పక్కవాణ్ణి చంపాడు, నన్ను చంపుంటే నా గతేం గన్రా నాయనో అనుకుంటూ బాధపడుతూ, పిల్లలు లేకపోతే పేడాబోయ, ప్రాణాలుంటే 10,000 అనుకుని తపస్సు మానుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు దంభుడు. దారిలో దక్షిణ సముద్రం తీరానికి వచ్చేటప్పటికీ చెంపకు చేరాడు. కళ్ళతో, పాల బొగ్గలతో, ఉంగరాల జుట్టుతో ఒక పిల్లవాడు నీళ్ల మీద ఆడుకుంటూ కనిపించాడు. ఆహా, ఆ బిడ్డను చూచి దంభుడు పరమానంద పడిపోయాడు. బిడ్డలు లేని నాకు శివుడిచ్చిన ప్రసాదమని భావించి తీసుకొచ్చి భార్య చేతికిచ్చాడు. ఆనందంలో మునిగిపోయింది ఆ తల్లి. 11వ రోజు నామకరణం చేసి గురువుగారు శుక్రాచార్యుల వారి వద్ద జలంధరుడు అని వారి ద్వారా పేరు పెట్టించారు. దినదిన ప్రవర్ధమానుడై 16 సంవత్సరాల వయసు వచ్చింది బిడ్డకు. ఆ జన్మ స్వరద్వేషి గనుక దేవతలపై ద్వేషం పెరుగుతోంది. తాను కూడా చావులేని వరం పొందాలని, పరమేశ్వరుని గూర్చి తపస్సు చెయ్యాలని నారచీరలు ధరించి స్థిరబుద్ధి అయి అసందిగ్ధుడై ఊర్ధ్వబాహుడై నిరాహారుడై నిశ్చలుడై మహాదేవుణ్ణి గురించి ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నమో నమో నటరాజ సుత కల్ప

విధంగా ప్రార్థించగా కైలాసం కదిలింది. పరమేశ్వరుని మనస్సు కూడా కరిగింది. భక్త మానస వశంకరుడు, ఆర్తజన శుభంకరుడు, సకలలోక అభయంకరుడు, దుర్జన భయంకరుడు శంకరుడు, బృంగేరిటి నందీశ్వర చండీశ్వర అంధకాసురాది ప్రమథ గణాలతో జలంధరుని ఎదుట పార్వతీదేవితో సహితంగా ప్రత్యక్షమయ్యాడు. ఆది దంపతుల దర్శనంతో అమందానంద కందలిత హృదయారవిందుడై జగదీశ్వరుని పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి, స్వామి అజమే సఫలం జన్మ జీవితంచ సుజీవిత, మిమ్మల్ని చూశాను, అమ్మను కూడా చూశాను, నా జన్మ తరించిపోయింది. పరమశివుడు, నాయనా జలంధర, నీ తపస్సుకు నేను కూడా మెచ్చానురా, ఏ వరమో కోరుకో అనగా జలంధరుడు నాకు మృత్యువు లేని వరము ఇవ్వు స్వామి అన్నాడు. స్వామి ఒక శంఖం ప్రత్యక్షం చేసి జలంధరుడి చేతికిచ్చాడు. ఇది నీ దగ్గర ఉన్నంతకాలం మూడు లోకాలు ఏకమైనా నిన్నేం చెయ్యలేవు, జాగ్రత్తరా అని అదృశ్యమైపోయారు స్వామి అమ్మవార్లు. ఆ శంఖాన్ని తన శిరస్సున ధరించి నేరుగా రాక్షస సేనానాయకులందరినీ కలిసి తండ్రి పగ తీర్చాలని, స్వర్గలోకం మీద దండయాత్ర చేయాలని సిద్ధమవుతూ ఉండగా తండ్రి దంభుడు అక్కడికి వచ్చాడు. కుమారా జలంధరా,

నాయనా, నిన్ను పెంచాను, పెద్ద చేశాను, గురువు శుక్రాచార్యుల వారి వద్ద విద్య కూడా నేర్పించాను, పరమేశ్వరుని మెప్పించి చావులేని వరం కూడా పొందావురా, నాకు ఆనందంగా ఉంది. చేతి కంది వచ్చా, ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదు అంటారు. అయినా నేనా వృద్ధుడైపోతూ ఉన్నాను, నీ పెళ్లి చూడాలని ఆ ఆశ మనస్సులో మిగిలిపోయింది నాయనా. కాలనేమి కూతురు, చక్కదనాల చుక్క, అపురూప సౌందర్య రాశి, శృంగార మృదు కలసి ఆ పిల్ల పేరు తులసినాయనా. నీకు అమ్మాయికి ఇడు జోడు బాగుంటుందయ్యా, నా మాట వినరా అనేటప్పటికీ కొడుకు జలంధరుడు, నాన్నా పగ తీర్చుకుంటానంటే ఎందుకు నా నాన్న అడ్డు పెడుతూ ఉన్నావు.

0: తండ్రి, వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. దేవతలు స్వర్గంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ మనం పాతాళంలో కష్టాలు పడ్డామా? కల్పక్షయం, కామధేనువు, అమృత బాండం, నందనవనం, ఇవన్నీ దేవతలకు మనకు ఏమీ లేకపోవడమా? మునీశ్వరుల యజ్ఞాలలో ఆవిర్భావాలు నాకు ఇవ్వాలి. కుబేరుడు నాకు నవనిధులు సమర్పించాలి. దిక్పాలురు నాకు ఊడిగించెయ్యాలి. ఎంతెందుకు నాన్న? దేవతా స్త్రీలు తెల్ల చీరలు ధరించేంత వరకు నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి లేదు. దేవదానవులకు తండ్రి ఒకరే అయినప్పుడు నాకు ఈ కష్టాలేమిటి? రాక్షసులకి తారతమ్యాలు ఎందుకు తండ్రి? అంటూ చాలా ఆవేశంగా ఊగిపోతూ, నాన్న
1: కథనోర్చి వేదికగా మిల్లు పల్దిరి వైరి కపాలములు తోరణములు శత్రువాకార శబ్దముల్ మంత్రముల్ అసురట్టహాసముల ఆశిషములు అమరంగన విలాపములు తూర్యతను జలుబు పిట్టలు సువాసినులుగాగా తండవిల్చు పిశాచత దిశాని మేళము భేతాలుడే పెళ్లి పెద్దగాగా నాన్న.

ఏమిటినా నా కంగారు పడతావు? యుద్ధరంగమే వివాహ వేదికగా, ఆకాశమే పందిరిగా, శత్రువుల కపాలాలు తోరణాలుగా, శత్రువుల ఆహాకారాలు మంత్రాలుగా, నా రాక్షస వీరులు వికటాట్టహాసములే ఆశిస్సులుగా, దేవతా స్త్రీలు రోదనలు మంగళధ్వనులుగా, వాయిద్యాలుగా, గుడ్లగోపుల యొక్క ముత్తయిదువులు, అలాగే పిశాచ తాండవములే సానివేళంగా, భేతాళుడే పెళ్లి పెద్దగా, విదలితాహిత కరికుంభ విసర ముక్త మౌక్తి కానీకమే తలంబ్రాలుగా విజయలక్ష్మిని వివాహం చేసుకుంటాను నాన్న. మీరెందుకు కంగారు పడతారు? మీ కొడుకేమిటో, మీ కొడుకు శక్తి ఏమిటో మీరు గ్రహించడం లేదా అని అంటూ ఉండగా చోటుకొచ్చాడు గురువు శుక్రాచార్యుల వారు. కొంత గట్టిగా చెప్పిన ఆయన, ఇప్పుడు మనకు బలగం తక్కువ, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సైన్యం, కాలనేమి సైన్యం మనలో చేరుతుంది, మనకు బలం పెరుగుతుంది అనగానే పెళ్లి ఒప్పుకున్నాడు. ఇరువురికి కబురు పెట్టేటప్పటికీ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కళ్యాణ వేదికలేకి రాగానే అంగరంగ వైభవంగా జరుగుతోంది వివాహ వేడుకలు. అసలే వీడు దుర్మార్గుడే, పైగా పరమేశ్వర వరప్రసాది కూడా. వీడికింతటి గుణవతి, రూపవతి, శీలవతి అయినటువంటి తులసి వీడికి భార్య అయితే ఇట్లాంటి వాణ్ణి పట్టుకోవడం ప్రమాదం కదా అని ఆలోచిస్తూ ఉన్నారు దేవతలు. వివాహతంతు కార్యక్రమాలు ముగిస్తూ ఉండగా జలంధరుని మెడలో పూలమాల వేయబోయింది తులసి. దేవేంద్రుడు మోహినినే మాయను ప్రయోగించాడు. జలంధరుడికి పూలమాల పూలమాలలా కాకుండా తులసి వేస్తున్నటువంటి మాల కాలసర్పంలాగా కనిపించింది. తల పక్కగా తిప్పేటప్పటికీ పూలమాల కిరీటం రెండూ చిక్కుకొని మాలా కిరీటం రెండూ నేల మీద పడిపోయింది. అది చూచిన జలంధరుడు మహాకోపంతో ఊగిపోతూ, ఏయ్ ఎవరక్కడా, ఈవిడ నాకు భారీగా పనికిరాదు, మహాదురహంకారి, తీసుకెళ్ళండి దూరంగా అన్నాడు జలంధరుడు. వెంటనే కొత్త పెళ్లి కూతురు కదా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు తప్పదే, నోరు విప్పక తప్పలేదు. పరిస్థితి ఆ పాపం ఆ అమ్మాయిది. ఏమండి,

అని కూడా ఆరలేదు. కొత్త పెళ్లి కూతురు కాళ్ళా వేళ్లాబడి బ్రతిమాలుకుంటోంది. స్వామి, నాకు అహంకారం కాదు, పొగరు పట్టిన ఆడదాన్ని అంతకన్నా కాదు. స్వామి, నా మాట వినండి, పొరపాటుగా చేయిజారి కింద పడిపోయింది. నిజానికి జలంధరుడు తలదిప్పడం వల్ల పడిపోయింది. ఆ తల్లి సరిగ్గానే వేసింది. ఇది దేవేంద్రుడి యొక్క మాయా ప్రభావం. జలంధరుడు కాని ఒప్పుకోలేదు. పెళ్లి మండపంలో ఎంతమంది చెప్పినా వినకపోతే చివరికి గురువు శుకరాచార్యుల వారి మాటతో వివాహానంతరం ఇంటికి తీసుకెళ్లిపోయాడు భార్యని. ఇక కొత్త కాపురం అంటే ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మైమరిచేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆ జీవనంలో ఉంటుందని ఆశపడిందా తల్లి. ఎలా ఉందో ఇక్కడ కవిగారు చెబుతారు, తులసి కొత్త కాపురం.

పొరపాటున కూడా తులసిని వంట చేయనీయుడు, చేసినా తాను ముట్టబోడు, పిలిస్తే పలుకడు. తులసి ఏ పని చేసినా తనకు నచ్చడం లేదు, ఇష్టం లేనప్పుడు కాపురాలు ఇట్లాగే ఉంటాయి. ఆనాడు పెళ్లి మండపంలో దండ నేలపాలైన క్షణం నుంచి ఆమె యందు అకారణ వైరం పూని కోపగిస్తూ ఉన్నాడు, ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతోంది. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. మన భారత స్త్రీలకు పవిత్రమైన మాసం అది. భర్త ఎటువంటి వాడైనా చూసినా చూడకపోయినా భర్తకు ఆయురారోగ్యాలు కలిగించాలని మన ఆడపడుచులు మంగళ గౌరీదేవి వ్రతాలు చేస్తారు. అలాంటి మాసం అది. ఆ శ్రావణ శుక్రవారం నాడు తలార స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి జగన్మాత, లోకమాత, కాత్యాయని, కాళరాత్రి, కరుణారస వాహిని, మహిషాసుర మర్దినిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు తులసి అమ్మవారు.

తులసిమ్మ ఆమె భక్తికి జగన్మాత ప్రత్యక్షమై, మాయ్ తులసి నీ భక్తికి మెచ్చాను, నీకో వరం ఇవ్వదలుచుకున్నానమ్మా. నీ పాతివ్రత్యం అడ్డుండగా ఈ మూడు లోకాలు ఏకమైన నీ భర్త మీద ఎవ్వరు కించిత్తు హాని చేయడానికి కూడా లేదు తల్లి. నీ శీలం జాగ్రత్త అమ్మా అని వరమిచ్చి అమ్మవారు అదృశ్యమైపోయారు. ఆ మాట భర్తకు చెప్పాలని, భర్తతో చెప్పి ఆ విధానంతో ఆశీస్సులు పొందాలని ఆ తల్లి గబగబా గబగబా భర్త పాదాల చింత పూజా సామాగ్రి ఉంచి నమస్కరిస్తూ

నాథా, మీరు జగదేక వీరులు. మీ బోటి వారికి అర్ధాంగనయ్యే భాగ్యం నాకు కలిగింది. మీకు సేవ చెయ్యాలని, ఆ సేవలో నా జీవితాన్ని పండించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది తులసి. ఆ మాటలు విన్న జలంధరుడు, ఓహో, ఈ దారిలోకి వచ్చావా? నీ నక్క వినయాలు నా దగ్గర పనికిరావు. నువ్వు రంభ కంటే అందగత్తెవు కావచ్చు, నాకనవసరం. నువ్వు చాలా మదాంధవు, లేకపోతే కళ్యాణ మండపంలో మెడలో వేయవలసిన పూలమాల నేలపాలు చేస్తావే. ఆఖరిసారిగా చెబుతున్నాను, రోజు నాకు అటు ఇటు అడ్డం పడి అటు ఇటు మాట్లాడద్దు. తులసి, సకల దోషాకరుణ చవి దిజిల్ దురుణైన చూతులు నీ ఓమును చూడనుకా.

కథలనోత్సాహ వక్త్రయుత మృత్యువు ఆదరింతు నిన్నదరూపను వేయిమాటలికేల తక్షణం వీవు ఎటకేని తరలవలయు బ్రతికియుండగ నా కంట పడగర.

అంత కఠినంగా ఆమెను తిడుతూ కొప్పడేటప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదన్నాడు. పైగా వెళ్ళిపో, గడగడా వణిగిపోయింది పాపం, పెనుగాలికి లతలాగా ఊగిపోయింది, అమాంతంగా సృహదప్పి భర్త పాదాల మీద పడిపోయిందా తల్లి. పడిపోయి కాసేపటికి తేరుకొని తయుకొరగాని తను అదేలా విభుడు మెచ్చని తను విభవమేళ దూరమున నన్ను ఎచ్చటి కోతోలనేలా సమ్ము

0: తనకెవరు దిక్కు లేదన్నట్టుగా బిగ్గరగా ఏడుస్తూ అలాగే మళ్ళా సృహదప్పి పడిపోతే
1: వెంటనే ఇదే మంచి అదననుకున్నాడు జలంధరుడు. ఆవిడ్ని తీసుకెళ్లి వాళ్ల సొంత ఊరు బలినగరములో పాతాళములో విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ సమయంలోనే బ్రహ్మ మానసపుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, నారదుడు గానం చేసుకుంటూ స్వర్గం వైపు నడుస్తూ ఉన్నాడు.

విధంగా గానం చేస్తూ ఇంద్రుణ్ణి చేరి, వింటివా దేవేంద్ర, జలంధరుడు భార్య మీద ఇష్టం లేకుండా వాళ్ల సొంత ఊర్లో వదిలిపెట్టేసున్నాడు. ఇప్పుడు అమ్మాయి సెంటర్లో ఒంటరిగా ఉంది. ఆలోచన తప్పితే అది నీకే మంచిది. ఆవిడ పాతివ్రత్యం అడ్డున్నంతకాలం జలంధరుని ఏమి చేయలేరని కూడా అమ్మవారు వరమిచ్చున్నారు. అనగానే మంచి అదునని అవకాశమని గబగబా గబగబా నేరుగా దేవేంద్రుడు తులసి ఉన్నటువంటి చోటుకొచ్చాడు. తులసి భర్త చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటే, ఎంత పిచ్చిదానివి తులసి నువ్వు,

తులసి, ఎంత అమాయకురాలివి! నిన్ను కాదని పరిత్యజించిన మూర్ఖుడు, అవివేకి, దుండగుడు అతన్ని పూజిస్తున్నావా అని ఇంద్రుడు ఆమె పట్ల తన గొప్పలు చెబుతూ నాకర్ధాంగి వై చింతామణి భద్రపీఠాన్ని అధిష్ఠించు, అప్సరసల నృత్యగానాలు తిలకించు, స్వర్గభోగాలు అనుభవించు రా అని మీద మీదకొస్తున్న ఇంద్రుణ్ణి భార్య నుండి తప్పించుకుని పరుగులు పెడుతోంది ఆ తల్లి. ఎంత వారించినా ఇంద్రుడు విడిచిపెట్టకుండా మీదకొస్తూ ఉంటే ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాపి అనిత్యో భవతి ప్రాణో రక్షతం మానమాచంద్ర తారకం. ప్రాణం కంటే శీలం ఎన్నో రెట్లు విలువైంది గనుక ప్రాణం పోయినా పర్వాలేదని అలసిపోతూ అమ్మను ప్రార్థించేటప్పటికి ఒక్కసారి అమ్మ తులసి శరీరంలో ప్రవేశించింది. ఇంద్రుడు పట్టుకోబోగా ఆయన కళ్లకు లోకభీకర విస్తృత వదన గహ్వర కరాళ ధనుష్ట్రాయుత ఆదిశక్తిలాగా కనపడింది తులసి. పాదాల మీద పడిపోయాడు. అమ్మా నన్ను మన్నించు, పార్వతనుకొని భయపడ్డాడు. తులసి శరీరంలో అమ్మ కనపడేటప్పటికీ ఉక్కిరి బిక్కిరైపోయి ఒక్కసారిగా వెంటనే ఇక్కడ తులసి కాళ్ల మీద పడినటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఉండగా నారదుల వారు నెమ్మది నెమ్మదిగా వెళ్లి జలంధరుడికి చెప్పాడు. మీ భార్య ఒంటరిగా ఉందని ఇంద్రుడికి ఎవరో చెప్పారంటే నేను చెప్పానని చెప్పలే పాపం, నువ్వు కాపాడుకుంటావో మానుకుంటావో నీదేనాయినా అనేటప్పటికీ ఇంద్రుడే నా ఇంటికి వచ్చాడా అని భక్కున మండిపడి కాళ్ల మీద పడి లేస్తున్న ఇంద్రుని జుట్టుబట్టి లేపుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎరా ఇంద్రా, మాయావిడి జోలుకొస్తావురా, మూర్ఖుడా, అధమాధము.

ఇంద్రా, ఎంత పొగరు నీకు! నేను లేని సమయం చూసి నా భార్య జోలికొస్తావా? నేలాంటి అసమర్థుడు కాదు ఈ జలంధరుడు, రా అంటూ ఇంద్రుణ్ణి ఈడ్చుకుని దేవలోకానికి తీసుకెళ్లి శశీదేవి ముందర పడేసి శశి మీదకు వెడుతూ ఉండగా వెనకాలే ఆ తులసమ్మ కూడా వచ్చేసింది. ఏమండి మీకు కోపం ఉంటే నాలుగు దెబ్బలు ఆ పెద్ద మనిషిని కొట్టండి, ఆ తల్లి ఏం చేసింది, విడిచిపెట్టండి. ఏ ముహూర్తంలో ఉన్నాడు, ఇన్నాళ్లకు భార్య మాట విన్నాడు, అది పోని ఇప్పుడన్నా విన్నాడు సంతోషం. వెంటనే ఇంద్రుణ్ణి కొట్టావన్న ఆనందంలో భార్యను తీసుకు ఇంట్లో వదిలిపెట్టేశాడు. ఎప్పుడు అవకాశం దొరికితే ఈ దేవలోకం మీద ముట్టడిద్దామా, దాడి చేద్దామా అని ఆ మరుసటి రోజు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. లోక కంటకుడైపోయాడు, పతివ్రతను భంగపరుస్తూ ఉన్నాడు, మునీశ్వరుల యజ్ఞాలు పాడు చేస్తూ ఉన్నాడు, దేవతలను బాధిస్తూ ఉన్నాడు. అతని చేష్టలో వ్రాయడం నా తరమా అంటారు వాచస్పతి పరిమ సుబ్రహ్మణ్యం భాగవతులు కవిగారు. అయ్యలారా, దేవతలను మునులను హింసిస్తూ కొంతమంది స్త్రీలను ఒకనాడు రథంలో ఎక్కించుకొని మునీశ్వరుల్నే ఆ యొక్క గడ్డాలు మీసాలు పగ్గాలుగా కట్టి గుర్రాలుగా కట్టి తోలుకు వెడుతూ ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, కాలం దాపురిస్తే ఇట్లాంటి ఆలోచనలు పుడతాయి. ఎవరికైనా ఈ జలంధరునికి కాలం దాపురించింది అని భావించిన నారదుల వారు, నాయనా జలంధరా, ఎవరయ్యా ఈ అందగత్యలు? స్వామి, మా ముద్దు గుమ్మలు, మేము విలాసంగా ఆడుకోవడానికి ఇవాళ రథములు ఎక్కించుకుపోతున్నాం పిచ్చివాడా. ప్రపంచంలో నువ్వు చాలా సౌందర్యవంతుడివి, పైగా చావులేని వరం పొందావు. ఈ దేశంలో అయినా ఈ ప్రపంచంలో అయినా 14 లోకాలైనా ఒకే ఒక్క అందగత్తు ఉంది, ఆవిడే పార్వతి. వీళ్ళెవరూ నీకు సరిపోరు, నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ అందం ఎక్కడా, ఆహా నువ్వు చెబుతాను చూస్తావా అన్నాడు. తన మాయా ప్రభావం చేత కైలాసంలో పార్వతిని చూపించేటప్పటికీ ఉక్కిరి విక్కిరైపోయాడు. స్వామి, అనేక సార్లు చూశాను పార్వతిని, ఇంత అందగత్తి అని నాకు ఎప్పుడూ తెలియదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేరుగా కైలాసానికి వచ్చేశాడు. వంకర టింకరగా ఆవిడ వైపు చూస్తూ పరమశివుడున్నాడన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేదు అమ్మవారి వైపు చూస్తూ ఉండేటప్పటికీ వెంటనే శివుడన్నాడు, ఏమిట్రా ఎందుకు వచ్చావు ఇలాగా? ఏమీ లేదు, పార్వతి చాలా అందగత్తె అని నాకు తెలిసింది, అందుకని ఆవిడ్ని చెరపడదామని వచ్చాను అన్నాడు. ఓహో, నీకు ఆ స్థాయి వచ్చిందా? అయినా నా మాట విను, ఆవిడ నీకు తల్లి, నేను తండ్రి, పైగా పార్వతమ్మ కూడా వివిధ రకాలుగా చెబుతోంది. నా మాట విన్నాయినా ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించడం నీకు ధర్మం కాదు అంటూ ఉండగా ఔచిత్యం లేకుండా పార్వతీదేవిని చూసి వెకిలిగా నవ్వుతూ, పార్వతి, ఈ భైరాగిని, ఈ జంగమయ్యని, ఈ అడుక్కు తినేటువంటి శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు? నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా? శ్మశానంలో నివాసం, భూతగణాలతో సహవాసం, భికారి వేషం, ఒంటి నిండా బూడిద పూసుకొని పిచ్చివాడులా తిరిగేటువంటి ఈ శివుణ్ణా నువ్వు మోహించింది? ఈ శివుడి కోసమా తపన పడింది? ఈ శివుడి కోసమా నువ్వు ఆరాటపడింది? నన్ను చూడు, నా స్థాయి చూడు అంటూ యక్షరచోర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష చారణ విజయాధరాది సమస్త జాతులు నా పాదదాసులు పార్వతి అంటూ ఆవిడ మీదకొస్తూ ఉండగా చూశారు అమ్మవారు.

ఆ తల్లి ఎన్ని నీతులు చెప్పినా వాడి చెవికెక్కలేదు. వెంటనే పరమశివుడు తన శూలాన్ని తీసి అమాంతంగా ఒక్క పోటు పొడిచేటప్పటికి అప్పటికే నారదుల వారు తులసికి చెప్పడంతో ఆవిడ కైలాసానికి వచ్చింది. వెంటనే ఆ శూల ధాటికి తట్టుకోలేక పడిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చి వెంటనే కళ్ళు తెరిచాడు జలంధరుడు. పార్వతి ఒళ్ళో పడిపోయినాం అనుకున్నాడు, సొంత భార్య మొహం కనపడింది. చి, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని ఇక్కడ కూడా దాపురించావే అన్నాడు. ఆవేశంగా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడు పార్వతి ఒంటరిగా దొరుకుతుందా పట్టుకుందామా అని కైలాసం చుట్టూ తిరగతా ఉన్నాడు. అయ్యా, వెంటనే ఈ రకంగా ఉండగా వెంటనే తులసి అన్నది, ఏమండి ఆవిడ జోలికి పోవద్దండి, ఎన్ని చెప్పినా ఉపదేశాలు కట్టుపెట్టు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని ఇలా వెంటనే ఆ మహానుభావుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఈ జలంధరుడు కైలాసం చుట్టూతా తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దలారా, వెంటనే ఇంద్రాది దేవతలు అలాగే బ్రహ్మదేవుడు శివుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. స్వామి, వాడి ఆగడాలు తట్టుకోలేకపోతూ ఉన్నాం, వాడి యొక్క విధానం ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉంది, కొంచెం ఆలోచన చేయండి అనగానే వెంటనే బ్రహ్మదేవుడితో చెప్పి నువ్వు ఒక మాయాపార్వతిని సృష్టించి నెత్తి మీద ఉన్న శంఖాన్ని లాక్కురమ్మను, శివా నువ్వు క్షణం తీరిక లేకుండా వాడితో నువ్వు యుద్ధం చెయ్యి, అలాగే ఇంకా ఆవిడ పాతివృత్యం అంటావా అది నేను చూసుకుంటాను అని సాక్షాత్తు స్వామివారే త్రిమూర్తులే ఏకమయ్యారు ఈ దుర్మార్గుణ్ణి మటుమాయించడానికి. మాయాపార్వతిని సృష్టిలో లేని సౌందర్యమంతా ఆ యొక్క అందుకనే గోల్డ్ కన్నా ఉమా గోల్డ్ కాంతి ఎక్కువ. అయ్యా, ఆ మాయాపార్వతి ప్రభావం చేత అమాంతంగా వాణ్ణి ప్రేమించి నటించి నెత్తి మీద ఉన్నటువంటి శంఖాన్ని అపహరించింది ఆ స్త్రీ. పరమేశ్వరుడితో యుద్ధం మొదలుపెట్టి హోరాహోరీగా ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండగా వెంటనే ఆ యొక్క మహావిష్ణువు ఈ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఒక్క తులసిని ఆలోచిస్తే దుర్మార్గుడైనటువంటి జలంధరుడి కారణంగా అనేక మంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఒక్కళ్ళు తీసైనా 100 మందిని కాపాడాలన్నా జగన్నాథుడు, జగదానంద కారకుడు, జగద్రక్షకుడు, జగదేక సుందరుడు ఆ మహానుభావుడు వెంటనే మాయా జలంధరుడి వేషం వేసుకొని ఆ తులసి భర్త చిత్రపటాన్ని పూజ చేసుకుంటూ ఉండగా తులసి అని ప్రేమగా పిలిచాడు. ఆహా, పెళ్ళైన నాటి నుండి ఇంత ప్రేమగాని ఇంత వాత్సల్యం కానీ ఇంత మమకారం కానీ అనురాగం కల్పించకపోయేటప్పటికీ అమాంతంగా వచ్చి తులసి మహాస్వామి యొక్క పాదాలు పట్టింది. అది బ్రహ్మ గడిగిన పాదం, బ్రహ్మాండను ఆవహించిన పాదం, బలితల మోపిన పాదం, నిత్యనంతరం లక్ష్మీదేవి పాదసేవ చేసిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇలవేలుపుగా కొలిచిన పాదం, ఇందిరాశతకు మూలం ఆ పాదం, ప్రపంచానికి ఆధారం ఆ పాదం, ఆ పవిత్ర పాదాలతో కన్నీళ్లతో కాళ్ళు కడిగేసింది. ఆహా, ఏమరపాటులో తులసీదేవిని అమాంతంగా లేవనెత్తారు. అలా బిగి కౌగిళ్ళేకి చేరేటప్పటికీ శిలభంగం జరిగిపోయింది. భర్త యొక్క శిరస్సులో ఆ యొక్క శంఖం లేదు. ఇక్కడ శిలభంగం అయిపోయేటప్పటికీ జలంధరుడి యొక్క తేజస్సు తగ్గిపోయింది. ఇంతలో అమాంతంగా స్వామి స్వామి అని తులసి ఇంకా బిగి కౌగిళ్ళేకి వచ్చేటప్పటికీ అయ్యా పరమేశ్వరుడు ఆవేశంతో ఊగిపోతూ ఆ శూలాన్ని తీసి ఒక్క పోటు పొడిచాడు. శిరస్సు లేచిపోయింది, తులసి సాన్నిధ్యానికి వచ్చి పడింది. అయ్యో, నేనెవరి కౌగిల్లో ఉన్నానని స్వామిని వెనక్కు నెట్టేటప్పటికీ స్వామి మహావిష్ణువు ఎవరు ఎవరు అనేటప్పటికీ ఆ రూపం కనిపించింది. అయ్యో, మీరా, మిమ్మల్ని పూజించాని నా కుటుంబాన్ని పాడు చేస్తారా? మీరెవరైతే నాకెందుకు? నేను శీలవతిని ప్రపంచానికి చెప్పేంత వరకు నీవు పాషాణమవుదువుగాక ఇటంచు తులసి శాపము పిచ్చే ఇందిరా రమణ గోవింద. తులసి తులసి బ్రతిమాలిపోయేటప్పటికీ ఆవిడ శాపం ఇచ్చేసింది. భర్త శిరస్సును ఆ చేత పట్టుకొని ఒడిలో ఆ చితిని రగిలించుకొని మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తానని ధనవంశవార్నిధి సుధాకర ప్రాణపతి జలంధరా అద్దేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతి చెరామని ప్రమాణ స్వీకారం చేశారే, కలిసి జీవితం నడిపిస్తానన్నారే, మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తాను. అప్పటికే ముక్కోటి దేవతలు ఆ సాన్నిధ్యానికి చేరుకో ఉన్నారు. అయ్యలారా, లక్ష్మీదేవి మహావిష్ణువు యువతల ఆయన పాషాణంగా మారిపోతూ ఉన్నారు. శివబ్రహ్మలు అందరూ అక్కడికి చేరేటప్పటికీ ఆ సందర్భంలో మహానుభావుడు నారాయణ

మూర్తి ఒక్క మాట చెప్పాడు, అయ్యా యన్మూలే సర్వతీర్థ అని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వ వేదాక్ష తులసీతాం నమామ్యహం. ఎక్కడ తులసి చెట్టు ఉంటుందో, ఎవరు తులసి తీర్థాన్ని తీసుకుంటారో, ఎవరు తులసి ఆకులను నాలుగు ఆకులు తింటారో, తులసి యొక్క కొమ్మలకు పసుపు కుంకుమ రాస్తారో, ఏ హిందూ ఇంట్లో ఆ తులసి యొక్క విధానం కనపడుతుందో, భారతీయ ఔన్నత్యం, సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం, తులసిలో అన్ని ఔషధాలు ఉన్నాయి. అందుకే చనిపోయే ముందు కూడా తులసి నీళ్ళు తీసుకురండి అంటారు. అలాగే వేప చెట్టు అయినా, రావి చెట్టు అయినా, తులసి చెట్టు అయినా, ప్రత్యేకంగా తులసి మాలతో కూడా భవానీమాల, ఓంకారమాల, అయ్యప్ప మాల, గోవిందమాల, ఇలా రకరకాల మాలలన్నీ కూడా అమ్మవారి యొక్క తులసి మాలతోనే సంప్రోక్షణ చేస్తారు. తులసి చాలా పవిత్రం. తులసి ఉన్న చోట గాలి ధూళి కూడా చేరదు. తులసి యొక్క ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు కూడా దగ్గరికి రావు. తులసి యొక్క సంప్రోక్షణ భారతీయ ఔన్నత్యానికి, ఉత్కృష్టమైన సనాతన ఆర్ష సంప్రదాయానికి మూలం నా దేశపు తులసి ఆకు. అందుకనే తులసి బృందగా రాక్షస కులంలో పుట్టిన ఒక గురువారం, బేస్తవారం, లక్ష్మీవారం, కాసు బంగారు కూడా ఒంటి మీద లేకుండా కేవలం తులసి మాలలతో, నేత్రమాలతో కనపడతాడు నా వెంకటేశ్వర స్వామి. అంత అపారమైనటువంటి దివ్య ఫలం ఒక తులసి ఆకులో కనపడుతుంది. అందుకే కొబ్బరికాయలో నీళ్లు లేకపోయినా గ్లాసులో మంచినీళ్లు పెట్టి రెండు ఆకులు తులసి వేస్తే ఆ తీర్థం నాకు ప్రాణం అంటాడు. తులసి లేకుండా తీర్థం నేను స్వీకరించును అంటాడు మహానుభావుడు. అంత అపారమైనటువంటి దివ్య మహత్యం ఆ తులసి యొక్క దళం. పెద్దలారా, ఇప్పటికైనా నాటుకోకుండా ఉంటే కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఏదో ఒక తులసి ఆ హిందవ సంస్కృతి ప్రకారం ఇంటి ముందర తులసి చెట్టు నాటండి, ప్రదక్షిణాలు చేయండి. ఒక తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే భూమిని చుట్టి వచ్చినంత ఫలితం వస్తుంది. ఆ వేదాలు ధరించినంత ఫలితం వస్తుంది. తులసాగు ధరిస్తే భారతీయ ఔన్నత్యానికి, నా భారత స్త్రీలకు, నా భారత జాతికి ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థగా ఈ తులసి మహత్యం, తులసి జలంధర కథ సమాప్తమని తెలియజేస్తూ, ఆ స్వామి శీలవతిగా ప్రకటించేటప్పటికీ యథార్థ రూపం వచ్చేసింది మహావిష్ణువుకి. ముక్కోటి దేవతలు ఈ రకంగా మంగళహారతులు ఇస్తూ ఉన్నారు.

0: మీరింతవరకు తులసీ జలంధర హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల్లో శ్రీ గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ పోలెపెద్ది రాధాకృష్ణమూర్తి. 6:30 రైతు సమాచారంలో మల్లె తోటలో యాజమాన్య పద్ధతులు. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో మందుల వాడకం ఉపసంహరణ విషయాల్లో వైద్యుల సూచనలు తప్పనిసరి కొన్ని వివరాలు వింటారు. 7:30 సాహితీ సౌరభాలు సాహితీ కార్యక్రమంలో శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారి వచన కవిత్వం వింటారు. 7:40 క్రీడాలోకం క్రీడా సమీక్ష, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూతోట రికార్డింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 12:40 కార్మికుల కార్యక్రమంలో నడివయసు మిత్రుడా శత్రువ ప్రసంగం వింటారు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్

ఓపెన్ కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వేస సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో చేపల చెరువుల నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పరిచయ కార్యక్రమం ఉంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నర లహరి శ్రోతలకు చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్